வந்தே மாதரம்.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 6వ రోజు 2026 సంవత్సరం మే నెల 27వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. టీం చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: Population shifts at the levels of religious and social communities and will present a planned and time-bound solution for the same. Prime Minister Narendra Modi, in his Independence Day speech from Redford last year, had announced about the High-Level Committee on Demographic Change.
1: मैं आज देश के सामने एक चिंता एक चुनौती के संबंध में आगाह करना चाहता हूँ। षड्यंत्र के तहत देश की डेमोग्राफी को बदला जा रहा है, एक नए संकट के बीज बोए जा रहे हैं और ये घुसपैठिए मेरे देश के नौजवानों की रोजी रोटी छीन रहे हैं, एक घुसपैठिए मेरे देश की बहन बेटियों को निशाना बना रहे हैं, ये बर्दाश्त नहीं होगा। ये घुसपैठिए भोले भाले आदिवासियों को भ्रमित करके उनकी जमीनों पर कब्जा कर रहे हैं, ये देश सहन नहीं करेगा और इसलिए एक हाई पावर डेमोग्राफी मिशन शुरू करने का निर्णय किया है।
0: द कमिटी विल सबमिट इट्स रिपोर्ट विद इन वन ईयर। इफ नेसेसरी द टेन्योर ऑफ द कमिटी मे बी एक्सटेंडेड बाय अप टू 6 months। विद अनुपम मिश्रा, दिस इज विष्णु पीएस, आकाशवाणी न्यूज, दिल्ली।
2: Central Board of Secondary Education, CBSE, has clarified that there has been no security breach in its actual on-screen marking system used for evaluation of answer books. The board said that the URL cbse.onmarks.co.in is the testing site only with the sample data for internal testing and review purposes. CBSE emphasized that no security breaches have come to light on the portal deployed for the actual evaluation work. The board stated that on-screen marking system has been implemented to enhance transparency in assessments with strong grievance redressal mechanisms. The board also reassured the concerned that robust safeguards are in place to ensure the integrity and security of the evaluation platform. India Meteorological Department, IMD, has issued a red alert predicting heat wave to severe heat wave conditions over Madhya Pradesh, Uttar Pradesh and Vidarbha today. The weather agency has also forecast heat wave conditions over Delhi, Haryana, Chandigarh, Punjab, Rajasthan, Chhattisgarh, coastal Andhra Pradesh, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Jharkhand, Odisha, Telangana and Uttarakhand for the next 2 days. IMD has also predicted hot and humid weather conditions over Gangetic, West Bengal, Konkan, Goa, Odisha, Saurashtra, Kutch, Tamil Nadu, Puducherry and Karaikal during the next 2 days. Met Department has also predicted heavy rainfall over Bihar, interior Karnataka and the northeastern region till Sunday. According to the Met Department, thunderstorms accompanied by lightning and gusty winds are likely over Kerala, Mahe, Lakshadweep, Madhya Maharashtra, Marathwada, Rayalaseema, South Interior Karnataka, Tamil Nadu, Puducherry, Karaikal, Telangana and parts of Northeast. Royal Challengers Bengaluru stormed into the final of the IPL 2026, beating Gujarat Titans by 92 runs in qualifier 1 match at Dharamshala last night. Chasing a mammoth target of 255 runs set by Royal Challengers Bengaluru, Gujarat Titans were all out for 162 with 3 balls to spare. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:10. ఈ ప్రభాత వేళ విందాం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు. కార్యక్రమం వినే ముందుగా,
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420-2233.
7: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
8: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides Bridal Jewelry Collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
3: వినండి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు.
9: ప్రభాతం నవసుప్రభాత

0: శ్రోతలు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానమును ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ

0: కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: భక్తి రంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం.

0: భక్తి నుంచి నీ కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: శ్రోతలు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు విన్నారు. భక్తి రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమాన్ని మనకు వినిపిస్తున్నారు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు.
6: మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే. నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుంది అంటే సంకల్ప బలం. మనిషిని మనిషిగా, సాధారణాన్ని అసాధారణంగా మలిచే గొప్ప గుణం. మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో సంకల్ప బలం గురించి మంచి కథ ఉంది. ఉపమన్యుడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఆ బాలుడు ఒకరోజు తల్లితో కలిసి మేనమామ ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళాడు. అక్కడ మేనమామ పిల్లలు పాలు తాగుతూ ఇతడికి కూడా కొంచెం ఇచ్చారు. ఉపమన్యుడికి ఊహ వచ్చాక పాలు రుచి చూడడం అదే మొదటిసారి. దాంతో తిరిగి ఇంటికి వెళ్ళాక తల్లిని పాలు కావాలని అడిగాడు. మన దురదృష్టం వల్ల పేదవారిగా పుట్టాము, పాలు కొని తాగలేని నిర్భాగ్యులం అని బుజగిసు చెప్పింది తల్లి. ఉపమన్యుడు ఒక్కసారిగా బావురుమన్నాడు. పిల్లాడి ఏడుపు చూసి తల్లి తల్లడిల్లిపోయింది. వార్చిన అన్నపు గంజిలో నీళ్లు కాస్త తీపి కలిపి, నాయనా ఇవో పాలు తాగు అని ఇచ్చింది. వాటి రుచి చూడగానే బాలుడు, ఇవి పాలు కానే కాదు, నాకు నిజమైన పాలే కావాలి అంటూ మారాం చేశాడు. నా చిట్టి తండ్రి, శివుడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు, కాబట్టి పరమేశ్వరుణ్ణి స్మరించు, అప్పుడు గిన్నెడు పాలే కాదు, ఆ క్షీర సాగరమే తరలి వస్తుంది, నీ కోరికలన్నీ ఫలిస్తాయి అని ఉపదేశించింది తల్లి. తల్లి పలుకులు శ్రద్ధగా ఆలకించిన ఉపమన్యుడు కంటినీరు తుడుచుకుంటూ లేత మనసును దృఢం చేసుకున్నాడు. శివుడి అనుగ్రహం కోరుతూ హిమాలయాల్లో కఠిన తపస్సు చేయనారంభించాడు. ఉపమన్యుడి భక్తికి ముగ్ధుడైన శివుడు ఇంద్రుడి వేషంలో అతడి ముందు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం దృఢ సంకల్పంతో ఉన్న ఉపమన్యుడు తన అచంచల భక్తిని ప్రదర్శిస్తూ, నాకు శివయ్య దర్శనం తప్ప మరి ఏ ఇతర వరం వద్దు అని నిరాకరించాడు. ఆ భక్తికి సంతోషించిన శివుడు తన నిజరూపాన్ని వెల్లడించి అపార దయావర్షం కురిపించాడు. పార్వతీదేవి సైతం తన కరుణా కటాక్ష వీక్షణాలను అతడిపై ప్రసరింపచేసింది. ఉపమన్యుడి కథ స్వచ్ఛమైన అచంచలమైన భక్తికి, సంకల్ప సిద్ధికి ప్రతీక. ఏకాగ్రతతో మనసు, శరీరం మధ్య సమన్వయాన్ని సాధించి అన్ని ఆటంకాలను అధిగమించే సామర్థ్యం తోడైన భక్తికి నిష్కామమైన కోరికలకు భగవానుడు తప్పకుండా దాసోహం అవుతాడు. సంకల్పం సరైనదైతే దానికి బలంగా ఆయనే మారతాడన్నది సత్యము. శ్రీ రామానుజుల గారికి ఆయన గురువుగారి ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఈ మంత్రాన్ని పదే పదే ఉచ్చరిస్తే నీకు మోక్షం కలుగుతుంది, కానీ నువ్వు దీనిని ఇతరులకు ఉపదేశించినట్లయితే మోక్షానికి బదులు నరకం కలుగుతుంది అని గురువుగారు శిష్యుణ్ణి హెచ్చరించారు. రామానుజుల వారు ఆలోచించారు, తను నరకానికి పోయినా పర్వాలేదు, తోటి మానవులందరూ ఈ మంత్రోపదేశంలో మోక్షం పొందితే చాలు అనుకున్నాడు. అనుకున్నదే తడవు శ్రీరంగ దేవాలయం గాలి గోపురం మీదకి ఎక్కి అందరికీ వినబడేటట్లు ఆ మంత్రాన్ని బిగ్గరగా చదువుతూ వాళ్ళందరినీ ఉచ్చరించమన్నాడు. అలా చేస్తే మీకు కైవల్యం కలుగుతుందని చెప్పాడు. ఇది రామానుల వారి గొప్ప త్యాగానికి ధర్మబుద్ధికి గుర్తు.
0: శ్రోతలు ఇంతవరకు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు వినిపించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ

0: వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షల వివరాలను రైతులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రతి నెల ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చట్ట సవరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలనలో సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ,
1: ఈ ఓల్డ్ ఛానల్ తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు 17,500 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతే అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్కుల నీరుని కృష్ణా నదికి
0: కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, కేబుల్ ఆపరేటర్లు, ఓటీటీ, ఇంటర్నెట్, డ్రోన్, హార్డ్వేర్ రంగాలకు చెందిన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు, వ్యూహాత్మక వాటాదారుల భాగస్వామ్య కార్యశాల, మెడిటెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెడ్టెక్ రంగంలో ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ పరిష్కారాల అభివృద్దికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని తిరుపతికి చెందిన అమర్నాథ్ పేర్కొంటూ,
2: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేను లబ్ధి పొందాను. సుమారు ఇందులో నేను 120,000 రూపాయలు తీసుకుని నేను రైతుని కాబట్టి అందులో దాని ద్వారా నేను సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏదైతే అప్పు తీసుకుని భారీ వడ్డీ చెల్లిస్తూ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడం సరిపోతుంది. పీఎం కిసాన్ క్రెడిట్ ద్వారా నేను నేరుగా ప్రభుత్వం ద్వారా

0: సాధికారత ద్వారా నేను ఉపాధి పొందడం జరిగినది. మహిళలను అభివృద్ధి పరిచే పథకం ద్వారా మేము కూడా అందులో భాగంగా పాల్గొన్నాము. కాబట్టి మాకు ముద్ర లోన్ తీసుకొని షాప్ ను డెవలప్ చేసుకున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.
1: రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల భూసారం దెబ్బతిని నేలలోని పోషకాలు తగ్గిపోతాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పంట అవశేషాలను కాల్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. తొలి ప్రధానమంత్రిగా దేశ పురోగతికి ఆయన పటిష్టమైన పునాది వేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిన్న గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుంచి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
2: పూర్వ ఐపీఎస్ అధికారి ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రభాత. అథ వార్తాః. కేంద్రేణ అనుప్రవేశేణ అన్యైః కారణైః చ జనసాంఖ్యకీయ పరివర్తనస్య సమాహ్వానాన్ నివారణాయ ఉచ్చస్తరీయ సమిత్యాః నిర్మాణం విహితం. सामाजिकान्तरजालीये पटले केन्द्रीय गृहमन्त्री अमित शाहः ह्यः अवदत् यत् सर्वोच्च न्यायालयस्य पूर्व न्यायाधीशः प्रकाश प्रभाकर नावलेकरः समित्याः अध्यक्षः भविष्यति. जनगणना आयुक्तेन सह पूर्व आईएएस अधिकारी दुर्गा शंकर मिश्रा, पूर्व आईपीएस अधिकारी बालाजी श्रीवास्तवः, अर्थशास्त्री डॉक्टर समीका रवि इत्येषा च समित्याः सदस्य रूपेण नियुक्तः अस्ति. गृहमन्त्रालयस्य संयुक्त सचिवः एकः वैदेशीयः समित्यां सदस्य सचिव रूपेण कार्यं करिष्यति. गृहमन्त्रिणा अमितशाहेन उक्तं यत् ड्रोन यन्त्रैः मादकद्रव्याणां शस्त्राणां च तस्करणं निवारयितुम् अग्रिमेषु षण्मासेषु एव सर्वकारः ड्रोन अवरोधप्रणाल्याः नियोजनं प्रचालयिष्यति. राजस्थानस्य बीकानेर जनपदस्य सांचू सीमा पोस्ट इत्यत्र बीएसएफ सैनिकान् संबोधयन् सः अवदत् यत् यद्यपि सीमापारात् उद्भूताः विभीषिकाः महत्वपूर्णानि एव सन्ति, तथापि देशस्य अन्तः एतादृशानां विभीषिकानां साहाय्यं कुर्वताम् आन्तरिकतत्त्वानां विषयेऽपि समानं ध्यानं दातव्यम्.
3: డ్రోన్ ఆర్ అన్య

0: टीकाकरण के लिए भारत सरकार ड्रोन रोधी संयंत्र लगाने की शुरुआत अगले 6 माह में ही कर लेगी। परंतु ड्रोन उतरता तो भारत की भूमि में है, कौन इसके अंदर के मटेरियल को देश विरोधी कार्यों के लिए उपयोग करता है, इस पर हमारी पैनी नजर होनी चाहिए और इसके न्यूट्रलाइजेशन के लिए सिविल अथॉरिटी और डिस्ट्रिक्ट पुलिस से हमारा जीवंत संपर्क होना चाहिए और परिणाम लक्षी कार्यवाही भी हमने करनी पड़ेगी।
1: ऑस्ट्रेलिया देशस्य विदेश मंत्रिणा पेनी वोंगह इत्येषा ह्यः नवदिल्ल्यां प्रधानमंत्रिणा नरेन्द्र मोदिना सह मिलितवती। श्री मोदी रक्षा व्यापार प्रौद्योगिकी इत्यादिषु क्षेत्रेषु वर्धमानस्य भारत ऑस्ट्रेलिया व्यापक सामरिक सहभागित्वस्य विषयेपि आपूर्ति श्रृंखलायाः स्थितिस्थापकतायाः विषये च चर्चितवान्। प्रधानमंत्री अवदत् यत् भारत ऑस्ट्रेलिया देशौ स्वतंत्रं मुक्तं सुरक्षितं समृद्धं च हिंद प्रशांत क्षेत्रस्य कृते निरन्तरं कार्यं करिष्यतः। विदेश मंत्री डॉक्टर एस जयशंकरः सुश्री वोंग इत्यनया सह 17वें विदेश मंत्रिणां फ्रेमवर्क संवादेत्यस्य सह अध्यक्षतां कृतवान्। सामाजिकांतर जालीये पटले डॉक्टर जयशंकरः अवदत् यत् ते हिंद प्रशांत प्रदेशे पश्चिम एशियायाः स्थितिम् अन्येषु क्षेत्रीय वैश्विक बहुपक्षीय विषयेषु च मतानां आदान प्रदानं कृतवन्तः। भाजपेति दलाध्यक्षः नितिन नवीनः ह्यः नवदिल्ल्याः दलस्य मुख्यालये नो बीजेपी इति उपक्रमस्य अन्तर्गतं 12 देशानाम् अभियान प्रमुखैः सह वार्तालापम् अकरोत्। श्रीनवीनः ब्राजील, जर्मनी, इंडोनेशिया, मलेशिया, मॉरिसस, न्यूजीलैंड, सेशेल्स, सिंगापुर, दक्षिण अफ्रीका, श्रीलंका, थाईलैंड, वियतनाम इत्यादीनां देशानां प्रतिनिधीनां स्वागतम् अकरोत्। तथा च भाजपेति दलस्य यात्रायाः विचारधारायाः संघटनात्मक शक्तेः लोकसेवायाः प्रतिबद्धतायाः च विषये अवधानं प्रदत्तवान्। केन्द्रीय वाणिज्योद्योग मंत्री पीयूष गोयलः दृढ़ विश्वासं प्रकटितवान् यत् भारत कनाडा आर्थिक सहभागित्वस्य अग्रिमः अध्यायः विश्वासेन प्रेरितः भविष्यति, येन द्वयोः राष्ट्रयोः संयुक्त समृद्धि भविष्यति। गतरात्रौ कनाडा देशस्य टोरेंटो नगरे राजनैतिक पुनरुत्थापनात् वाणिज्यिक वितरण पर्यन्तम् इति मंत्रिस्तरीय पूर्ण सम्मेलनस्य उद्घाटन सत्रं संबोधितवान् इति वार्ताः।
2: आकाशवाणी निजामाबाद केंद्रम समय 7 गंटलु। ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ అలాగే న్యూస్ అండ్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. కార్యక్రమంలో ముందుగా విందాం.
3: పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
4: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేము మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇప్పుడు వినండి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమవుతుంది ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 వింటారు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం ఈ ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 వింటారు ఎప్పటిలాగే ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వింటారు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారి సలహాలు. అనంతరం 8:45 వింటారు మెడికోవర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. 9:00 ప్రసారమవుతుంది మీరు కోరిన పాటలతో హృదయ రాగాలు కార్యక్రమం 10:00 వరకు. ఈ ఉదయం 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 నుండి ప్రారంభం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 వింటారు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి. 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది 5:30. 6:30 వింటారు ప్రబోధ గీతం సమాచార దర్శిని. 6:35 సినీ రంజని. రాత్రి 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 8:00 వింటారు మరోసారి అభిరుచి కార్యక్రమం. జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది 8:30. 8:45 హిందీలో వార్తలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు. రాత్రి 10:00 అలరిస్తాయి మధుర గీతాలు. 11:00 వింటారు హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ వన్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్ నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత పునరుద్దరణ వంటి రంగాల్లో భారత్ ఆస్టేలియాల మధ్య అభివృద్ది చెందుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్వేచ్ఛ, బహిరంగ, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగితో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక రంగాల్లో

0: కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతోందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కెనడాలోని టొరంటోలో జరిగిన మంత్రుల ప్లీనరీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ఆయన, రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ఇరుపక్షాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
1: It will open up a plethora of investment opportunities, but more significantly will be the messaging that will go out with the free trade agreement or the comprehensive economic partnership. We will achieve a very good, fair, equitable and balanced agreement which will define the roadmap as the two economies power up.
0: Kendra Videshanga Mantri డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి 17వ విదేశాంగ మంత్రుల సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా పరిస్థితి, ఇతర ప్రాంతీయ ప్రపంచ బహుపక్ష అంశాలపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, స్థిరమైన పురోగతిని కూడా వారు సమీక్షించారు. అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన యురేనియం సరఫరాలతో సహా ఇంధన రంగంలో సహకారం విస్తరిస్తోందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అలాగే ఇరు దేశాలు కీలకమైన ఖనిజాల రంగంలో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
2: Trusted and transparent partnerships. Over the past several months, our officials have advanced collaboration across key quad priorities, including maritime progress on many initiatives. As maritime democracies, pluralistic societies, and market economies, we share a responsibility towards a free and open Indo-Pacific. The region must
0: చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ, ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ ఔట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగులకు ఆలౌట్ అయింది.

0: 33 బంతుల్లోనే నాటౌట్గా 93 పరుగులు చేసిన రజత్ పటీదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. ఈరోజు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆదివారం వరకు బీహార్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, మరఠ్వాడ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తుంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది 2 దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

प्रभात लहरी। ఆరోగ్యం ఆనందం విజ్ఞానం వినోదం అందించే విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమాలలో భాగంగా ఈ ఉదయం 7:30 వింటారు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ డి రమాదేవి గారి సలహాలు సూచనలు. అలాగే ఈ ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా విందాం ఓ ప్రబోధ గీతం.

0: ప్రభువుత గీతం విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెడ్స్ వింటున్నారు ప్రభాత్ లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
5: అబ్బా అదిరింది.
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
7: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
6: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
8: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
6: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
8: సెల్ 9440-4837.
6: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
7: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
6: అయితే సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
6: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462-253-44. డాక్టర్ సీను నాయక్,
6: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
7: సంప్రదించండి.
6: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
7: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: సెల్ 7799-090505.

0: சைபால்
1: மறுபய காமரா
0: சைபால்
1: வரத புள்ளா
0: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకు ఈరోజు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈరోజు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి. 1964 మే 27 ఆయన తుది శ్వాస విడిచారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో, స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన సేవలకుగాను ఈరోజు వారిని స్మరిస్తూ వారికి నివాళి అర్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట.

0: మీరు విన్న ఆ పాట రాఘవేంద్ర చిత్రం కోసం శ్రేయ ఘోషల్ కల్పన గానం చేశారు. పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్. మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె వ్యాధులు, నరాల సమస్యలు, ఎముకలు, ఇళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, ఈఎన్టి సమస్యలు, ప్రసూతి సేవలు, చిన్నపిల్లల చికిత్సలు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సేవలు, మానసిక వ్యాధులు, మూత్ర సంబంధ సమస్యలు,
2: జ్వరాలు, దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, క్యాన్సర్ వ్యాధులకు ఒకే చోట నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ
1: 30 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, టీహెచ్ఎస్, ట్రాన్స్కో, జెన్కో, రైల్వే మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తుంది.
2: సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రమాదేవి ప్రసూతి వైద్య నిపుణురాలు సరస్వతీనగర్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్. ఫోన్ 253-999.
3: శ్రోతలకి నమస్కారం. ఈ రోజు మనం నెలలు నిండకుండానే కాన్పులు జరగడానికి కారణాలు ఏంటి, ఏ విధంగా వాటిని ఆపగలము, ఒకవేళ ఇంతకు ముందు ఎప్పుడన్నా అంటే మొదటి కాన్పు కానీ రెండో కాన్పు కానీ నెలలు నిండకుండా అవుతే ఎట్లాంటి జాగ్రత్తలు ఇప్పుడున్న ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి, డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి అనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం. అసలు ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండకుండా జరిగే కాన్పు అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ అన్నది 40 వారాలు ఉంటుంది. ఎప్పుడైతే డెలివరీ 26 వారాల నుంచి 37 వారాల లోపల అవుతుందో, 24-26 వారాల నుంచి అనుకోండి, ఆ దాన్ని ప్రీటర్మ్ లేబర్ అంటాం. ప్రీటర్మ్ అంటే నెలలు నిండకుండా డెలివరీ అవడం. చాలా కారణాల వల్ల అలా అవుతాయి. కాకపోతే మనకి ఇక్కడ ఏంటి ఇంపార్టెన్స్ అంటే ఆ బేబీ నెలలు నిండకుండా ఉంది కాబట్టి ఆ బేబీకి చాలా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఈ నవజాత శిశు మరణాలు అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ అన్నది ఈ ప్రీటర్మ్ నెలలు నిండకుండా అవుతున్న డెలివరీల వల్లే చాలా ఎక్కువగా ఉంది. యూజువల్ గా ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వల్ల, ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్సే గాని ఆ ఇన్ఫెక్షన్ పైకెళ్లి మావికి తగి దాని కోరియోఆమ్నియైటిస్ అంటాం దాని వల్లే కాని, లేదా మోర్ దెన్ వన్ అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ కవలలు ఇద్దరు కాని ముగ్గురు కాని అది ఉంటే గర్భసంచి మీద బరువు ఎక్కువ అయిపోయి కూడా తొందరగా ప్రీటర్మ్ డెలివరీలే కాని, లేదా ఏదైనా కాంప్లికేషన్ బీపీ ఎక్కువయ్యి లేకపోతే హెవీగా బ్లీడింగ్ అయ్యి మేము ఆపలేని పరిస్థితుల్లో డెలివరీ చేసి రావడం, మావి ముందుకుండి బ్లీడింగ్ అయ్యి డెలివరీ చేయాల్సి రావడం, ఇట్లాంటి కారణాలు చాలా ఉంటాయి ప్రీటర్మ్ డెలివరీస్కి. అంతేకాక ఒకవేళ గర్భసంచిలో ఏవైనా ప్రాబ్లమ్స్ బై బర్త్, లోపల సెప్టమ్ ఉండడమే కానీ చిన్న గర్భసంచి అంటే అది మామూలుగా ఎట్లయితే మన ముక్కు రెండు పక్కల నుంచి వచ్చి మధ్యలో కలుస్తుందో సేమ్ అదే విధంగా గర్భసంచి కూడా రెండు పక్కలు రైట్ లెఫ్ట్ వచ్చి మధ్యలో కలిసి మధ్యలో క్యావిటీ కరిగిపోయి ఒక సింగిల్ క్యావిటీ లాగా ఒకటే క్యావిటీ లాగా వస్తుంది. అట్లా కాక అవి రెండు సెపరేట్ గా ఉన్నాయనుకోండి, వాటిని బైకార్నియేట్ యుట్రస్ అంటాం. అట్లాంటివి జన్మత అంటే కంజెనిటల్ గా గర్భసంచిలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నెలలు పూర్తిగా నిండడానికి ఆ గర్భసంచి సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి నెలలు నిండకపోవచ్చు, పాప పెరగకపోవచ్చు, అట్లాంటిది అవుతుంది. అంతేకాక గర్భసంచి ముఖద్వారం వీక్ గా ఉండి మసిల్స్ వీక్ గా ఉండి 5-6 నెలలు పడే దగ్గర సడన్ గా ఏమి నొప్పి లేకుండానే అది ఓపెన్ అయిపోయి తమామని డెలివరీ అయిపోతుంది. దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. ఫస్ట్ డెలివరీలో కూడా రావచ్చు. ఇంకోసారి ఏమవుతుందంటే 1-2 నార్మల్ డెలివరీలు అవుతాయి, ఇండ్లల్లో దాయమ్మలు చేయడము లేకపోతే ఏదో మంత్రసానులు చేయడము, అప్పుడు గర్భసంచి ముఖద్వారం కట్ అయిపోయి వీక్ అయిపోతుంది. కట్ అయిపోయినప్పుడు దానికి స్ట్రెంగ్త్ అనేది ఉండదు. రెండోసారి మూడోసారి వాళ్ళు కడుపు నొప్పిలో 6 నెలల పడి 7 పడగానే టమామని డెలివరీ అయిపోతారు. సో ఇవన్నీ కూడా మనం నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడానికి కారణాలుగా చెప్పుకుంటున్నాం. సో ఈ ఇన్ఫెక్షన్సే కానీ ఇవన్నీ మాత్రము డాక్టర్ను సంప్రదించినప్పుడు మొదటిసారి ఏదన్నా ప్రీటర్మ్ డెలివరీ అయిందని వచ్చి చెప్తారు కదా ప్రెగ్నెంట్ కాగానే, అది ఎందుకయింది, బ్లీడింగ్ వల్ల, బీపీ వల్ల, ఫిట్స్ రావడం వల్ల డెలివరీ అయిపోయిందా, ఏమన్నా డయాబెటీస్ ఉండి డెలివరీ అయిపోయిందా, బాగా జ్వరం వచ్చేసి అట్లా డెలివరీ అయిందా, అవన్నీ హిస్టరీలో కనుక్కుని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఒకవేళ ఆ అమ్మాయికి ఏమీ లేదు బాగానే ఉన్నాను సడన్ గా 5-6 నెలల్లో డెలివరీ అయిందన్నప్పుడు, గర్భిణి లేనప్పుడు కూడా మనం గర్భసంచి ముఖద్వారం సైజు లెంత్ అదేమన్నా ఓపెన్ అవుతూ ఉందా, మూసుకొని ఉండాలి. అది ఒక మోర్ దెన్ 8 మిల్లీమీటర్లు గనక ఉంటే దానికి ఛాన్సెస్ మళ్లీ ఇదే విధంగా ప్రీటర్మ్ అవ్వచ్చు అన్నది మాకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ముందు జాగ్రత్తగా మేము గర్భసంచికి కుట్లు అనేది వేసేసి 9వ నెల వచ్చేదాకా ఆ అమ్మాయికి రెస్ట్ ఇవ్వడము, తర్వాత హార్మోన్ సపోర్ట్ ఇవ్వడం అది చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ముందు ఒకసారి కనుక ప్రీటర్మ్ డెలివరీ అయిందంటే ప్రెగ్నెంట్ కాగానే డాక్టర్ను సంప్రదించి ఇవాల్యుయేషన్ చేసుకుని ఏంటి ఏం కారణం వల్ల ముందు అలా అయింది అని కనుక్కుని దానికి తగ్గట్టుగా వైద్యం చేయించుకోవాలి. తర్వాత ఇట్లాంటి వాళ్లకి కొంచెం ఎక్కువ రెస్ట్ ఇవ్వడం, స్పెషల్ గా ఏమైనా టెస్టులు అవసరం ఎక్స్ట్రా టెస్టులు ఎక్కువ సార్లు అల్ట్రాసౌండ్ చేయడం రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అనేది ఎందుకు 7వ నెలలో పిల్లలు బతుకుతారు, 8వ నెలలో బతకరు, ఇది అదంతా కాదు. అసలు మోస్ట్లీ లంగ్ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. లంగ్ మెచ్యూరిటీ ఏమవుతుందంటే యూజువల్ గా నెలల దగ్గరకు వస్తున్నప్పుడు లంగ్ మెచ్యూరే పాప 7వగానే ఓపెన్ అప్ అయిపోతాయి. అదే ముందు డెలివరీ అయిన వాళ్లలో లంగ్స్ అనేది ఒక సాలిడ్ గా ఉంటాయి, ఏడ్చినా కూడా అవి ఓపెన్ కావు. దాంట్లో ఒక సర్ఫాక్టెంట్ అని ఒక కెమికల్ తయారవుతూ ఉంటుంది లంగ్స్ లో ఉన్న ఆల్వియోల్ ని ఓపెన్ అప్ చేయడానికి. సో ఇప్పుడు ప్రీటర్మ్ డెలివరీ మనం యాంటిసిపేట్ చేస్తున్నామే అనుకోండి, చేసినప్పుడు ఆ పీడియాట్రిషియన్స్ ఇప్పుడు లంగ్స్ లోకి ఆ సర్ఫాక్టెంట్ ని ఇచ్చి కాపాడతారు. అది 8th మంత్ 32-34 వీక్స్ లో మనకు ఒకసారి ప్రీటర్మ్ డెలివరీ అయింది అంటే మొదలే లంగ్ మెచ్యూరిటీకి స్టిరాయిడ్ కవరేజ్ ఇచ్చుకుంటాము, ప్రొజెస్ట్రాన్స్ ఇస్తాం. సో బేబీస్ కి ప్రీటర్మ్ ఉన్నప్పుడు ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, వాళ్ళకి కన్వల్షన్స్ రావచ్చు, తర్వాత తొందరగా ఇన్ఫెక్షన్స్ తీసుకుంటారు, వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది ఉండదు అప్పుడు. సో ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల సెప్టిసీమియాలోకి వెళ్తారు. తర్వాత పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చి పేగుల్లో పొక్కలు పడడం, తర్వాత పర్ఫరేషన్స్ అయ్యి అబ్స్ట్రక్షన్స్ అయ్యి పొట్టంతా ఉబ్బిపోయి కొన్నిసార్లు బ్లడ్ వామిటింగ్స్ చేసేసి చనిపోతూ ఉంటారు. ఒకసారి అయింది అంటే నెక్స్ట్ టైం డెలివరీ చేసుకునేటప్పుడు ఎక్కడైతే ఏ హాస్పిటల్లో అయితే మీకు మంచి పీడియాట్రిక్ కేర్ ఉంటుందో ఆ హాస్పిటల్లో డెలివరీలు కావాలి. లేకపోతే ఈసారి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటి అప్పుడు మంచి పీడియాట్రిక్ అంటే పిల్లల డాక్టర్లు నియోనేట్స్ పుట్టగానే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు స్పెషల్ గా ఉంటారు. ఆ వాళ్ల దగ్గర డెలివరీ అయితే ఆ బేబీస్ 600 గ్రాముల బేబీలు పుట్టినా కూడా సేవ్ చేశాం, మంచిగా పెరిగారు. 7 నెలల పిల్లలు 1 కేజీ పిల్లలు 900 గ్రామ్స్ పిల్లలు కూడా పెరిగి మంచిగైన వాళ్ళు ఎంతమందినో చూస్తాం. కాకపోతే వాళ్లకి గ్యారంటీగా నువ్వు 7వ నెలలో పుడితే బాగుంటుంది, 8వ నెల అయింది కాబట్టి మీరు పెరగారు అట్లా చెప్పడానికి లేదండి. ఏదైనా కూడా ఏ బేబీకైనా ప్రీటర్మ్ డెలివరీ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నేను సేవ్ చేయగలమని చెప్పడం కష్టం. కొన్ని సెంటర్లో హయ్యర్ సెంటర్లో కంగారు ట్రీట్మెంట్ అని ఇస్తాం. ఇట్లా నెలలు నిండకుండా పుట్టిన వాళ్లకి ఆ బేబీని తల్లి బేర్ బాడీకి అంటే బట్ట లేకుండా ఆ తల్లి బాడీకి కట్టేస్తారు. కట్టేసి రోజు ఉంచి ఆ బేబీకి ఫీడింగ్ ఎంతసేపు ఇచ్చినా అవన్నీ చేసి ఇంతసేపు 24 గంటలు బేబీ తల్లి ఛాతీ మీదే ఉంటది అన్నమాట. అయితే తల్లి వేడికి ఆ బేబీ గ్రోత్ అనేది, దాన్ని కంగారు మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంట, అది చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. సో ఆ ట్రీట్మెంట్ అనేది మనం ఇంకా నిజామాబాద్ లో ఇంకెవరు స్టార్ట్ చేయలేదు. హైదరాబాద్ లో చాలా సెంటర్స్ లో కంగారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. స్పెషల్ గా వార్డ్ ఆ తల్లి రోజు ఫ్రెష్ గా స్నానం చేసుకుని శుభ్రంగా ఉండి కట్టుకుని పైనుంచి బట్టలు వేసుకుంటది అనమాట. పాపను కోతులు తల్లికి పట్టుకుంటారు. ఇప్పుడు కంగారుస్ కూడా పొట్టలో సంచిలో వేసుకుని తిరుగుతాయి కదా బేబీని, అందుకని కంగారు ట్రీట్మెంట్ అంటే చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. బేబీస్ మైండ్ సెట్ వాళ్ళ గ్రోత్ అవన్నీ కూడా ఉంది. ఈ ప్రీటర్మ్ బేబీస్ లో కొంచెము కంటి రెటీనా డెవలప్ సరిగ్గా కాదు, రెటినోపతి ఉంటుంది. అది ఆక్సిజన్ ఇస్తూ ఉంటాం కదా, ఆక్సిజన్ ఇవ్వడం వల్ల రెటీనా పాడవుతుంది. దానికి కూడా స్పెషల్ గా టెస్టులు చేస్తారు. వాళ్ళకి కంటి చూపులో చాలా మందికి ప్రాబ్లమ్స్, ఇంత చిన్న ఏజ్ 600-900 గ్రామ్స్ బేబీని సర్వైవ్ చేసినప్పుడు ఆ బేబీ ఐస్ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మైండ్ డెవలప్మెంట్ ఛాన్సెస్ ఏది కూడా మనం గ్యారంటీగా చెప్పలేము 100% బాగుంటారని. తర్వాత వాళ్ళ కన్వల్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్. సో ఇవన్నీ మనం బేబీ పుట్టిన తర్వాత బాధపడే బదులు ఆ ప్రీటర్మ్ డెలివరీ కాకుండా మనం చూసుకో 90% ఛాయశక్తిలా మేము చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, సడన్ గా బ్లీడింగ్ అవడమే కాని, ఫిట్స్ రావడమే గాని, హెవీగా బీపీ కంట్రోల్ కాకపోవడమే గాని మేము డెలివరీ చేయాల్సి వస్తుంది. అటువంటి అప్పుడు తల్లిని కాపాడడానికి అటువంటి అప్పుడు నియోనేటల్ కేర్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఇచ్చే కేర్ ఎక్కడైతే మంచిగా ఉంటుందో ఆ సెంటర్స్ లో డెలివరీ చేస్తే వెంటనే వాళ్ళు అవసరం ఉంటే వెంటిలేటరే కానీ సిప్యాప్ అంటారు, ఇంకా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఉన్న సెంటర్స్ లో డెలివరీ కావాలి వాళ్ళు. ఈ ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండకుండా డెలివరీ అయ్యేదాన్ని మనం ఆపగలమా అని కొందరు అడగొచ్చు. 37 వీక్స్ లోపల మనము ఆపాలని ప్రయత్నం చేయొచ్చు, కాకపోతే గ్యారంటీగా మేము చెప్పలేము. మేము ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో యూట్రస్ ని ఎట్లా ప్రీటర్మ్ లేబర్ ఎట్లా అంటే నొప్పులు స్టార్ట్ అవుతాయి, కొంచెం వాటరీ డిశ్చార్జో లేకపోతే బ్లీడింగ్ అవుతూ ఉంటది, దాంతో పాటు ముఖ ద్వారా తెరుచుకుంటూ ఉంటది. అది బాగా తెరుచుకున్న టైంలో మేమేం చేయలేము. జస్ట్ బిగినింగ్ లో ఉంటే మాత్రం రెస్ట్ ఇచ్చి మేము కొన్ని మెడిసిన్స్ ద్వారా ఆ యూటరస్ ను ఆ గర్భసంచి ఏదైతే పెయిన్స్ తీసుకుంటుందో దాన్ని రిలాక్స్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఆ తర్వాత బేబీకి మెదడు అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రేపు ఫ్యూచర్ లో ఏమీ రాకుండా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, మెగ్నీషియం సల్ఫేట్ అని ఇస్తారు, అది కూడా న్యూరో ప్రొటెక్టివ్ లాగా ఇస్తూ ఉంటాం. గ్యారంటీ చెప్పలేము, కాకపోతే కొన్ని స్టీరాయిడ్స్ ఇస్తాం కాబట్టి ఆ స్టీరాయిడ్ కవరేజ్ ఇచ్చి ఒక 24 గంటలన్నా ఉంటే బేబీ లంగ్ మెచ్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఆ 24 గంటలు పోస్ట్ పోన్ చేసుకోవడానికి మేము ఐవి సెలైన్ లో కొన్ని మెడిసిన్ యాడ్ చేసి కంటిన్యూ చేస్తాం. కొంచెం అది అయిందా అది ఓకే, లేకపోతే మేమేమి చేయలేని పరిస్థితిలో డెలివరీ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ ప్రీటర్మ్ డెలివరీని ఆపడం అనేది 100% గ్యారంటీ ఎవరు చెప్పలేరు. అసలు మాకు ఎట్లా తెలియాలి, ఇట్లా నేను ఇవన్నీ చెప్పాను విన్నారు, కొంచెం నడుము నొప్పి లేచినా కూడా టెన్షన్ పడిపోయి నాకు డెలివరీ అయిపోతుందేమో అనుకోవడం, ఇంట్లో వాళ్ళందరినీ ఆగం పట్టించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎట్లా తెలియాలి మనకు, ఏ విధంగా నాకు తెలుసు నెలలు నిండకుండా డెలివరీ అవుతున్నాను అని అమ్మాయిలకి డౌట్ రావచ్చు. ఇదేంటంటే పొట్ట టైట్ కావడం, అది నడుములోంచి తొడల్లోకి ఆ నొప్పి రావడం, కొంచెం వాటరీ డిశ్చార్జ్, ఆ టైట్నెస్, పాప కదలకుండా అక్షణం గట్టిగా అయిపోయి మళ్లీ

0: రిలాక్స్ అవ్వడం మామూలుగా అవుతుంది. అట్లా అయి రిలాక్స్ అవుతుంటది. ఈ లేబర్ లో సెట్ అయినప్పుడు మాత్రం కంటిన్యూస్ గా పెయిన్స్ ఎగ్జాక్ట్ గా ఇంటర్వెల్స్ లో ఒక 15 నిమిషాలకు ఒకసారి టైట్ అయిపోయి మళ్లీ ఏదో ఇబ్బందికరంగా అనిపించి మళ్లీ ఒక 15 నిమిషాల తర్వాత మళ్లీ అట్లా రావడం కరెక్ట్ గా టైం ప్రకారం వస్తుంది అంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి ఏదో విధంగా ఆ లేబర్ ను ఆపించుకునే ప్రయత్నం చేసుకోవాల్సి వస్తుందన్నమాట. దాని క్రాంప్స్ లాగా ఉంది, డల్ పెయిన్. అయితే ఏదైనా స్ట్రెస్ వల్ల గొడవలే పడ్డావు, బ్యాడ్ ఇన్సిడెంట్ విన్నావు, మరి ఎట్లా డెలివరీ కావచ్చా అని కొందరికి అనుమానం. ఈ స్ట్రెస్ వల్ల లేబర్ లో సెట్ అవ్వరు. ఎవరైనా ఇంట్లో చనిపోయినా ఉద్యోగం పోయినా ఈ టెన్షన్ ఉంటే లాంగ్ స్ట్రెస్, ఎన్నో రోజుల నుంచి అట్లా ఏదో ఇప్పుడే విన్న మాట కాకుండా కంటిన్యూస్ గా అమ్మాయి మెదడులో ఏదో ఒక రకమైన బాధ, హస్బెండ్ వల్లనే కాని, ఇన్లాస్ వల్లనే కాని, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వల్లనే కాని, ఏదన్నా ఒక రకమైన బాధ ఎప్పటికీ ఉన్నదనుకోండి, దానివల్ల ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనం మామూలుగా గర్భిణీ స్త్రీలకి ఎందుకు ప్రశాంతంగా ఉండమంటాము, ఎందుకు ఏవి టెన్షన్ తీసుకోవద్దంటాము, ఇది కారణం. ఎందుకంటే వాళ్ళకి పాపలు కూడా అదే విధంగా వచ్చేది, ఇట్స్ ప్రూవెన్. మనం అభిమన్యుని కథ విన్నాం కదా. సో అట్లాగే ఈ తల్లిల టెన్షన్ కూడా పిల్లల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే కాకుండా ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ప్రీటర్మ్ లేబర్ ను ఆపొచ్చు. టెన్షన్ లేకుండా మెడిటేషన్ చేసి ప్రశాంతంగా ఏదో మనకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సహకరించి భార్యను అంత ఇబ్బంది పెట్టకుండా భర్తలు కాని అత్త వాళ్లు కాని అమ్మాయిని ప్రశాంతంగా ఉంచితే ఈ ప్రీటర్మ్ డెలివరీ ఆపే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఇంటి కుటుంబ సభ్యులు కాని భర్త ఏని వీళ్ళందరూ కూడా అమ్మాయికి సహకరించి ఈ ప్రీటర్మ్ లేబర్ ని ఆపితే మంచి బేబీస్ పుడతారు, నెలలు నిండిన పిల్లలు, ఇంట్లో ఆనందం కూడా అంత బాగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుండె వ్యాధులు, నరాల సమస్యలు, ఎముకలు, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, ఈఎన్టీ సమస్యలు, ప్రసూతి సేవలు, చిన్నపిల్లల చికిత్సలు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సేవలు, మానసిక వ్యాధులు, మూత్ర సంబంధ సమస్యలు, జ్వరాలు, దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, క్యాన్సర్ వ్యాధులకు ఒకే చోట నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ 30 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో ఆరోగ్యశ్రీ ఆరోగ్య భద్రత, టీహెచ్ఎస్, ట్రాన్స్కో, జెన్కో, రైల్వే మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ రమాదేవి ప్రసూతి వైద్య నిపుణురాలు, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. 253999. ఈ కార్యక్రమ ప్రాయోజకులు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: శ్రోతలు ఇంతవరకు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ డి రమాదేవి గారి సలహాలు, సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz, వింటున్నారు ప్రభాత్ లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ఈరోజు మే 27, భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా వారి గురించి కొన్ని మాటలు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ప్రముఖ న్యాయవాది మోతీలాల్ నెహ్రూ, స్వరూపారాణి దంపతులకు జన్మించారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. మహాత్మాగాంధీతో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించారు. 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 1964 ఆయన తుది శ్వాస విడిచే వరకు దేశానికి తొలి ప్రధానిగా సుదీర్ఘకాలం సేవలందించారు. భారతదేశంలో శాస్త్రీయ పారిశ్రామిక అభివృద్ధికి పునాదులు వేశారు. ఐఐటి, ఇస్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటుకు, అలాగే భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి పునాదులు వేసిన దార్శనికుడు జవహర్లాల్ నెహ్రూ. ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన జయంతి అయిన నవంబర్ 14 బాలల దినోత్సవంగా దేశమంతా జరుపుకుంటారు. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి మరోసారి నివాళి అర్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఆకాశవాణి సమయం 7:50. కార్యక్రమంలో ఇప్పుడు విందాం

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. వినండి.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతినగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
2: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
2: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతినగర్, నిజామాబాద్.
3: డాక్టర్ రోహిత్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ రోహిత్ గారు, ఇప్పుడు మీరు నిజామాబాద్ లో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ మనం సమాన స్థాయిలో చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకుంటే మహిళల్లో ఈ క్యాన్సర్ వ్యాధులు రావడానికి కారణాలు ఏమిటి, అలాగే కేవలం మహిళలకు మాత్రమే వచ్చే క్యాన్సర్ వ్యాధులు ఏమున్నాయి?
4: జనరల్గా ఈ మధ్యలో ఆడవాళ్ళలో మగవాళ్ళలో క్యాన్సర్ చాలా ఎక్కువైపోయాయండి. సో ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. మన ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళ రొమ్ము క్యాన్సర్. తర్వాత ఏంటంటే గర్భసంచి ముఖ ద్వారం క్యాన్సర్, దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం, అది రెండో మోస్ట్ కామన్ క్యాన్సర్. సో ఆడవాళ్ళలో వచ్చేది రొమ్ము క్యాన్సర్, ఇంకా గర్భాశయ క్యాన్సర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట.
3: ఈ రెండు రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
4: సో మనం ప్రస్తుతం గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అనుకుందాం. సో దానికి కారణం ఏంటంటే హెచ్పివి వైరస్ అని ఉంటుంది. సో ఆ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఆల్మోస్ట్ 90% ఆఫ్ గర్భాశయ క్యాన్సర్, ముఖద్వారం క్యాన్సర్ ఆ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్లనే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది క్రానిక్ ఇన్ఫెక్షన్ వల్ల అలానే సంవత్సరాలు తడబడి అక్కడే ఉండిపోయి మన అక్కడున్న సెల్స్లో చేంజెస్ అయ్యి అది క్యాన్సర్గా చేంజ్ అవుతుందండి. సో అది మోస్ట్ కామన్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనే ఉంటుంది, హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల. సో ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మన మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్స్ అంటాం, సో అది కూడా చూడొచ్చు. సో ఆడవాళ్ళలో ఏమో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ వస్తుంది, మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్స్ వస్తాయి. అది
3: దీన్ని ఏ విధంగా మనం గుర్తించే అవకాశం ఉంది?
4: సో జనరల్గా ఆడవాళ్లకు ఎలా గుర్తించవచ్చు అంటే వాళ్ళకు సిమ్టమ్స్ ఉంటాయండి. జనరల్గా వాళ్ళు 35-40 ఇయర్స్ మధ్యలో, 30-50 ఇయర్స్ మధ్యలో ఈ క్యాన్సర్ వస్తుంది. సో నెలసరి ఆగిపోయినా కూడా కొంచెం బ్లీడింగ్ అవ్వడం కానీ, సో తెల్లబట్టి అవ్వడం కానీ, సో నెలకి మధ్యలో బ్లీడ్ అవ్వడం కానీ, సో కలిసినప్పుడు కొంచెం బ్లీడింగ్ అవ్వడం కానీ, పెయిన్ రావడం కానీ, ఇవన్నీ మనం సింప్టమ్స్గా చూసుకోవాల్సి
3: ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి లక్షణాలుగా మనం భావించవచ్చు.
4: అవునండి, ఇది క్యాన్సర్ వ్యాధి లక్షణాలుగా భావించవచ్చు. సో ఇలా సింప్టమ్స్ వస్తే మనం నెగ్లెక్ట్ చేయకుండా ఒక గైనకాలజిస్ట్ని కలిస్తే ఏంటంటే గైనకాలజిస్ట్ ఆర్ ఆంకాలజిస్ట్ని కలవడం వల్ల సో మనకు ఏదైనా లోపల ఏదైనా ఉంటే మనకు తెలుస్తుంది.
3: అంటే ప్రాథమిక స్థాయిలో అంటే మొదటి దశలో కనుక మనం గుర్తించగలిగితే వ్యాధి నివారణకు ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంటుంది.
4: ఎగ్జాక్ట్లీ అండి, మనం మొదటి దశలో గుర్తిస్తే సర్జరీ వల్ల మనకు ట్రీట్మెంట్ అయిపోతుంది. సో అదే మనకు లేట్ దశలో గుర్తిస్తే, ఒకవేళ చివరి దశలో కానీ, థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ అంటాం, అందులో గుర్తిస్తే రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. కీమోథెరపీ అండ్ విత్ రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఏంటంటే ట్రీట్మెంట్ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి, ఆప్షన్స్, సర్వైవల్ రేట్ కానీ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కానీ చాలా మెరుగుగా ఉంటాయి. పేషెంట్కి కూడా కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. అదే మనం లేట్ స్టేజ్కి వచ్చేసరికి ట్రీట్మెంట్తో కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో అవన్నీ ఉంటాయండి. అట్లా
3: ఇందాక మీరు చెప్పారు అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని, అంటే ప్రతి మహిళలో ఇలాగే ఉండే అవకాశం ఉంటుందా, వ్యక్తిని బట్టి మారే అవకాశం ఏమైనా ఉంటుంది?
4: లేదండి, అది వ్యక్తిని బట్టే మారే అవకాశం ఉంటుంది. ఒకరికి ఏమో కొంచెం తెల్లబట్ట అవుతుంది, ఒకరికి కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది, సో ఒకరికి వెన్నుపూసలో కొంచెం నొప్పిలాగా అనిపిస్తుంది, కింద పొట్ట భాగం కింద భాగంలో నొప్పి రావడం, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సింప్టమ్స్ ఉంటాయి. కానీ మోర్ ఆర్ లెస్ మనకి ఇవే సింప్టమ్స్ ఉంటాయి. సో ఈ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం బెటర్.
3: డాక్టర్ రోహిత్ గారు, మరి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు ఏ విధంగా ఉంటాయి?
4: సో మనకు నిర్ధారించడానికి మనం ఒకసారి 30 సంవత్సరాలు దాటిన తర్వాత, సో ప్రతి మహిళ ఈ హెచ్పివి అనే వైరస్ వల్లనే మనకి ఈ క్యాన్సర్ జనరల్గా వస్తుంది అనమాట. సో మనకు ఈ క్యాన్సర్ రాకముందే మనం స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలండి. అంటే ప్రతి మహిళ 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మేర్ అని టెస్ట్ ఉంటుంది, ప్లస్ హెచ్పివి టెస్టింగ్ అని టెస్ట్ ఉంటుంది. సో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఏం సింప్టమ్స్ లేకపోయినా ఈ టెస్ట్ చేయించుకోవాలి. సో ఎందుకంటే వెరీ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే సింపుల్ సర్జరీతోనే అది క్యూర్ అయిపోతుంది. సో అందుకే స్క్రీనింగ్ టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలి. అండ్ ఆల్సో ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి అవేర్నెస్ పెంచుకోవాలండి, అవగాహన పెంచుకోవాలి. సో ఈ హెచ్పివి వైరస్ ఈ క్యాన్సర్ని మనం ఒక వ్యాక్సినేషన్ సింపుల్ వ్యాక్సినేషన్తో ప్రివెంట్ చేయొచ్చు. సో అంత పెద్ద వ్యాధిని చిన్నప్పుడే ఒక వ్యాక్సినేషన్ ఇస్తే ఎలా ప్రివెంట్ అవుతుందో మనం అలా ప్రివెంట్ చేస్తే మనం ఈ క్యాన్సర్తో చాలా బెటర్గా ఫైట్ చేసిన వాళ్ళు అవుతాం. సో మనకి ఈ హెచ్పి వ్యాక్సినేషన్ మీద అవేర్నెస్ పెంచుకోవాల్సి వస్తుంది. సో ఇది మనకు వ్యాక్సినేషన్ ఎలా ఉంటుంది అంటే 9 నుంచి 14 సంవత్సరాల ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకు కానీ 2 డోసులు ఇవ్వాల్సి వస్తుంది. అదే 14 సంవత్సరాలు దాటిన తర్వాత 3 డోసులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే మనకు 99% క్యాన్సర్ ప్రొటెక్షన్ రేట్ ఉంటుంది. సో జీవితంలో మనకి సర్వైకల్ క్యాన్సర్ బారి నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో ఇంత పెద్ద క్యాన్సర్ ఒక వ్యాక్సినేషన్ తో ప్రివెంట్ చేయొచ్చు అంటే అది మొన్ననే మన గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ మార్చ్ లో ఈ వ్యాక్సినేషన్ ని మన గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేశారు.
3: గవర్నమెంట్ హాస్పిటల్లోను ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులకు అంటే అమ్మాయిలకు ఇవ్వడం జరిగింది.
4: అవునండి, 14 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అది చాలా మంచి ఇనిషియేటివ్. మన తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా మంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారండి, అదే హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్. సో అరౌండ్ 14 సంవత్సరాల వయసు గడ ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. సో నార్మలీ అది 8,000 to 10,000 కాస్ట్ ఉంటుంది ఒక డోస్. సో అది ఫ్రీగా ఇవ్వడం అంటే చాలా మంచి ఇనిషియేటివ్, అది అందరు యూటిలైజ్ చేసుకోవాలి. సో దగ్గరలో ఉన్న గవర్నమెంట్ సెంటర్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు హెచ్పివి వ్యాక్సినేషన్ ఇస్తారు.
3: ఇప్పుడు ఆ దశలో తీసుకునే అమ్మాయిలు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా?
4: సో అది మనకి 26 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు, కానీ 26 సంవత్సరాల తర్వాత కూడా తీసుకోవచ్చు 45 సంవత్సరాల వరకు. కానీ అది ఎంతగా పనిచేస్తుందో మనకు అంత లిటరేచర్ లేదు అనమాట. సో మనం ఏదైనా 26 సంవత్సరాల ముందు పెళ్లి కాక ముందు తీసుకుంటేనే అది ఎఫెక్టివ్ గా ఉంటుంది.
3: ఇప్పుడు నిజామాబాద్లో మనకి ఎంతవరకు అందుబాటులో ఉంది ఈ వ్యాక్సినేషన్?
4: అందుబాటులో ఉందండి, మన ప్రైవేట్లో అది అందుబాటులో ఉంటుంది, ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. బట్ గవర్నమెంట్ సెంటర్స్లో మనం రిజిస్టర్ చేసుకుంటేనే మనకు అందుబాటులో ఉంటుంది. సో ఎట్లా అయితే మనం చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్స్ తప్పకుండా ఎలా వేస్తామో మనకు టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఈ వ్యాక్సినేషన్ అలాగే తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే ఫ్యూచర్ లో ఇట్లాంటి క్యాన్సర్స్ మనం
3: రాకుండా
4: అవకాశం ఉంటుంది,
3: ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ రోహిత్ గారు, మరో ప్రశ్న ఏంటంటే యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆడపిల్లలకు క్యాన్సర్ వ్యాధులు ఏవైనా సోకే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే పెళ్లి కాని అమ్మాయిలకు
4: జనరల్గా అంటే ఒక 30 ఇయర్స్ పెళ్లి కాకముందు కూడా క్యాన్సర్స్ వస్తాయండి. కొంచెం యంగ్ వయసులో బ్లడ్ క్యాన్సర్ రావడం, బోన్ క్యాన్సర్స్ రావడం ఎక్కువగా ఉంటాయి. సో పెళ్ళైన తర్వాత 40 ఇయర్స్ దాటిన తర్వాత ఈ రొమ్ము క్యాన్సర్ రావడము, గర్భాశయ ముఖద్వారం గర్భాశయ క్యాన్సర్ రావడం ఇవి జనరల్గా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఉంటాయి. కాకపోతే యుక్త వయసులో క్యాన్సర్లు వచ్చిన వల్ల ఖచ్చితంగా మనం జెనెటిక్ టెస్టింగ్ చేయించాల్సి వస్తుంది. జెనెటిక్ టెస్టింగ్ ఎందుకంటే అది ఫ్యామిలీలో వంశ పారపర్యంగా కూడా రావచ్చు. సో అలా వస్తుంది కాబట్టి మనం అట్లాంటి క్యాన్సర్స్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
3: ఇప్పుడు నిజామాబాద్లో ఎలాంటి క్యాన్సర్ వ్యాధులకు వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి?
4: నిజామాబాద్లో అన్ని రకాల క్యాన్సర్స్కి మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. అండ్ ఆల్సో మనకు క్యాన్సర్కి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ కూడా మన ప్రూడెన్స్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. సో ప్రజలందరూ ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ అని అన్ని కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండర్ ఆరోగ్యశ్రీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
3: మీ అనుభవాన్ని బట్టి వ్యాధి నివారణ అనేది ఏ శాతంలో ఉంది ఈ మధ్య కాలంలో?
4: ఈ మధ్య కాలంలో ప్రజలకు అవగాహన పెరుగుతుందండి. సో మనం క్యాన్సర్లో అర్లీ స్టేజ్గా డయాగ్నోస్ అవుతున్నాయి. సో దానికి మనం సర్జరీ కూడా బెటర్గా చేయవచ్చు, దానికి క్యూర్ రేట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో అదే మనకు లేట్గా వస్తే అన్నీ డిఫికల్ట్గానే ఉంటాయి, పేషెంట్స్కి డిఫికల్ట్గానే ఉంటాయి, యాజ్ అ డాక్టర్స్ మాకు కూడా డిఫికల్ట్గానే ఉంటాయి, అందరికీ డిఫికల్ట్గానే ఉంటాయి. మన జిల్లా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోండి. సో మనకు కొన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్ట్ చేయొచ్చు. అంటే క్యాన్సర్ ముందుగానే మనం టెస్ట్ చేసుకోవచ్చు, అది రెగ్యులర్గా చేసుకోవాల్సి వస్తుంది అందరు, దాని మీద అవగాహన పెంచుకోండి. అండ్ కొన్ని క్యాన్సర్ వ్యాక్సినేషన్స్తో ప్రివెంట్ అవుతాయి, సో అది కూడా అవగాహన పెంచుకోవాలి. సో అండ్ ఆల్సో మన బాడీ ఇచ్చిన వార్నింగ్ సైన్స్ని మనం గ్రహించాలి, గమనిస్తూ ఉండాలి. గమనించి ఏదైనా దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం అవన్నీ చేస్తే అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి.
3: అది బాగుంది డాక్టర్ రోహిత్ గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధుల రకాలు, అందులో ముఖ్యంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ రావడానికి కారణమేమిటి, దాన్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు, గుర్తించడానికి ఎలాంటి వైద్య విధానాన్ని మనం అవలంబించి దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందో చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
4: థ్యాంక్ యూ అండి.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
0: శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

శ్రోతల కి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 కంటేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 వినవచ్చు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

ప్రభాత్ లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: స్కెల్లో అట్లా ఉంటే కొంచెం మనం డిహైడ్రేషన్లో ఉన్నట్టు. లక్షణాలు ఏంటి అంటే ఎక్కువసార్లు యూరిన్ పోవడము, మనకు యూరిన్ పోసడం, మంట ఉండడము ఇట్లాంటివి, లేదంటే కొన్నిసార్లు బ్లీడింగ్ ఉండడం ఇట్లాంటి ఉన్నప్పుడు చూపించుకోవడం. ఎందుకంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అది సీరియస్ అవుతాయి. ఇవి ట్యాబ్లెట్ వరకు సరిపోయి ఉంటాయి, మళ్ళీ కాంప్లికేట్ అయితే మళ్ళీ వేరే లాగా. సో ఎంత సింపుల్ వెళ్తే అంత బెటర్.
1: జనరల్గా మనకు మీరు అన్నట్టు యూరిన్లో మంట వస్తూ ఉంటుంది, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, ఇంకా డార్క్ ఎల్లో లేదా బ్లడ్
0: బ్లడ్ కూడా
1: ఇంకా మనం కొంచెం సీరియస్ తీసుకోవాలి.
0: అప్పుడైతే ట్యాబ్లెట్తో సరిపోతుంది. ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్ అయితే ఇంజెక్షన్స్ అని, అడ్మిషన్ అని ఇవన్నీ ఉంటుంది. ప్లస్ ఇన్ఫెక్షన్స్ ఇందులో ఇంకా మనకు ఈ మోస్ట్లీ ఎల్డర్లీ పేషెంట్స్, ఇంకా డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కొంచెం ఆ సింపుల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎట్లా అంటే షుగర్ అన్కంట్రోల్డ్ అయిపోతుంది, ప్లస్ ఆ షుగర్ ఆ మీడియా బ్యాక్టీరియాకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో కొంచెం ఇన్ఫెక్షన్గా బస్ సివియర్ అవుతుంది. సో అందుకనే షుగర్ ఇంకా ఈ ఎల్డర్లీ వారిలో ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, సో చిన్న చిన్నవి కూడా ఇన్ఫెక్షన్స్ మనం పక్కనే మెడికల్ షాప్లో తీసుకొని అట్లాంటివి చేయకుండా అర్లీగా వస్తే మనం కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అట్లా
1: బాగా చెప్పారు డాక్టర్ గారు. అంటే ముఖ్యంగా ఈ పెద్దవాళ్ళలో, ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ అయి ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు. సో వీళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఎప్పుడు డాక్టర్తో సంప్రదించి సరైన మెడిసిన్ తీసుకుంటూ ఉంటే ప్రాబ్లం ఉండదు. జనరల్గా ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నారు, మన నిజామాబాద్ ప్రాంతంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ సమ్మర్ ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి వాటర్ని తీసుకోమంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, దీనికి సంబంధించిన వివరాలు?
0: డయాబెటీస్ వాళ్ళు మెయిన్లీ అయితే షుగర్ అయితే కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్, మోస్ట్ రీజన్. ఎందుకంటే షుగర్ అన్కంట్రోల్ ఉంటే ఇన్ఫెక్షన్ ఈజీగా అవుతుంది. ప్లస్ మీరు అడిగిన ప్రకారం వాటర్ ఎలా అంటే, షుగర్ ఉన్న వాళ్ళు లేకున్న వాళ్ళు ఎవరన్నా మనం వర్కింగ్ అంటే చాలామంది ఎలా చెప్తారంటే 3-4 లీటర్స్ తాగండి అని చెప్తారు. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడు మన వర్కింగ్ కండిషన్ బట్టి ఉండాలి యాక్చువల్లీ మన ఇంటేక్. ఇప్పుడు కొందరు పొలంలో పనిచేస్తారు, వాళ్ళు 3 లీటర్లు తాగినా కానీ సగం నీళ్ళు చెమటకి వెళ్ళిపోతుంది. కొందరు ఏసీలో పనిచేస్తారు, వాళ్ళకి 2 లీటర్ తాగినా వాళ్ళకేం స్వెట్టింగ్ అంత రాదు. సో మీరు ఉన్న బేసికలీ మనం చూసుకోవాలంటే మన యూరిన్ అవుట్పుట్, అంటే డైలీ ఒక మనిషి 2 లీటర్ అవుట్పుట్ వెళ్ళాలి. అలా మనం ఇంటేక్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. 3-4 లీటర్స్ చెప్తాము ఎందుకంటే అట్లా అని, బట్ యాక్చువల్గా అయితే 2 లీటర్స్ అవుట్పుట్ ఉండాలి.
1: సో అందరూ ఇది గమనించాలి, మన యూరిన్ దాదాపు 2 లీటర్లు బయటకు వెళ్ళాలి
0: రోజుకి.
1: అంతకు సరిపడే వాటర్
0: తాగాలి, అంతకు సరిపడే మనం వర్కింగ్ బట్టి మేనేజ్ చేసుకోవాలి.
1: కార్యక్రమంలో చిన్న విరామం. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు. ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990. సో ఒకటి షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి, ఇంటేక్ వాటర్ బాగుండాలి, ఇంకా ఈ డయాబెటిక్ పేషెంట్లు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి,
0: ఇవైతే మెయిన్ అండి.
1: డాక్టర్ గారు మరి ఇప్పుడు మనం ఈ సమ్మర్ మీరు చెప్పినట్టు కొంచెం వాటర్ ఇంటేక్ తక్కువనే ఉంటుంది, ఎంత తాగినా కూడా కొంచెం మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూనే ఉంటారు. అయితే ఇందులో డయాబెటీస్ పేషెంట్సే కాకుండా స్టోన్స్ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ
0: ఉంటారు.
1: అయితే ఈ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ, స్టోన్స్ ఉన్నది గుర్తించడం కానీ ఎట్లా చేయాలి?
0: స్టోన్స్ ఉన్న వాళ్ళు జనరల్గా అంటే స్టోన్ ఎందుకు సమ్మర్లో, యాక్చువల్లీ సమ్మర్లో కూడా ఎక్కువ అవుతాయి జనరల్గా మాకు ఓపీడీలో కానీ ఇవన్నీ డైలీ. ఇప్పుడు యూరాలజీలో జనరల్గా అంటారు యూరాలజీ కొంచెం సమ్మర్లోనే ఎక్కువ ఉంటుంది అని అంటారు, ఎందుకంటే సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల యూరిన్ అనేది తక్కువ అవుతుంది. యూరిన్ తక్కువైనా కాన్సన్ట్రేట్ యూరిన్ అయిపోతుంది, కాన్సన్ట్రేట్ మినరల్స్ అవన్నీ కలెక్ట్ అయిపోయి స్టోన్ ఫామ్ అవుతుంది. సో అందుకనే ఇందులో కూడా మనకు స్టోన్ వచ్చినప్పుడు ఎట్లా అంటే మనకు ఏదో సైడ్ నొప్పి వస్తుందండి ఎక్కడన్నా మీ స్టో ఎప్పుడు అంటే ఈ యూరేటర్లో స్టోన్ అంటే సైజ్ బట్టి ఉంటుంది యాక్చువల్గా. సో యూరేటర్లోకి వెళ్ళి బ్లాక్ అయినప్పుడు మనకు నొప్పి వస్తుంది, యూరిన్ పోయేటప్పుడు మంట వస్తుంది, ఇక బాగా సివర్ వామితులు, జ్వరం ఇలాంటివి వస్తుంది. ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు మనం చూపించుకుంటే మంచిది, ఎందుకంటే కొంచెం డిలే చేసే కొద్దీ అది బ్లాక్ సివియర్ అయితే ఉండి ఇన్ఫెక్షను మళ్ళీ కిడ్నీ పైన ప్రభావం అట్లా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో స్టోన్ డిసీజెస్ని అట్లా మనం నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని

0: చూపించుకుంటే బెటర్.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఒకటి రెండు సార్లు స్టోన్స్ వచ్చినాయి మాకు, స్టోన్స్తో ఇబ్బంది పడ్డాము, అట్లాగే ఒకసారి మేము స్టోన్ కూడా పగల కొట్టించేసాము, ట్రీట్మెంట్ చేసుకున్నాము, అయినా మళ్ళీ మాకు స్టోన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఒకసారి స్టోన్తో బాధపడి స్టోన్ తీయించుకున్న తర్వాత మళ్ళీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? ఇట్లాంటి వాళ్ళు ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఒకసారి స్టోన్ ఫామ్ అయిన పేషెంట్లో ఒక మినిమం 30% రిస్క్ అయితే మళ్ళీ 1 ఇయర్లో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యూరిన్ ఆల్రెడీ కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది, ప్లస్ వీళ్ళు డైటరీ మనం చెప్పినా కానీ వీళ్ళు డైటరీ మోడిఫికేషన్స్ ఏం చేయరు, ఇంకా హైడ్రేషన్ ఉండదు. డైటరీ మోడిఫికేషన్ ఎలాంటి అంటే, మామూలుగా సాల్ట్, మనం ఏమనుకుంటాం కాల్షియం ఎక్కువ తీసుకుంటే స్టోన్లు ఫామ్ అవుతాయి, కానీ అది కాదు. సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు స్టోన్ ఫామ్ అవుతుంది. సో సాల్ట్ మనము అన్నంలో బాగానే తీసుకుంటున్నాము, మరి అయినా స్టోన్ అంటే తక్కువే తీసుకుంటాం అన్నంలో కాకుండా, బట్ మనము వేరే రకాలుగా తీసుకుంటాం. ఎట్లా అంటే అప్పడాలు, పిక్కిళ్ళు, సమ్మర్లో బయట వెళ్తే మనం నిమ్మ సోడా తాగుతాం, దాంట్లో సాల్ట్ ఎక్కువ వేసుకుంటాం, ఇలాంటి ప్లస్ ఈ సాల్ట్ ఉండడం వల్ల స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డైటరీ పరంగా వస్తే నాన్ వెజ్ కూడా ఎక్కువ తింటుంది, హై ప్రోటీన్ ఉన్న, అదే నాన్ వెజ్లో ఏదన్నా హై ప్రోటీన్ ఉన్నా తీసుకుంటే మనకు స్టోన్ ఫామ్ అవుతుంది. సో ప్రోటీన్స్ కూడా తగ్గించుకోవాలి, ప్లస్ హైడ్రేషన్, ఈ 3 ఫ్యాక్టర్స్ని మనం మెయింటైన్ చేస్తే ఇంకోసారి స్టోన్ ఆర్ ఫస్ట్ టైం కూడా స్టోన్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం.
1: అదే బాగుంది డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చాలా చక్కటి విషయం తెలియజేశారు. ఎందుకంటే చాలామందికి స్టోన్ వస్తుంది, స్టోన్ వచ్చింది అనే విషయం తెలిసింది, కానీ స్టోన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాంట్లో ప్రధానంగా ప్రోటీన్ ఫుడ్ని తగ్గించాలి, సాల్ట్ కంప్లీట్గా సాల్ట్ వల్లనే ఎక్కువ ఫామ్ అయ్యడానికి అవకాశం లేదు,
0: అవకాశం ఉంది.
1: సో ప్రోటీన్
0: కావాల్సినంత సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు.
1: సో ఇవి రెండు ప్రధానం అంటారు. సో మరి ఇవి కనుక మనం పాటించినట్టయితే ఏ సమ్మర్లు కానీ ఆల్రెడీ స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ స్టోన్స్ లేనటువంటి వాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది పడరు అంటారు.
0: పడరు.
1: బాగుంది డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఎండాకాలంలోనే ఈ దీనికి సీజన్ లాగా మనం అనుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఒక స్టోన్ ఫామ్ అయింది అయితే దాన్ని ఎంత సైజ్ వరకు మనం నార్మల్ అని భావించవచ్చు, ఎంత సైజ్ దాటిస్తే దాన్ని మనం క్రిటికల్ అని భావించవచ్చు, దానికి ఎప్పుడు ఆపరేషన్, ఎంత టైంలో చేయవచ్చు, ఏ విధంగా చేయవచ్చు మొదలైన విషయాలు?
0: మామూలుగా ఒక 5 mm అలా చిన్న అంటే సైజు మనం 5 mm కోలుస్తాం. సో ఒక 5 mm స్టోన్ అట్లా ఒక బ్లాక్ అయిందంటే మనం ఒకవేళ ఇన్ఫెక్షన్ లేదు, మనం కిడ్నీ ఫంక్షన్ చూసుకొని ఒక 5 mm బిలో ఉందంటే మనం ట్రై చేయొచ్చు మెడికల్ మేనేజ్మెంట్ అని. లేదు 5 mm అబోవ్ ఉంది అయితే బ్లాక్ అయింది, కిడ్నీ ఫంక్షన్ పైన ప్రభావం ఉంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉందంటే దాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనము సర్జరీ చేయాలి. సర్జరీ ఎలాంటి ఉందంటే కొన్నిసార్లు ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అప్పుడు మనం స్టోన్ ఏం తీయకుండా ఫస్ట్ ఒకటి స్టంటింగ్ చేసేస్తాం. స్టంటింగ్ ఏంటంటే ఇప్పుడు సేమ్ ఒక గుండెపోటు వచ్చినప్పుడు ఒక బ్లాక్ వస్తే మనం ఏదైతే స్టంట్ పెడతామో బ్లాక్ లాగా, సేమ్ ఇందులో కూడా యూరాలజీ లాగా ఆ ఇన్ఫెక్టెడ్ యూరిన్ని రావడానికి ఒక స్టంట్ పెడతాం టెంపరీగా. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయినాక మనము స్టోన్ని చేస్తాం. ఈ స్టోన్ పగలగొట్టేటి 2-3 విధానాలు ఉంటాయి. ఒకవేళ యూరేటర్లో ఉంటే ఈ మధ్య కొత్తగా లేజర్ అని వచ్చింది, లేజర్ వల్ల స్టోన్ బ్లాస్ట్ చేస్తారు, చిన్న పొడి పొడిగా అయిపోతుందండి, అది వచ్చేస్తుంది. అది
1: కార్యక్రమంలో చిన్న విరామం. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో, అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990. సో ఇట్లా 2-3 రకాల పద్ధతుల్లో మనం చేయొచ్చు. దీనివల్ల పేషెంట్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది కలగదు. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు మేల్ ఫీమేల్లో ఏమైనా తేడా ఉంటుందా దీనికి?
0: మేల్ ఫీమేల్లో చూసుకుంటే ఫీమేల్స్లో ఎక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళ కొంచెం వాళ్ళకి యూరెత్రా అనేది కొంచెం స్మాల్ ఉంటుంది, మేల్ అనేది యూరెత్రా కొంచెం పెద్దగా ఉంటుంది, కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్స్ మేల్లో తక్కువ కంపేర్ టు ఫీమేల్. ఫీమేల్లో చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకా యంగ్ ఏజ్లో, ఇంకా ప్లస్ ఓల్డ్ ఏజ్ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ జనరల్గా. అది
1: ఇప్పుడు వీళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలి అంటే ఫీమేల్స్,
0: ఫీమేల్స్ అంటే వీళ్ళు కామన్, మేల్కి ఫీమేల్ కామన్ వాష్రూమ్ యూజ్ చేయకుండా సపరేట్ వాష్రూమ్ యూజ్ చేయాలి. వీలైనంత వరకు లోకల్ ఏరియాని వాష్ చేసుకుంటే ఆఫ్టర్ యూరినేషన్ అది బెటర్. ఇంకా ప్రాపర్ అయిన వాటర్ ఇంటేక్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మూడు పాటిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ మనం ప్రివెంట్ చేయొచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు. చివరిగా సమ్మర్ జనరల్గా యూరిన్ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, అట్లా మీరు మా శ్రోతలకు ఏం చెప్తారు?
0: ఎండాకాలంలో మోస్ట్లీ ఇదే అండి, ఎండా వల్ల మొత్తం డిహైడ్ అయిపోతుంటాం. సో అందుకనే మనము వాటర్ ఇంటేక్ అనేది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూరినరీ స్టోన్ ఇవన్నిటికీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మనకు దాహం వచ్చినప్పుడే కాకుండా మనం వర్క్ చేస్తున్న ప్లేస్ బట్టి ఒక 2 లీటర్ల యూరిన్ వచ్చేలాగా విధంగా మనం వాటర్ తీసుకోవాలి. ఏదన్నా సిమ్టమ్స్ లైక్ ఊరికొరికే యూరిన్ పోవడము, యూరిన్ పోసేవాడు మంట ఉండడం, ఏదన్నా నొప్పి ఉండడం వల్ల ఉంటే అది ఎంత అర్లీగా చూపించుకుంటే మనం మందులతోనే మేనేజ్ చేయొచ్చు. చిన్న స్టోన్ అయినా మనం మందులతో కూడా మేనేజ్ చేయొచ్చు ఈ ఆపరేషన్ అవి లేకుండా. యూరాలజీలో బెనిఫిట్ అనేది ఏంటంటే వేరే సర్జరీస్లో సర్జరీ చేయాలని ఉంటుంది, కానీ యూరాలజీ వచ్చేసరికి మనం మందులు అనే ఉంటుంది, సర్జరీ అని ఉంటుంది. బట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ మన దగ్గరికి ఎంత తొందర వస్తారో దాన్ని బట్టి కూడా మనకు డిసైడ్ అవుతుంది. సో ఎంత తొందర అయితే మనం అంత ప్రివెన్షన్ పరంగా అయితే ఇవే నేను చెప్పిన డైటరీ మోడిఫికేషన్స్ ఇంకా వాటర్ ఇంటెక్ సరిగ్గా చేసుకుంటే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.
1: చాలా బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చేటువంటి ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ గురించి, అట్లాగే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే వీటిని తగ్గించుకోవచ్చు అనే విషయం గురించి మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి, నిజామాబాద్, సెల్ 8019999990.
3: శ్రోతలు ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు వినండి మెడికోవర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో చెవిలో చీము, ముక్కులో రక్తం, గొంతులో సమస్యల గురించి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ అలోక్ రాఠీ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తున్నారు. వినండి.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
1: మెడికోవర్ హాస్పిటల్ ఎల్లమగుట్ట నిజామాబాద్, ఫోన్ 0406833445. వారం వారం మెడికోవర్ హాస్పిటల్ నుండి డాక్టర్లు ఆకాశవాణికి వస్తూ ఉన్నారు. వారు చక్కటి సలహాలు సూచనలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు కూడా మెడికోవర్ హాస్పిటల్ నుండి ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ అలోక్ రాఠి గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. అయితే వారిని అడిగి మనం ఈరోజు ఈఎన్టీ అంటే చెవి, ముక్కు, గొంతు సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి. చాలా చాలా ధన్యవాదాలు. అండ్ మన శ్రోతలందరికీ కూడా నమస్కారం.
1: డాక్టర్ గారు, జనరల్గా మనం చూసినట్టయితే ఈ చెవి, ముక్కు, గొంతు ఈ సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఏదో రకమైనటువంటి ఇబ్బందిని పెడుతూనే ఉంటాయి. చెవిలో చీము కావచ్చు, ముక్కులో నీరు కావడం కావచ్చు, గొంతులో నొప్పి వచ్చి మాట్లాడకుండా పోవడం కావచ్చు. సో మరి ఈ చెవి, ముక్కు, గొంతు అనేటువంటివి అత్యంత ప్రధానమైనటువంటివి. మీరు ఎక్కువగా ఈ సమస్యల గురించి చికిత్స చేస్తూ ఉంటారు. నిజానికి ఈఎన్టీ అంటే చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమిటి, ఏమేమి చూస్తారు?
4: అంటే మనం ఈఎన్టీ అంటే చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అన్ని చెవి ప్రాబ్లమ్స్, ముక్కు ప్రాబ్లమ్స్, గొంతు ప్రాబ్లమ్స్ గురించి మేము అన్ని డీల్ చేస్తాం. అయితే ఇది అక్కడికి ఆగిపోదు, దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. అంటే చక్కెర వస్తుంది, అది కూడా మేము చూస్తాము. దానికి సరైన కావాల్సిన పర్మనెంట్ ట్రీట్మెంట్స్ కానీ ఎక్సర్సైజెస్ చేసి మందులేం అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేస్తాం. రెండవది ఎలర్జీ, ఎలర్జీ సమస్యలు అది చాలా వరకు సైనస్తో కలిసే వస్తుంటాయి. సో ఎలర్జీ సమస్యలు కూడా మేము చూస్తుంటాం. అది కాకుండా మనకు గురుకు వస్తుంది. గురుకు వస్తుందంటే యూజువలీ దానికి గురకరానికి కారణాలు ముక్కు కానీ గొంతులోనే ఉంటుంది, 90% అయితే అక్కడే ఉంటుంది. సో దానికి సంబంధించిన పరిష్కారం ఒక్కొక్కసారి ఆపరేషన్లు అవసరం పడుతుంది, ఒక్కొక్కసారి మషిన్స్ అవసరం పడతాయి. సో గురుకు వస్తుంది, లేదా ఈ మధ్య మనము హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే గొంతులో థైరాయిడ్ కానీ థైరోటైడ్ కానీ మనకి ఇంకా నోట్లో నాలుక మీద నాలుక క్యాన్సర్లు కానీ లేకపోతే గొంతులో ఉన్న క్యాన్సర్లు అవి కూడా మేమే డీల్ చేస్తుంటాం. అది కాకుండా స్కల్ బేస్ సర్జరీ అంటే ఈ మధ్య ఈఎన్టీ డాక్టర్స్ న్యూరో సర్జన్ మెదడు డాక్టర్స్తో కలిసి మెదడులో ఉన్న క్యాన్సర్లు కూడా తీస్తున్నాం. అది మా దగ్గర వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుంది. సో ఈఎన్టీ అంటే చెవి ముక్కు గొంతు దగ్గర ఆగిపోకుండా చాలా అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్ కింద మారిపోయింది.
1: బాగుంది డాక్టర్ గారు మీరు అన్నట్టు రాను రాను ఈ ఆధునిక టెక్నాలజీ రావడం దానికి తగ్గట్టు మనం కూడా మార్పులు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ చెవి ముక్కు గొంతు సమస్యలు మనం చూసినట్టయితే వినికిడి గురించి చాలా కాంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. అయితే వినికిడి రెండు రకాలుగా మనం అనుకుందాం. ఈరోజు చిన్నపిల్లల్లో ఫస్ట్ వాళ్ళు సౌండ్స్ వింటున్నారా వినట్లేదా అనేది ఎట్లా గుర్తుపట్టాలి, ఇది ఎన్ని నెలల పాపం నుంచి మనం వీళ్ళకి అబ్జర్వేషన్ ఉంటుంది, అండ్ ఎప్పుడు వీళ్ళు మన సౌండ్స్ వినడం కానీ స్పందించడం కానీ జరుగుతూ ఉంటుంది?
4: చాలా మంచి ప్రశ్న. అయితే ఇది మనం ఎప్పటి నుంచో ఈఎన్టీ డాక్టర్స్ పిల్లల డాక్టర్స్ అందరూ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది ఏంటంటే పుట్టిన పిల్లలందరూ 2 నెలలు మ్యాక్సిమం 3 నెలల వరకు అందరికీ వినికిడి నార్మల్ ఉందా లేదా తెలిసిపోవాలి. అయితే అది పుట్టిన వెంటనే హియరింగ్ టెస్ట్ అని చెప్పి స్క్రీనింగ్ హియరింగ్ టెస్ట్ ఉంటుంది, మీ పిల్లల డాక్టరు చేపిస్తుంటారు. అది మిస్ అయినా కూడా వ్యాక్సినేషన్ అప్పుడు పోయినప్పుడు చేయించాలి. చాలామంది మిస్ అయిపోయినా కూడా ఇప్పుడు మన పిల్లలు వయసు 2 మంత్స్ 3 మంత్స్ ఉన్నప్పుడు మనకు ఆ పిల్లలకి ఏదో సౌండ్ వస్తే తలకాయ అటు కదిలించడం కానీ ఇటు కదిలించడం కానీ మనకు తెలిసిపోతుంటుంది. సో పిల్లలకి వినిపిస్తుందని మనకు క్లారిటీ ఉందంటే ఓకే, లేదంటే కంపల్సరీ పరీక్ష చేయించాల్సిందే కన్ఫర్మేషన్ కోసం. రెండోది పిల్లలు మ్యాక్సిమం 6 మంత్స్ వరకు ఏదో సౌండ్స్ తయారు చేయడం కానీ కూయింగ్ కానీ అంటే అమ్మా నాన్న చెప్పకపోవచ్చు కానీ సౌండ్స్ ఏదో తయారు చేస్తుంటారు. పిల్లలకి వినకడి సరిగా లేదంటే వాళ్ళు ఎప్పుడూ మాటలు డెవలప్ చేయరు, స్పీచ్ డెవలప్మెంట్ రాదు. సో వాళ్లకు కంపల్సరీ వినికిడి ఉందా లేదా చూసుకోవాలి. వాళ్లకు మనం మిస్ అయిందంటే వాళ్లకు మాటలు నార్మల్ వచ్చినాయి అంటే వాళ్ళకు వినికిడి నార్మలే ఉన్నట్టు, వాళ్లకు మాటలు రావట్లేదు డిలే అవుతుందంటే కంపల్సరీ మనకు హియరింగ్ ప్రాబ్లం ఉన్నట్టు, వినికిడి తక్కువ ఉన్నట్టు.
1: మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్.
2: మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు,
1: అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో గుండె సంబంధిత వ్యాధులకు సమగ్ర చికిత్స అందుబాటులో ఉంది.
2: అనుభవజ్ఞులైన కార్డియాక్ నిపుణుల పర్యవేక్షణలో బైపాస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి.
1: గుండె బ్లాకులు, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి.
2: సంప్రదించండి మెడికోవర్ హాస్పిటల్స్ ఎల్లమ్మగుట్ట నిజామాబాద్.
1: ఫోన్ 0406833455. ఇది జనరల్ గా ఈ చిన్నపిల్లలకి మనం పరీక్షలు చేయించిన తర్వాత ఈ చిన్నపిల్లల్లో వినికిడి కోసం మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు ఏ విధమైనటువంటి చికిత్స చేస్తారు?
4: సో మన ఇండియాలో యంగెస్ట్ ఏజ్ అంటే వినికిడి తక్కువ ఉంది దాంట్లో మళ్ళీ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంది అసలే మొత్తం లేదు, రెండు రకాలుగా కొంచెం ఉంది కొంచెం ఎక్కువ ఉంది అంటే దానికి మషిన్స్ పెట్టడం కానీ వేరే వేరే టెక్నిక్స్ ద్వారా వినికిడి మంచిగా అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వినికిడి మంచిగా ఉంటేనే మాటలు వస్తాయి. అయితే కొందరికి ఎస్పెషల్లీ మనం ఇక్కడ దక్షిణ భారతంలో మనం ఎక్కువ చూసేది మీనరికం, మీనరికంలో బంధువుల్లో జరిగే మ్యారేజెస్ లో కానీ చాలా కామన్ గా కనిపించేది ఇది వినికిడి అసలే లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మనకు అర్లీ స్టేజ్ లో వెంటనే మనకు పుట్టిన వెంటనే విత్ ఇన్ 3 మంత్స్ మనకు కన్ఫర్మ్ అయిపోతే దానికి 100% వినికిడి మళ్ళీ వచ్చేటట్టు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కూడా అవైలబుల్ ఉన్నది. అది ఆపరేషన్ చేస్తే వాళ్లకు మళ్ళీ ఆపరేషన్ తర్వాత ట్రైనింగ్ చేస్తే వాళ్ళు మన లెక్కనే నార్మల్ గా బతుకుతుంటారు. అయితే మన ఇండియాలో నాకు తెలిసినంత వరకు 5 మంత్స్ పిల్లలకి కూడా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేశారు, వాళ్ళు కూడా స్కూల్లో టాపర్స్ లెక్క ఎదుగుతూనే ఉన్నారు.
1: చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు. చాలా మందికి ఏంటంటే ఇంక చిన్నపిల్లాడికి మొదటి నుంచి పుట్టిన నుంచే ఆయనకు వినికిడి లేదు, మాటలు రావు, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలా మంది ఈరోజు పేరెంట్స్ బాధపడతారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీతో 5 నెలల పాపకే ఆపరేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి, మంచిగా టాపర్స్ అయినటువంటి రిజల్ట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా బాగుంది డాక్టర్ గారు. ఇక ఈ వినికిడి లోపం అనేటువంటిది పెద్దవాళ్ళల్లో కూడా వస్తూ ఉంటుంది. ఇది పెద్దవాళ్ళల్లో మనం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు రావచ్చు, ఎందుకు రావచ్చు, ఇంకా ఏదైనా కారణాలు ఏమైనా ఉన్నాయంటారా?
4: ఓకే, పెద్దవాళ్ళలో రెండు విషయాలు మాట్లాడతా. ఒకటి ఏంటంటే జెనెటిక్, కొందరిలో అడల్ట్ ఆన్సెట్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా

0: ఈ పెద్ద పెద్ద కంపెనీలు వైర్లెస్ ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు అవన్నీ తయారు చేసినారు. వాళ్ళు సెలబ్రిటీస్తో మార్కెటింగ్ చేసి మనం కూడా ఫాలో అయిపోయి చాలామంది వాడుకుంటూ చెవులు పాడైతున్న విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా మీరు చూస్తున్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ మళ్ళీ వైర్ ఉన్న ఇయర్ ఫోన్సే వాడుతున్నారు. వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వాడుతుంటే చాలా చెవులు ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి మన రీసెంట్లీ లండన్లో ఒక స్టడీలో కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. కాబట్టి ఎవరు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఇయర్ పాడ్స్ వాడకపోవడం మంచిది. వీలైనంత వరకు స్పీకర్లో కానీ ఫోన్ మాట్లాడుకోవడం అదొక ఆప్షన్ ఉంటుంది. ఎంత తక్కువ ఫోన్ వాడితే అంత మంచిది.
1: ఇక జనరల్గా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 60-70 ఇట్లా కొందరికి ఆర్గాన్స్ స్ట్రెంగ్త్ పోయిన తర్వాత వినికిడి లోపం అనేటువంటిది వస్తుంటుంది, వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలా?
0: సో ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ యూజువల్లీ 60 ఇయర్స్ తర్వాత మనం చూస్తున్నది ఏంటంటే ఇయరింగ్ తగ్గిపోతుంటుంది, అది వెనుకడి మేరం వీక్ అవడం వలన. ఎట్లయితే మనకు వయసు వచ్చే కొద్ది ఎంటికలు తెల్లగైతాయో ఇది కూడా అంతే, వయసు వచ్చే కొద్ది వెనుకడి కొంచెం వీక్ అవుతుంది. అయితే అది వీలైనంత వరకు మనం దినచర్య చేయగలుగుతున్నాం అంటే పర్లేదు, మనము చేయాల్సిన రోజు చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాం అంటే కంపల్సరీ దానికి పరీక్ష చేసి అవసరమైతే ఇయరింగ్ ఎయిడ్ అంటే మషిన్ వాడడం మంచిది. సో మా అభిప్రాయం ఏంటంటే అది మనకు వినకడి ఎఫెక్ట్ అయ్యి మనం డైలీ చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాం అంటే కంపల్సరీ మషిన్ వాడాలి. దాంట్లో రెండు బెనిఫిట్స్, ఒకటి మంచి వినిపిస్తుంది, రెండోది మన బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. సో ఇయరింగ్ ఎయిడ్ అవాయిడ్ అంటే చాలామంది మనకు ఎందుకు ఇది అని చెప్పి దాన్ని అవాయిడ్ చేసుకుంటూ పోతారు, దాని వలన వాళ్ళకు సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఒక మంచి సామెత ఏముంటుంది అంటే చూపు లేని వాళ్ళు లోకం చూడలేరు అంటారు, కానీ వినికడి లేని వాళ్ళు లోకంలో బతుకున్న జనాల్ని చూసినా కూడా వాళ్ళకు సంబంధం లేకుండానే ఉంటారు. సో అది ఇంకా బ్యాడ్ ఇంకా దారుణం అది. సో వినికడి కూడా చూపు ఎంత ఇంపార్టెంటో వినకడి కూడా అంతే ఇంపార్టెంట్. వీలైనంత వరకు మషిన్ అవసరం ఉంటే వాడండి.
2: మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్.
3: మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు,
2: అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో గుండె సంబంధిత వ్యాధులకు సమగ్ర చికిత్స అందుబాటులో ఉంది.
3: అనుభవజ్ఞులైన కార్డియాక్ నిపుణుల పర్యవేక్షణలో బైపాస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి.
2: గుండె బ్లాకులు, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి.
3: సంప్రదించండి మెడికోవర్ హాస్పిటల్స్ ఎల్లమ్మగుట్ట నిజామాబాద్.
2: ఫోన్ 0406833445.
1: ఇక వినికిడి గురించి విన్నాం డాక్టర్ గారు, అయితే ముక్కు గురించి వద్దాం. ముక్కులో మనం జనరల్ గా ఈ సమ్మర్లో చూసినట్టయితే రక్తం గారుతుంటది, మరి ఈ ముక్కులో రక్తం ఎందుకు వస్తుంటది పిల్లల్లో కానీ?
0: ముక్కులో రక్తం రావడం పిల్లల్లో పెద్దల్లో అందరిలో చూసుకోవటం, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఒకటి ఏంటంటే 90% కంటే ఎక్కువ ఉన్న కారణము స్కిన్ ప్రాబ్లమే. అంటే ముక్కు లోపల ఉన్న చర్మము, దాంట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ రక్తనరాలు, అది ఒకవేళ చర్మం ఎండిపోయి రక్తనరాలు పగిలిపోతే రక్తం రావడం చాలా కామన్. అది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెదర్, అంటే బాగా చలిగున్నా బాగా వేడిగా ఉన్నా రావచ్చు. చాలామంది మా ఫ్యామిలీలో ఉంది మాకు కూడా వస్తుంది అట్లా అనుకుంటారు, కానీ యాక్చువల్గా అది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెదర్లో వస్తుంటుంది. రెండోది పెద్దవాళ్ళలో ఇంకో వేరే ప్రాబ్లం చాలా కామన్గా చూస్తుంటే బీపీ, బ్లడ్ ప్రెషర్. బీపీ ఎక్కువ ఉన్న వాళ్లకు బీపీ కంట్రోల్ లేనప్పుడు కూడా రక్తం రావడం చాలా కామన్గా చూస్తుంటాం. మూడోది చాలా కామన్గా హార్ట్ పేషెంట్స్ లో వాళ్ళు రక్తం సన్నబడే క్లాట్ కాకుండా టాబ్లెట్స్ వాడుతుంటారు కదా, దాంట్లో కూడా బీపీ పెరిగిందంటే మళ్ళా రక్తం ఇంకెక్కువ వస్తుంది. ఇది చాలా కామన్. ఇది కాకుండా రేర్ కాజెస్ వేరే గడ్డలు కానీ మనం ఉంటే ఉండొచ్చు, కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మూడే.
1: అంతే అంతే, బాగుంది డాక్టర్ గారు. ఇక చివరిగా చూసినట్టయితే మరి గొంతు సమస్యలలో ముఖ్యంగా ఈ ట్రాన్సిల్స్ అనేటువంటి చాలా సమస్య, అందరికి ఏం మింగలేరు మాట్లాడలేరు ఇబ్బంది పడుతుంటారు ట్రాన్సిల్ సమస్య గురించి.
0: సో టాన్సిల్స్ అనేది టాన్సిల్స్ అడినాయిడ్స్ మనం చెప్తుంటాం పిల్లల్లో చాలా కామన్ గా చూస్తాము. అయితే టాన్సిల్స్ అనేది అందరు పిల్లల్లో, టాన్సిల్స్ అడినాయిడ్స్ ఒక లింఫాటిక్ టిష్యూ, అవి రెండు కాకుండా అట్లాంటి ఇంకా 6 ఉంటాయి, అవి అందరు పిల్లల్లో ఉంటాయి, కాకపోతే అందరికి ఇబ్బంది పెట్టదు. ఎవరికైతే ఇబ్బంది పెట్టడం మొదలెట్టింది వాళ్ళకి మళ్ళమల్ల పెడుతూ ఉంటే దాన్ని తీసేస్తాం, ఆపరేషన్ చేసి టాన్సిల్స్ అడినాయిడ్స్ మందులతో పోవు. ఒకవేళ ఇబ్బంది పెడుతుందంటే తీయాల్సిందే. అయితే ఇబ్బంది అందరికి పెట్టదు ఒకటి, రెండోది ఇబ్బంది ఏ రకంగా ఉండాలంటే దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యి జ్వరం వచ్చి మింగలేకపోతున్నారు అట్లా సంవత్సరంలో కనీసం 3 సార్లు అవుతుందంటేనే చూస్తాం, ఏదో ఒకసారి అయిందంటే దానికి ఆపరేషన్ అవసరం ఉండదు. రెండోది గురక ఈ ముక్కులో బ్లాకేజ్ అయిపోయి అడినాయిడ్స్ వలన కానీ ముక్కు వెనకాల టాన్సిల్స్ వలన కానీ ముక్కు నుంచి శ్వాస తీసుకోలేకపోతున్నారు పిల్లలు.

0: పిల్లలు నోరు తెరిసిగాలు తీసుకోవడం, గురక పెట్టడం అట్లా పిల్లల్లో జరుగుతుందంటే అప్పుడు కూడా మనము టాన్సిల్స్ అడినాయిడ్స్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది చాలాసార్లు. ఎందుకు, మన టార్గెట్ టాన్సిల్స్ అడినాయిడ్స్ కనిపిస్తుంది అది తీసేయడం అన్నట్టు ఉండదు. మన టార్గెట్ ఎప్పుడైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ముక్కు నుంచి గాలి తీసుకోవాలా, ముక్కు చేయాల్సిన పని ముక్కే బాగా చేయగలుగుతుంది, నోరు మంచిగా చేయలేదు, నోటి నుంచి గాలి తీసుకుంటే చాలా వేరే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మన టార్గెట్ ముక్కు నుంచి గాలి తీసుకోవడం. ఒకవేళ పిల్లలు ముక్కు నుంచి గాలి తీసుకుంటున్నారు, నోరు తెరిచి గాలి తీసుకోవాల్సిన అవసరం పడట్లేదు అంటే టాన్సిల్స్ ఉన్నా లేకున్నా అడినట్స్ ఉన్నా లేకున్నా దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు ముఖ్యంగా చెవి గురించి, ముక్కు గురించి, ఈ గొంతు గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మరి మరొక ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: మీ అందరికి ధన్యవాదాలు, చాలా చాలా థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: మెడికోర్ హాస్పిటల్ ఎల్లమగుట్ట నిజామాబాద్, ఫోన్ 0406833445.
3: శ్రోతలంతవరకు మెడికోర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ అలోక్ రాటి గారు శ్రోతలకు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం కొనసాగుతుంది మీకు నచ్చిన పాటలతో ఈ ఉదయం 10 గంటల వరకు. మీకు నచ్చిన పాట వినడానికి వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462245066. ఈ నంబర్కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో ఆ వివరాలు సంక్షిప్తంగా పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను ఈ ఉదయం 10 గంటల వరకు మన దగ్గర ఉన్న పాటలైతే.

హృదయ రాగాలు కార్యక్రమంలో మొదటి మెసేజ్ ఎవరు పంపించారంటే కన్నకుర్తి నుంచి కోరుతున్న శ్రోతలు రవీంద్రబాబు, ద్రుపదాబాయి వారి కుటుంబ సభ్యులు. వారు కోరుతున్నారు కుదిరితే కప్పు కాఫీ, ఈ చిత్రంలోని పాటను మాకోసం వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఈ పాట, వినిద్దాం.

0: పాట విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా మీరు కోరిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992-7979. నిర్మల్ వండర్లాండ్.
3: డాక్టర్ సీనునాయక్
4: అడ్వాన్స్ టెక్నాలజీతో,
3: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
4: డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
3: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
4: సెల్
3: 7799-0505-05.
4: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
3: ఇల్లు గడిచిన సంతానం లేదని బాధపడుతున్నారా?
4: అయితే సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462-253-44. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
4: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9444-0004-837.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: రాగాలు కార్యక్రమానికి మరోసారి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో మరో పాట కోసం మెసేజ్ పంపించారు. హృదయరాగాలు కార్యక్రమానికి నమస్కారం. మా కోసం రంగం రౌడీ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మోర్తల్ మండలం తిమ్మాపూర్ నుంచి వడ్నాల కిషన్, సువర్ణ, రుధిర, ఋగ్వేద, శ్రీహాన్స్ వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరికపైన వినేద్దాం రంగం రౌడీ చిత్రం నుండి ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నింటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేము మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరు వింటున్న ఈ పాట సీతాకొక చిలుక చిత్రంలోనిది. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, నల్గొండ జిల్లా చందంపేట మండలం చింద్రియాల గ్రామం నుండి దమోజీ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిత్విక్, వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక పైన వస్తోంది ఈ పాట. వినిద్దాం.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానమును ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
3: ఈ వాగ్దానాలన్నింటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది, అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్.

call 1-800-420-2233. హృదయరాగాలు కార్యక్రమంలో తరువాత వినిపోతున్న పాట అభినందన చిత్రం కోసం ఎస్పీ బాలు గారు గానం చేశారు. ఈ పాటలు మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు. పూజంపాడ్ నుండి అనుష, కరుణాకర్ రాజు, మోక్షిత, నిశాంత్, విమల, భారతి వారి కుటుంబ సభ్యులు.

శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. మా కోసం శివరంజని చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు ఆర్మూర్ రామ్ నగర్ నుండి

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాట వినడానికి వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించవచ్చు. మీరు రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462245066. ఈ నెంబర్ కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో ఆ వివరాలు సంక్షిప్తంగా టైప్ చేసి పంపించండి.

0: అప్పుడే తప్పకుండా వినిపించేస్తాను మన దగ్గర ఉన్న పాటలు ఈ ఉదయం 10 గంటలలోపు. హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: ప్రకృతి రమణీయత నడుమ కొండపై కొలువైన ఆలయం.
1: మేలుకోవయ్య శంకరా,
2: స్వయంభూగా విలసి వందల ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్ర.

0: ఆలయ విశేషాలు ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
2: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: హృదయరాగాలు కార్యక్రమంలో తరువాతి వినబోతున్న పాట ఖైదీ నంబర్ 786. ఈ సినిమాలోని పాటను మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు రంజన్ మండలం సాటాపూర్ నుండి విమలత, మహేష్, మనస్విత, యశస్విన్, అమ్ములు, పండు, వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం వస్తోంది ఈ పాట.

శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వింటున్న శ్రోతలకు ఈ గమనిక. ఈ నెల 28వ తేదీ గురువారం అంటే రేపు ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు వివరాలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8 గంటలకు మీరు వినవచ్చు. అలాగే రేపు ఉదయం 7:30 ఖండేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు వివరాలు అందిస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందా

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానమును ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
4: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టి బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
5: రాజాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. హృదయ రాగాలు కార్యక్రమంలో మాకోసం ఒక పాట కావాలి ప్లీజ్ అంటున్నారు. నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి అజీజ్ బాయ్, మదీన్ బాయ్, షేక్ చాన్, ఫరూక్ పూల్వాలే, సయ్యద్ ఖలీల్, ముబీన్ బాయ్, ముహమ్మద్ యాసీన్, ముసా కరీం, షేక్ సలీం, వీరంతా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి మెసేజ్ పంపించారు. మాకోసం ఆరాధన చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఆరాధన చిత్రం నుండి ఈ పాట. వినిద్దాం.

మీరు వింటున్న ఈ పాట అల్లుడు గారు వచ్చారు ఈ చిత్రంలోనిది. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు వేముల నరసింహరావు గారు. ఆయన మెసేజ్ చేస్తూ, బాల్యంలోనే ఉపమన్యుడు సంకల్ప బలంతో ఈశ్వరుణ్ణి ప్రార్థించి కడు పేదరికంలో క్షుద్ర బాధలు తీర్చుకుని పాలన భక్తితో పొందిన తీరును సూక్తి సుధలో తెలియపరిచిన శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి ప్రసారం చేసిన ఆత్మీయ ఆకాశవాణికి శుభోదయం, వందనాలు మాకోసం. కార్యక్రమంలో తప్పకుండా ఈ పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. అలాగే మరో మెసేజ్ మనకి పంపించారు జిందం భూమయ్య వనమాల, వీరంతా బీరవేలి నుండి. కార్యక్రమంలో మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తోంది ఈ పాట.

0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానమును ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేము మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమానికి. మరో మెసేజ్ మనకి పంపించారు, మాకోసం ముత్యమంత ముద్దచిదం నుండి పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు చిన్నూరి సుధాకర్, సత్యం, రామకృష్ణ, కృష్ణ, నగేష్, శివ, హనుమాన్, వీరంతా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ నుండి కోరుతున్నారు. వీరందరి కోసం వస్తోంది ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి గానం చేశారు ముత్యమంత ముద్దు ఈ చిత్రం కోసం.

రాగాలు కార్యక్రమంలో చివరి పాట వినే సమయం అయితే వచ్చేసింది. ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించారు శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. మా కోసం డాడీ చిత్రంలోని పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం నుంచి అరుణ, అఖిల, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్, సుమ, చిన్నయ్య వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో మెసేజ్ మనకి పంపించారు, ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి ప్లీజ్ అంటూ నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమ వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం వస్తుంది ఈ పాట కార్యక్రమంలో చివరి పాటగా వినేద్దాం.

వింటున్న ఈ పాటతో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 MHz.

భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎస్ఐఆర్ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయి మాల్యా వగ్జిలతో కూడిన ధర్మాసనం గతంలోనే వాదనలు విని జనవరి 29న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తమ తీర్పును వెలువరించనుంది. రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటర్ జాబితాలో ఉండేలా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతు ఘోష బీజేపీ భరోసా యాత్ర 3వ రోజుకు చేరింది. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని మార్కెట్ యార్డులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇవాళ బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలని, పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. భారత్, కెనడా దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు యత్నిస్తున్నాయని, ఆ ఒప్పందం ఇరు దేశాల ఉమ్మడి శ్రేయస్సును ఆకాంక్షిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. కెనడాలో పర్యటిస్తున్న పీయూష్ గోయల్ టొరంటోలో రాత్రి ఓ సమావేశంలో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య నమ్మకం కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలను అందిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన సతీమణి మాజీ విదేశాంగ మంత్రి అర్జున్ రాణా దేవుబాలను అరెస్టు చేయవద్దని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐపీఎల్లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో స్థానం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీమతి తాళ్ళూరి రామేశ్వరి గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము జరిపే ముచ్చట్లు విందాం.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాలలో భాగంగా ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం. కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు. మావి చిగురు తిని కోయిలు పలికేనా, కోయిల గొంతు విని మావి చిగురు తొడిగేనా అంటే ఎవరు చెప్తారు? కొన్ని ఊహలకు పరిమితులుండవు. బంగారానికి సింగారం తోడైతే అంటే నవ్వుకుంటాం. ఎంత మంచి ఊహ అనుకుంటాం, నిజమైతే ఎంత బాగుండు అనుకోకుండా ఉండగలమా? ఇక ఆ సింగారాల బంగారం కూసింత నవ్వితే పున్నమి కాయదా? కాసింత ఓరచూపు చూస్తే ఇంకేముంది, కడలి కూడా పొంగుదా? అలా చూసి నవ్వే సింగారాల బంగారం ఇక మాట్లాడితే ఆకాశవాణి శ్రోతల మనసు పరిమళించకుండా ఉంటుందా? అయితే ఇక ఆలస్యమెందుకు, మాట్లాడేద్దాం. తెలుగువారి సీతాలతో బోలెడు కబులు చెప్పుకుందాం. రండి, మనతో మన స్టూడియోస్లో ఉన్నారు మనందరి సీతామహాలక్ష్మి గారు, తాళ్ళూరి రామేశ్వరి గారు.

0: నమస్కారం తాళూరి రామేశ్వరి గారు.
1: నమస్కారం అమ్మ లావణ్య గారు. శ్రోతలందరికీ నమస్కారం. ఈవిడ మొత్తం లాజిక్తో మొదలుపెట్టారండి. మీరు గమనించారా? అసలు కోయిల ముందు కూర్చుందా లేకపోతే మావి చిగురు ముందు వచ్చిందా అక్కడి నుంచి మొదలెట్టి దానిలో నా పొగడ్తను కూడా ఇమర్చి ఈవిడ ఇంత చక్కగా ఒక కవిత్వం చెప్పింది. చాలా చాలా నేను మీ 90 ఏళ్ళ మీ ప్రయాణాన్ని ఇంకా ఎంతో 90 ఏళ్ళు కాదు ఈ వీలైతే 900 ఏళ్ళు ఇలాగే కొనసాగాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా పెద్ద వయసు దాన్ని. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మధ్య మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడినందుకు మీరు క్షమించాలి నన్ను.
0: తప్పకుండా మాట్లాడండి మేడం. అయితే మా ఆకాశవాణి 90 ఏళ్ళ సంబరాలు మరింత శోభ అందుకున్నాయి మీ రాకతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ కమింగ్. అయితే ఫస్ట్ 1978లో సీతామాలక్ష్మితో మీరు వెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే 1973లోనే పూణే ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారు. మరి అప్పటిలో అసలు ఆడపిల్లల చదువే చాలా కష్టంగా ఉండేది అంటే ఆ ఎరాలో. కానీ మీరు అప్పట్లోనే పూణే ఇన్స్టిట్యూట్లో దట్టు ఈ యాక్టింగ్ కోర్స్కి జాయిన్ అయ్యారు అంటే దీని వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందండి?
1: ఇది నేను అనుకోవడం చాలా మంది దురభిప్రాయం అమ్మ. ఆ కాలంలో అమ్మాయిలు చదవట్లేదని నేను అనుకోను. ఎందుకంటే ఎస్పీడబ్ల్యూ కాలేజీలో 3000 మంది అమ్మాయిలు చదువుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? అందరూ చదువుతున్నారనే. ఆ కాలం ఏ చదువులేని కాలం కాదు, మంచి ఇంటెలెక్చువల్ థాట్ ఆఫ్ మైండ్ జరుగుతున్న కాలం. ఎందుకంటే వీళ్ళంతా ఒకప్పుడు గాంధీలు నెహ్రూయిట్స్ వీళ్ళందరికీ కూడా ఆడపిల్ల మగవాళ్ళకి తక్కువ కాదు బహుశా ఎక్కువే అనే రకంగా పెంచిన వాళ్ళే. మా నాన్నగారు కూడా తనకు ఒక ఆడపిల్ల ఉంటే చాలు అనుకున్నారట. నేను ఐ వాజ్ సపోజ్ టు బి ఎన్ యాక్సిడెంట్ సరే, కానీ దానివల్ల నాకేం తక్కువ జరగలేదు. మా ఇంట్లో అసలు ఆ మాటే లేదు, ఎప్పుడు జరగలేదు మగపిల్లలని ఆడపిల్లలని, ఆడపిల్లలు ఇచ్చేయచ్చు మగపిల్లలు అలా చేయొచ్చు ఈ మాటలే లేవు. నేనే కాదు నా ఉద్దేశంలో నా చుట్టుపక్కల ఎక్కడో నేను చూడలేదు. నేను అనుకోవడం ఏంటంటే బహుశా ఈ కాలం వాళ్ళు చాలా దురభిప్రాయంగా ఇది పెట్టుకున్నారు. అది

0: ఆ ఏజ్ చూసారా, అది నేను అనుకోవడం 47 తర్వాత మన కంట్రీ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ 47 ముందే ఎన్నో మంచిలు జరిగాయి. దుర్గాబాయి దేశ్ముఖ్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరిగాయి? ఇవన్నీ 47 ముందే జరిగాయి కదా. అంటే దాని అర్థం ఏంటి, అప్పటికే ఈ థాట్స్ అన్ని మొదలయ్యాయి అనమాట. ఏది ఆడపిల్లలంటే వాళ్ళని చదివించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇవన్నీ మొదలయ్యాయి. కాకపోతే ఎందుకో ఈ మధ్య కొంచెం దురభిప్రాయం పెరిగింది. ఆ కాలం మనం చాలా వెనుకబడి ఉన్నామని, మనం ఏవీ లేకుండా ఉన్నామని.
1: అంటే ఈ పూణే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనే ఆలోచన మీదేనా?
0: ఆ ఆలోచన నాదే, కానీ ఆలోచన వెనక అతను మాత్రం కొంచెం కథ ఉంది. ఆ కథ ఏంటంటే, తిరుపతిలో మేము చదువుకున్న చోట మా అక్క మెడికల్ కాలేజ్ చదువుతోంది. దానిలో తన క్లాస్మేట్ శివప్రసాద్ ఉండేవాడు. ఇంకా మా అక్కకి చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళల్లో ఒక మంచి ఫ్రెండ్. మా నాన్నగారు కూడా ఫ్రెండ్ అయిపోయారు. ఎప్పుడు ఏదో ఒకే సార్ మీరు ఇది చేయండి సార్ అంటే, వాళ్ళ నాన్నగారు కూడా మేము అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం మేము అట్లా. ఆయన ఎక్కడో ఆఫీసర్గా ఉండేవారు, ఏదో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ టైప్గా ఉండేవారు ఆయన. తనకి సినిమా పిచ్చి బాగా ఉండేది, మాకు ఇష్టమే, అదేమి ఇది కాదు. కానీ తనకి బాగా ఆ సినిమాల్లో చేరాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ వల్ల బహుశా అక్కడ కోడి లాగని ఒక సినిమా షూటింగ్ నడుస్తుంది. ఆ షూటింగ్ వెళ్ళిపోవాలని తను ఆతుండేవాడు. సరే సరే కృష్ణ, మనం కూడా వెళ్దాం, మనం కూడా వెళ్దామని మా అక్కని బహుశా ఎదురు చేస్తుంటాడు. అక్క ఎదురుకుంటాను, నా కాలేజ్ ఉంది, నేను అప్పుడు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నాను, ఇంటర్మీడియట్లో ఉన్నాను. సరే సరే భుజి, నువ్వు కూడా వద్దావు అంటే నేను కూడా వచ్చాను. మేమంతా షూటింగ్ చూడడానికి వెళ్ళాం. వెళ్తే అక్కడ లక్ష్మి గారు, శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారు, చంద్రకళ గారు వీళ్ళంతా పనిచేస్తున్నారు. వాళ్ళంతా చాలా అపేయంగా పలకరించారు మమ్మల్ని, ఏంటో పెద్ద తెలిసినట్టు. ఆ టైంలో కో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. నేను అనుకోవడం ఏంటంటే, శివప్రసాద్ గారు వెళ్ళి తన్నే అప్రోచ్ చేసి ఉంటారు, ఏది మాకేమైనా రోల్స్ దొరుకుతాయని ఏదో నేను అనుకోవడం, నాకు తెలియదు నిజం. ఆయన ఏంటంటే, డెఫినెట్గా ఇక్కడ నాకు స్టూడెంట్స్ కావాలి. ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడి నుంచి వచ్చారు, మద్రాసు నుంచి, చెన్నై నుంచి వచ్చారు, కానీ వాళ్ళు స్టూడెంట్స్లా అనిపించట్లేదు. నాకు స్టూడెంట్స్లో ఉండేవాళ్ళు కావాలి, ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా వస్తారా అని నన్ను అక్కడే అడిగారంట. అయితే మా నాన్నగారి దగ్గర చెంచగిరి చేస్తుండేవాడు కదా శ్రీ శివప్రసాద్ గారు, ఆయన ఇంటికి వచ్చి అక్కలు అక్కలు అసలు ఏం ప్రాబ్లం ఉండదు, నేను ఉంటాను కదా, వెళ్తా అంటారు, అలాగే వెళ్ళున్నారు. ఆయనకి అసలు పట్టింపులు ఉండేవి కాదు. అకార్డింగ్ టు హిమ్ వీ డూ నో రాంగ్. మా ఆయన ఉద్దేశంలో మాకేంటి, మేము ఏది కరెక్ట్ మాకు తెలుసు, మేది ఏది తప్పు మాకు తెలుసు. కాకపోతే మీరు కాలేజ్లో అవి ఎగ్గొట్టి వెళ్తానని అనుకోవద్దు, అది సాటర్డే సండే టైప్ ఏదైనా ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆ రకంగా మేము ఆ షూట్ చేసాం. షూట్ చేస్తున్నప్పుడు చాలా మంచి అనుభవం. రాఘవేంద్రరావు గారు, వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాశ్రావు గారు మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేశారంటే, ఏదో చిన్నపిల్లలు మన ఇంటి నుంచి వస్తారే అమ్మా ఇక్కడ జాగ్రత్త కూర్చోండి, జింజర్ బిస్కెట్లు తిన్నారా ఎప్పుడున్నా, జింజర్ బిస్కెట్లు మా కోసం, ఎంత చక్కగా ట్రీట్ చేశారంటే వి థాట్ ఇట్స్ డివైన్. అదే కాకుండా అక్కడ కులమత భేదాలు కనిపించలేదు మాకు. ఆ రకంగా పెంచారు మా నాన్నగారు కూడా మమ్మల్ని. కులమత భేదాలు ఉండకూడదు, జెండర్ తేడాలు ఉండకూడదు, ఒక మగ ఒక ఆడ ఆ గొడవ లేదు. కాకపోతే మనం ఎంత అప్రోప్రియేట్గా డ్రెస్ అవ్వాలో మనకు తెలియలేదు.
1: నాన్నగారి పేరు చెప్పండి.
0: మా నాన్నగారి పేరు భాస్కరుడు గారు.
1: ఓకే,
0: భాస్కరుడు గారికి ఇప్పటికి ఆయనకి ఫ్యాన్ క్లబ్ ఉంది. ఆయన పోయిన ఎన్నాళ్ళకి
1: బ్రాటప్ అనేది చాలా ఇంపార్టెంట్.
0: ఆయన ఒక పెద్ద హీరో మా జీవితంలో, పెద్ద హీరో. మా అమ్మ కూడా హీరోయినే, ఎందుకంటే ఏ రకంగా చదువు రాకపోయినా సరే షీ లివ్డ్ అప్ టు హిజ్ ఇమేజ్. ఇవన్నీ థాట్ ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను ఆలోచిస్తే నేను క్లియర్గా చెప్పగలుగుతున్నా. అప్పుడు బహుశా ఇదంతా ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ద బ్యాక్గ్రౌండ్, నేను
1: అనుకోవడం
0: సబ్ కాన్షియస్ లో ఉండుండొచ్చు. అదే టైంలో స్టార్ ఇన్ స్టైల్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వాళ్ళు షూటింగ్ చూసి వెళ్ళిపోయారు, మాకు ఎగ్జామ్స్ అని ఏదో మొదలయ్యా, ఏదో గొడవగా ఉంది. అది వస్తే దానిలోనే అప్లై చేశా. అక్క కొడితే అంటే అక్కే నాకు హెల్ప్ చేసింది. నేను అప్లై చేయను అంటే చేయి చేయి చేయి చేశాను. చేస్తే నాకు రెండు మూడు నెలల తర్వాత నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ కాల్ అడయార్లో, అంటే మెడ్రాస్. సరే అప్పుడు ఏం చేయాలో తెలియలేదు, ఎందుకంటే నాన్నగారికి ఏం చెప్పలేదు. మేము నాన్నగారు ఒప్పుకుంటారో లేదో అనే విషయం మేము మాకు అర్థం కాలేదు, అమ్మ కూడా తెలియదు. అక్క దగ్గర బాగా డబ్బులు ఉండేవి. ఎట్లా అంటే తనకి ప్రతి దానికి కూడా తనకి ఏ డబ్బులు అవసరం ఉంటుందని చెప్పేసి నాన్నగారు ఎప్పుడు తన చేతిలో ఉండేది.
1: అక్క
0: మెడికల్ చదువుతుంది కదా, తనకి బహుశా వెళ్ళడానికి రావడానికి ఇచ్చే డబ్బులు అవంతా అసలు కూడబెట్టేది. నేనేమో ఇంట్లో ఏమైనా పని చేస్తే, ఇంట్లో పెయింట్ చేసినా సరే నేను పెయింట్ చేసి నేనే చేస్తాను, నేను నాన్న గొడవ పెట్టి పెయింట్ చేసి ఆ డబ్బులు నేను తీసేసుకుని ఎటు వచ్చి నన్ను కడగడానికి మా అమ్మకి ఓ 2 గంటలు పెట్టేది. ఈ రకంగా మా ఇద్దరి దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులకే ఉండు. తను ఫారెన్సిక్ మెడిసిన్ ఎగ్జామ్ చేయింది, దానిలో తను ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వస్తే అందరికీ బాగా సంతోషం వేసింది. అక్క అంది నెమ్మదిగా, మాకేం తోచట్లేదు, ఒక 2-3 రోజులు మేము మద్రాసు తిరిగి రావా అంది. మాకు చుట్టాలు ఉండేవాడు, దూరపు చుట్టాలు. సరే ఆ వెళ్ళండి దాందే ఉంది, వెళ్ళాం. వెళ్ళడం మేము రాఘవేంద్రరావు గారి చుట్టుపక్కలకే వెళ్ళాం. ఎందుకంటే ఆయనకే తెలుసు అడగారు ఎక్కడుందో ఏది ఎక్కడుందో, మాకేం తెలియదు కదా. సరే అని మాకు బాగా హెల్ప్ చేశారు. అక్కడే కాకుండా దానిలో శారద గారు ఇంటర్వ్యూకి వచ్చారు. శారద గారితో ముందే మాట్లాడి మాకు తెలిసిన అమ్మాయి అండి, కొంచెం చూడండి అని అంతే, అందుకంటే ఇంకేమీ లేదు. ఆ రకంగా హెల్ప్ చేశారు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ మొట్టమొదటి రోజునంతా మామూలు ఆడిషన్, మామూలుగా మాట్లాడతారు, ఏం గొడవ లేకుండా అయిపోయింది. వాళ్ళు నన్ను నెక్స్ట్ లెవెల్కి చేశారు. అది ఆడిషన్ అంటే అది స్క్రీన్ టెస్ట్ లాగా అనమాట. దానిలో ఏంటి, వాళ్ళు తప్పనిసరిగా మనం హిందీలో చేయాలి, మనకి హిందీ ఏమాత్రం రాదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఏదో నాకు తెలిసింది ఏదో నేను కష్టపడి ట్రై చేశాను. కాస్త హిందీ ముక్క చూడవచ్చు, చాలా ఎమోషనల్ పీస్. నేను ఎమోషనల్ పీస్లో చాలా తొందరగా విడుస్తా. కళ్ళం నీళ్ళు అది వస్తే మా అక్కడ దరిద్రంగా ఉందా చూడడానికి, ఏడుపు కుటుంబంలో ఉంది చెయ్యొద్దు అంటే ఓహో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు అన్నారు పోనీ మా దగ్గర ఉండి పీసెస్ తీసుకోండి, అవి చూసేది ఏది సూట్ అవుతా. చదవడమే చేత కావట్లేదు నాకు, అది హిందీలో ఉంది అది. సరే ఎట్లాగోలో కూడబోళ్ళ కొంచెం చదివి ఏదో చేస్తే మొత్తం స్క్రీన్ టెస్ట్ మొదలైందమ్మా. వాళ్ళతో కాస్త మేకప్ కూడా చేశారు. ఆ స్క్రీన్ టెస్ట్లో ఏంటి, చాలా ఒక అమ్మాయి, ఒక మీనా కుమారి అనే పెద్ద గ్రేట్ యాక్ట్రెస్కి పెద్ద ఫ్యాన్. ఆవిడ ఎప్పుడు టెలిఫోన్ ఆపరేటర్ అనమాట ఈ అమ్మాయి. ఎప్పుడు కూర్చుని ఆ మీనా కుమారికి ఎప్పుడు ఫోన్ చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఆవిడ ఎవరినో వెతుక్కుంటూ ఈ టెలిఫోన్ ఆపరేటర్కి స్టూడియోలో ఫోన్ చేసింది. ఈ అమ్మాయి పిచ్చకపోద్ది, ఎలా మాట్లాడి తెలియదు. సరే అది నేను నాకు వచ్చిన హిందీలో, అక్కడ రాసిన హిందీలో నేనేం మాట్లాడాను నాకే తెలీదు. కాస్త సగం తెలుగు సగం ఇంగ్లీషు, ఇంకెందుకు పైగా హిందీ ఈ రకం అన్ని భాషల్లో మాట్లాడేసి అది ఒక పెద్ద కామిక్ పీస్ అయిపోయింది. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ కామెడీ సీన్. ఇప్పుడు జానీ లివర్ వీళ్ళంతా చేస్తారే అట్లా, అది పెద్ద హిట్ అయిపోయింది. అది అనుకోకుండా, అది చేసి అది ఏమన్నా అవుతుందని మేము అనుకోలేదు. పెరక్కి వెళ్ళిపోయాం, అక్కడ ఎగ్జామ్స్ మొదలు అయ్యాయి, మన చదువుకుంటున్నాం. అది హఠాత్తుగా ఒక రోజు టెలిగ్రామ్ వచ్చింది, యు మే జాయిన్ ఆన్ పర్టికులర్ డేట్, జూన్ జూలైలో ఏదో డేట్ ఉంది. టెలిగ్రామ్ వస్తే ఇంక ఇప్పుడు ఏం చేయాలి తెలియదు, హఠాత్ అనుకోకటి జరిగింది. ఇది ఎలా ఎవరితో మాట్లాడాలి, ఎవరితో నాన్నగారితో ఎట్లా చెప్పేది ఇప్పుడు. అది మేము టేబుల్ మీద పెట్టి దారి మీద ఆయన మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది అది దాని మీద పెట్టి మేము సినిమా చూడడానికి వెళ్ళిపోయాం. ఏంటంటే మేము వెనక్కి వచ్చేసరికి ఆయన అదే చూసుంటారు, తప్పకుండా నీళ్లు తీయడానికి ఆ గ్లాస్ తీస్తారు, చూస్తారు. ఇవన్నీ మేము ప్రిజంప్షన్స్ అనేసుకున్నాం. అలా పెట్టేసి మేము సినిమా చూడడానికి వెళ్ళిపోయి రాత్రి వచ్చి చూస్తే ఆ గ్లాస్ అలాగే ఉందో దాని మీద, అదేంటి మంచినీళ్ళు కూడా తాగలేదా ఏంటి. సరే మా అమ్మ నాన్న ఏంటి మంచినీళ్ళు, ఏమోనో నాకు తెలీదు, ఏంటి అసలు అది ఏం పెట్టి కాగితం పెట్టారేంటి అక్కడ ఉంది అంటే, అమ్మ నేను అక్కడికి వెళ్ళాం కదా అప్పుడు ఆవిడ చెప్పి అమ్మతో అంతా
1: తెలియకుండా
0: ఇలా జరిగింది అంటున్నా. అయ్యా ఏంటిది అసలు తప్పుడు పని అది, నాన్నగారు చెప్పకుండా ఇవి చేశారు అని తిట్టింది. అంటే నాకు చెప్పకుండా అని కాదు, నాన్నగారు చెప్పకుండా. సరే కరీం సీట్ రావడం చాలా కష్టం అంటే వస్తలేదు దానికే ఉందిలే, ఆవిడకి ఏం గొడవ లేదు, అదేం అక్కర్లేదు, ఏమొద్దు అస్సలు చదవడం మానేసావు నువ్వు, పుస్తకం పుట్టుకుంటుంటే తిట్లు పడ్డాయి అయిపోయింది. ఇంకా 2వ రోజు పొద్దున్నే ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందు మేము ఎరుగెళ్ళి, నాన్న నువ్వు అక్కడ టెలిగ్రామ్ చూసావా అంటేను, నేను చూడాలని పెట్టారు మీరు అన్నారు. అంటే నువ్వు చూస్తావునే, నువ్వు ఎదుర్కొంటే పెట్టి దాని మీద గ్లాస్ పెట్టి అంటే, లేదు నేను చూడాలని అనుకుంటే నా చేతికి ఇవ్వాలి కానీ ఆ తలకమాసిన పనులు ఎందుకు చేశారు, దానికి ముందు తిట్లు పట్టాయి. ధైర్యం లేనప్పుడు ఇలాంటి పని ఎందుకు చేశారు, మీకు ధైర్యం లేకుండా ఇంత పని చేసేతే ఆ తర్వాత ధైర్యం నాకు చెప్పే ధైర్యం కూడా లేకపోతే మీరు ఎట్లా పైకి వస్తారు అది అనమాట.
1: గ్రేట్,
0: ఏమి కుదరదు, ఎక్కడికి వెళ్ళం కుదరదు. నువ్వు కనీసం గ్రాడ్యుయేట్ అయితే నేను ఇంట్లోంచి నేను బయటకు పంపిస్తాను. నాన్న 20,000 మంది నేను సెలెక్ట్ అయ్యాను, నాన్న గొడవ ఇదేని అదని, ఇంకా తర్వాత ఆయన నేను కుదరదంటే కుదరదు, కాలేజీ టైం అవుతుంది తొందరగా తయారీ వెళ్ళు. అదే ఆయన చెప్పింది కూడా మేము కాదనే వాళ్ళం కాదు, సచ్చినట్టు తయారీ ఏడుపు కొట్టు మొహంలాగా, అసలు ఎలా వెళ్ళాను, ఆ బస్సు ఎలా పట్టుకున్నాను, ఎక్కడికి వెళ్ళాను. మా స్కూల్ అందరికీ తెలుసు, ఆ కాలేజీలో వాళ్ళంతా వచ్చేసిన సీటు వచ్చేసిన నాన్న ఇది అయిపోతున్నారు, ఎక్సైట్ అయిపోతున్నారు. నాన్నగారికేమో ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు. అంటారు ఏం లేదులే, మనంతా ట్రై చేద్దాం, ఏమన్నా చేసేద్దాం, నువ్వు వెళ్ళిపోవాలి, అంత కష్టం మీద వచ్చిందంట సీటు. వాళ్ళంతా ఎక్సైట్ అయిపోతున్నారు. ఈ లోపల మా నాన్నగారు మళ్ళీ ఆయన దగ్గరికి, రోజు వెళ్ళేదాన్నమ్మా, ఇంకా ఒక 20 రోజులు ఉందన్నమాట టైం. ఆయన దగ్గర ఒక 10 నిమిషాలు ఏం కుదరదురా, నువ్వు గ్రాడ్యుయేట్ అవి తర్వాత ఏమన్నా చేసుకో. సరే ఇంక 4 రోజులు నువ్వు పంపించకపోతే నేను మొత్తం కాలేజ్ అందరి దగ్గర దండుకుని 1 రూపాయి తీసుకుంటాను, తీసుకుని 3,000 పోగొతాయి, ఆ 3,000 తీసుకుని వెళ్ళిపోతాను. సరే చూసుకో ఎలా వీలవుతుందో చూసుకో, సరే సరే రేపు పొద్దున మళ్ళీ కాలేజ్ లేట్ అవుతే వెళ్ళు అంటే అది మాత్రం వదలరాయినా. సరిగ్గా ఇంకొక 1 రోజులు ఉండగా నాకు పెచ్చెత్తిపోయిందమ్మా, ఏం చేసి తినట్లేదు, ఎలాగా ఈయనతో మాట్లాడేది, అది ఎక్కువగా తిట్టరు, కొట్టే మాట అసలు లేనే లేదు జీవితంలో, ఇంత నవ్వుతూ వదిలేస్తున్నారే. ఒక్క 1 రోజు ముందు ఆయన పిలిచి, ఏంటి మరి పోగయ్యాయి డబ్బులు 3,000 అన్నాడు. అంటున్నాను నువ్వు వద్దన్నావు కదా అన్నా. అంటే నువ్వు వద్దన్నాను, మరి నేను వెళ్తానని నువ్వు అన్నావు కదా, అంటే నువ్వు వద్దన్నావు కదా, ఈ రకంగా ఒక్కసేపు చేసి ఆ తర్వాత ఫైనల్ అన్నాడు. నీకేదో నువ్వు తెలివి ఉందని నువ్వు అనుకుంటున్నావు, నీకు లేదు, ఎందుకంటే తెలివి ఉంటే ఈ పాటికి ఆ 3,000 వస్తుంది ఎలా వస్తుందని నువ్వు ఆలోచించో చూడు. అదే రకంగా నువ్వు వెళ్ళడానికి ఎట్లా వెళ్ళాలి, అది ఎక్కడుంది, ఆ పూనా అనే చోట అది ఎక్కడుంది, అక్కడికి వెళ్ళాలంటే ట్రైన్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలి, ఎవరైనా తెలుసా నీకు ఈ ఈ లాజిక్ అంతా, మొత్తం దాని వెనకాల కావాల్సిందంతా తెలుసా నీకు, అదంతా నువ్వు చెప్తే నువ్వు ఓకే అంటే నేను అవన్నీ నేర్చుకుంటాను అని అంటారు. అవన్నీ ముందు నేర్చుకుంటే నేను నిన్ను పంపిస్తాను. మొత్తానికి హీడ్ ఆల్రెడీ బుక్డ్ ద టికెట్స్. దానికి నాకు డ్రాఫ్ట్ చేసి పెట్టుకున్నారు, నాకు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి కూడా తెలియదు, ప్రొటెక్టెడ్ గా పెరిగిన
1: వాళ్ళు.
0: ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక అక్కడ బ్యాంక్ ఎక్కడుందో తెలుసుకోవాలి, దానిలో ఇది డిపాజిట్ చేయాలి, అంతవరకు నీ చేతితో ఉన్నాను కానీ 200 రూపాయలు ఇస్తాం మేము, అక్క కూడా నీతో వస్తే, అందుకని మాకు తెలిసిన వాళ్ళు ఎవరినో రాఘవేంద్రరావు గారు ఎవరో తెలిసిన వాళ్ళు పంపించారు, అతను కూడా అబ్బాయి వస్తాడు, అబ్బాయి ఎలా ఉంటాడో మీరు పట్టించుకోవద్దు, మీ ఇద్దరు మాత్రం ఇన్స్టిట్యూట్లోనే ఉండండి, అయిపోయిన 2-3 రోజులకి నువ్వు తనకు వెనక్కి వచ్చేస్తే అబ్బాయి తీసుకొస్తాడు అమ్మాయిని. ఇదంతా మొత్తం ఏర్పాటు చేశారని, కానీ అది సరిగ్గా ఇంకో 4-5 రోజులు ఉందనిగా అప్పుడు చెప్పాను. సో దాట్ వాజ్ మై ఫాదర్.
1: ఓకే గ్రేట్. మరి అలాంటి ఫాదర్ పెంపకంలో పెరిగినప్పుడు మీరు ఇలాగే ఉంటారు కదా. గ్రేట్. అంటే చైల్డ్హుడ్ చాలా ఇంపార్టెంట్, అండ్ బ్రాటప్ కూడా తల్లిదండ్రులు మీ కథ కూడా ఆయనే కన్నారు కదా. వేరేస్ మీరు పూణేకి వెళ్ళాలని అనుకున్నారు కానీ కింద బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేశారు, మీకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఇన్ కేసు ఆయన అక్కడే ఆపేసి ఉంటే 1978 సీతామహాలక్ష్మి సినిమా ఉండేది కాదు కదా.
0: లేదమ్మా, అంత ముందు కూడా యాక్చువల్గా ఇంకో రకంగా జరిగింది. ఇట్స్ వెరీ హి వాస్ ఎ స్ట్రిక్ట్లీ ఫర్ రూల్స్. ఇప్పుడు నాకు నేను ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో అనుకుంటా, మా ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయన ఎవరు, దాసరి నారాయణరావు గారు, మా ఇంటికి తిరుపతిలో.
1: ఎలా వీళ్ళందరూ మీ ఫాదర్కి పరిచయం?
0: మా ఫాదర్కి పరిచయం కాదు, మన మా ఫాదర్కి ఏం తెలియదు, వాళ్ళు ఎక్కడో నా ఫోటో చూశారు స్టూడియోలో, తిరుపతి వచ్చారంట, అక్కడ ఏదో ఫోటో చూశారు, చూసి అమ్మాయి ఎవరంటే మాకు తెలిసిన ఈ అమ్మాయి ఏదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకుంటుందని వాళ్ళు చెప్పారంట. ఇప్పుడు తెలిసిపోయింది అందరికి ఆ ఊళ్ళో. సరే వాళ్ళు అయితే వాళ్ళని అడ్రస్ కనుక్కుని ఆయన మా ఇంటికి వస్తే సరిగ్గా నేను సెలవులకి ఇంటికి వచ్చున్నా, నేను నాన్నకి కలిశాను. కలిస్తేను అమ్మా సినిమాలు చేస్తామని అనుకుంటూ ఉంటావు, అందుకని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళావు, కాబట్టి మేము షూటింగ్ ప్లాన్ చేస్తున్నామమ్మా, ఇంకొక 4 రోజులు ఉంటుంది, ఏ విషయం మీరు ఆలోచించి నాకు చెప్తే మనం కాస్త మన స్క్రీన్ టెస్ట్ అని మేకప్ టెస్ట్ అని ఇవన్నీ చేసుకుందాం అని చెప్తే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ నాకు అర్థం కావట్లేదు అదే టైంలో నాన్నగారికి తెలిసి అదే సాయంత్రమే తెలిసిపోయింది నాన్నగారు వీల్లేదు నువ్వు ఫిల్మ్

0: ఇన్స్టిట్యూట్ చదువుతానని వెళ్ళావు, అది కోర్స్ నువ్వు పూర్తి చేయాలి, నువ్వు అక్కడ రాసిచ్చావు ఈ లోపల నేను ప్రొఫెషనల్ వర్క్ చెయ్యను అని. సో యూ హ్యావ్ టు స్టిక్ టు దట్ రూల్. హీ డిడ్ నాట్ లెట్ మీ డూ ఇట్. ఆ తర్వాత నువ్వు పూర్తి చదువు. అట్లాగే నేను ఇంక చదవనన్నా.
1: ఎన్ని ఇయర్స్ కోర్స్?
0: టూ ఇయర్స్ మధ్యలో చదవనన్నా, ఎందుకంటే నాకు హిందీ తెలియట్లేదు. నాకు హిందీ మాట్లాడాలంటే భయంకరంగా అనిపించింది. అనిపిస్తూ ఉంటే ఏంటి ఇప్పుడు మాకు పీసులు ఇచ్చేవాడు, స్పీచ్ ఉంటుంది, స్పీచ్ది ఒక పేపర్ మీద పారాగ్రాఫ్ లాగా పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది, అది మన హిందీలో ఇచ్చేవాడు. ఇస్తే ఇప్పుడు నేను అది ఎట్లా చదివేది? ఎట్లాగో అట్లా చదివినా అది మళ్ళా నేను నేర్చుకోవడం, అది మళ్ళా నేను చెప్పడం ఫ్లూయెంట్గా, నేను ఎట్లా చేయగలిగేదంతా. ఇలాగే చాలా ఎక్సర్సైజ్లో నేను వెనకబడ్డ మొదలెట్టాను. అసలు ఫ్రమ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ దట్ ఐ వాస్ చిన్నప్పటి నుంచి, ఆ కాన్ఫిడెన్స్కి లోటే లేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయింది. అసలు ఎవరైనా చేయాలంటే, క్లాసులో ఏమైనా చేయాలంటే భయం వేసేది, అయ్యి బాబు ఏం చేస్తాను ఏంటో, క్లాసులు ఎగ్గొట్టడం వీలైతే అక్కడ క్లాసులు ఎగ్గొట్టినే వాళ్ళు అడిగే వాళ్ళు ఉండరు. కానీ కొంతమంది టీచర్లు ఎందుకు నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు భరంత క్లాస్ తీసుకెళ్లేవాళ్ళు, లేదా రూమ్కి వచ్చి నన్ను తీసుకెళ్లేవాళ్ళు. సరే నేను ఇంటికి వచ్చాక నేను బాబు నాకు చాలా కష్టంగా ఉంది, నేను చేయనన్నా. ఎందుకని, ఎందుకు చేయనన్నా? అప్పుడేమో నాకు ఎంత కష్టమే, నాకు సీట్ వచ్చిందని ఎంత గొడవ పెట్టావు, మరి ఇప్పుడు ఎందుకు చేయనన్నానంటే నా హిందీ నేర్చు అంటే అదే ఆయనకి చాలా చిన్న విషయం అనిపించింది. ఏంటిది నీకు హిందీ ఎందుకు రావట్లేదు, ఏంటి చాలా ఈజీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఆయన హిందీ బాగా తెలుసు, అంటే ఆయన గాంధీలు కదా, వీళ్ళంతా చదివారు హిందీ ఆ టైంలో. సరే నాకు రావట్లేదు అంటే పెద్ద చేస్తే హిందీ చందమ కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చి ఒక్కొక్క పదం నువ్వు కరెక్ట్గా చదవడం నేర్చుకో, అది ఎక్కడ నీకు కుదరదు అంటే నన్ను అడుగు, నేను చెప్తాను. ఇదంతా తెలుగు పదాలే, సంస్కృతమే కదా, అదే నీకే అర్థమైపోద్ది చాలా ఈజీ అని. అది అయినా నేను వెనక్కి వెళ్ళేసరికి ఐ వాజ్ ఎ డిఫరెంట్ పర్సన్, ఐ వాజ్ బ్యాక్ టు మై నార్మల్.
1: గ్రేట్.
0: దానికి కూడా ఆయనే నాకు హెల్ప్ చేసింది ఓ రకంగా. ఐ థింక్ మై సిస్టర్ వాజ్ ప్రాబ్లీ యాజ్ ఫార్మిడబుల్, దాన్ని కూడా నా కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, నా నేను ఎట్లా ఎలా ప్రవర్తించాలి, ఎట్లాంటి వాళ్ళతో ఎలా సమాధానం చెప్పి తప్పించుకోవచ్చు, ఇట్లాంటివన్నీ బహుశా మా అక్క దగ్గర నేర్చుకుని ఉంటాను నేను. సో దీస్ టూ పీపుల్ వర్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మై గ్రోయింగ్ అప్.
1: ఓకే. అయితే మరి సీతా మహాలక్ష్మి మూవీకి వచ్చేసరికి కె విశ్వనాథ్ గారు డైరెక్షన్లో చంద్రమోహన్ గారితో వర్క్ చేయడం, అప్పటికే చాలా పెద్ద డైరెక్టర్, పెద్ద యాక్టర్, ఎలా అనిపించింది?
0: అంతకుముందు నాకు, నేను దులన్ వేయి చూపియామన్ భాయ్ అనే హిందీ సినిమాలో పనిచేస్తున్నాను. చేస్తున్నప్పుడు నాకు యాజ్ నేను అనుకున్నట్టే రాఘవేంద్రరావు గారు నాకు మొట్టమొదటి సినిమా ఆఫర్ చేశారు. పూర్ణ చంద్రరావు గారు, ఆయన కూడా బొంబాయిలో మా ఇంటికి వచ్చారు. కానీ నా దురదృష్టం ఏంటంటే దులన్ వేయిలో ఆ సినిమాలో అది నేను చాలా మెయిన్ క్యారెక్టర్. అప్పుడు రాజ ప్రొడక్షన్స్ వాళ్ళు అన్నారు, చూడమ్మా నువ్వు ఇంత మెయిన్ క్యారెక్టర్ చేస్తూ మధ్యలో నువ్వు షూటింగ్కి ఇంకో దానికి వెళ్తూ మేము కొంచెం సఫర్ అవుతాం, ఈ సినిమా పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు ఏమన్నా చేసుకోవాలి. సో ఐ హ్యాడ్ టు సే నో టు దట్ ఫిల్మ్,
1: ఓకే,
0: విచ్ వాజ్ వెరీ హార్ట్ బ్రేకింగ్, ఎందుకంటే వీళ్ళంతా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు, నన్ను ఈ రకంగా తీసుకొచ్చిన, నన్ను హిందీ సినిమాల్లో పనిచేయమని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళు. అట్లాంటి వాళ్ళని నేను చేయలేకపోతున్నాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది, జ్యోతి అనే సినిమా, అది జయసుద్ గారితో చాలా పెద్ద హిట్. ఇప్పటికే మురళీ మోహన్ గారు ఎప్పుడు కనిపించినా మొట్టమొదటి నాతో కలిసి పనిచేయాల్సిందని, నువ్వు ఫైనల్ గా ఇన్నాళ్ళకి చేయలేకపోయావు అని అంటుంటారు నేను. ఆ తర్వాత నేను దులన్ వయ్యి ఇంకా అయిపోయింది సినిమా, అయిపోయిన తర్వాత వెంటనే నాకు మురారి అని ఒక ఆయన ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి మీ ఫోటోలు పంపించండి, రాఘవేంద్రరావు గారు మీ గురించి ఏదో మాట్లాడారు, మీ ఫోటోలు పంపించండి అని వచ్చింది. సరే నేను ఎవరితో ఫోటోలు తీసుకుని పంపించాను, చీరది కట్టుకుని పంపించాను. పంపిస్తే వెంటనే మీరు మా సినిమాలో పనిచేయాలి అని, దీనిలోకి అది తెలుగు సినిమా మెయిన్ క్యారెక్టర్, అది రాస్తున్నది పాలవు పద్మరాజు గారు, బహుశా విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేస్తారని చెప్పారు. సరే నేను మద్రాసు రావడం జరిగింది. మద్రాసు వచ్చినప్పుడు రాఘవేంద్రరావు గారు, ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నాతో ఇంకొక ఆయన వచ్చారు, ఆయన ఎవరు, అశ్వినీ దత్ గారు, ఆయనే చెప్పారు నీకు గుర్తులేదా, మేమిద్దరు కదా నేను తీసుకెళ్ళింది అని చెప్పి. సరే వీళ్ళిద్దరూ కలిసి నన్ను విశ్వనాథ్ గారింటికి తీసుకెళ్లారు. ఆయన పరిచయం చేశారు. వాళ్ళ ఆవిడ మాకు చక్కగా ఏదో పెట్టారు కూడా తినడానికి. చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడారు. అలాగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకున్నాను అని చాలా హీ టాక్డ్ వెరీ నైస్లీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ దాంతో యాడ్ అయ్యేసరికి దానికి రెస్పెక్ట్
1: కరెక్ట్
0: ఆటోమేటిక్గా వస్తుంది కదా. సరే అంది అంతే ఓకేమా సెలెక్టెడ్ అన్నారు. మురారి గారు నన్ను కలిశారు. ఏదో ఒక చెక్ ఏదో ఇచ్చారు నాకు. సరే నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత షూటింగ్ టైంలో వాళ్ళు ఫ్లైట్ టికెట్ పంపించారు. నేను వచ్చాను. నాన్నగారు ఇక్కడి నుంచి వచ్చారు. మొట్టమొదటి రోజులే నేను కంగారు పడిపోయాను. ఎందుకంటే వాళ్ళు ఏదో నాకు డాన్స్ మూమెంట్స్ చూపించారు. నేను చేయలేను అనిపించింది నాకు. అది కొంచెం వల్గర్గా అనిపించింది. అంటే నేను చేయను అన్న. నేను చేయను అంతే ఇంకేడిపోయాయి. మా నాన్నగారు అంటే నిన్ను సినిమాలో చేయమని మేము చెప్పామా? ఏమిటి అసలు గారు ఏడుపు నేను చేయను నేను చేయను అని అర్థం లేకుండా నేను వాళ్ళకి చెప్తాను నువ్వు చేయనంటున్నావు అని. ఏం గొడవ లేదు, నువ్వు చేయనంటే చేయను. అంటేనే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాను. అంటే డబ్బు తీసుకుని ఎంత తీసుకున్నావు? 2,500. ఆ 2,500 దగ్గర ఉన్నాయిలే. నా దగ్గర చెక్ బుక్ ఉంది, మద్రాసులో ఆయనకి ఏదో అకౌంట్ ఉంది, నేను ఇచ్చేస్తాను వాళ్ళకి. నువ్వేం కంగారు పడుతుంది, నేను చేయనంటే అంతే గొడవ వదిలిపోయింది, నువ్వు ఏడో తిట్టాడు. అసలు నా కారణం ఏంటంటే ఆ రోజు నాకు విపరీతంగా ఎందుకో తెలియదు తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి చూడడం ఈ రెండింటితో కలిపి ఏదో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. నేను చేయలేను అని జీవితంలో చేయను ఇది. ఈ పైగా నాకు ఏమనిపించింది ఇలాంటి డాన్స్ చేయడానికి నేను వచ్చింది అనిపించింది. సరే వెళ్తే పాలగుమి పద్మరాజు గారు, ఆయన మా వైఫ్ వాడే కదా, వెంటనే చుట్టరికాలు రకరకాలుగా కలిసిపోతాయి. మా నాన్నగారితో మంచి పరిచయం అయిపోయి, నాన్నగారికి రైటర్స్తో బాగా ఇష్టం ఉండేది ఆయనతో మాట్లాడడం. ఆయన నాన్నగారితో అన్నారు, మీరు ఎప్పుడన్నా విశ్వనాథ్ గారి సినిమాలు చూసారా? అంటే లేదండి నేను చూడండి. ఆయన ఆయన సినిమాలు చూడటం మానేశారు అని తెలీదు. అంటే ఆయన చాలా ఆయన మీద పేరుందండి, మడిగట్టుకుని సినిమాలు తీస్తానని. అసలు ఆయన సినిమాలు ఏం గొడవ ఉండదు మీకు, ఎవరు మీ అమ్మాయి ఆడవడం ఏంటి, మీ ఇళ్ళ కంగారు పడడం ఏంటి, ఏమి జరగదు. మురారేమో అమ్మాయికి అసలు దాంతి జాతక లేదు, పొయ్యి ఏడుస్తుంది, నేను తీసేస్తానంటే విశ్వనాథ్ గారు తిట్టి, ఆ అమ్మాయి కరెక్ట్, ఆ అమ్మాయి ఎట్లా ఉండాలో మనకి మన క్యారెక్టర్కి ఎంత కరెక్ట్గా ఉండాలో ఆ అమ్మాయి కరెక్ట్, ఆ అమ్మాయి చెయ్యాలి. ఆయనకి తెలియదు మా వెనకాతలు ఈ గొడవ అంటే ఆ అమ్మాయికి కూడా చెప్పండి. పాలగుమి పద్మరాజు గారేమో మా నాన్నగారికి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తానికి ఆ తర్వాత షూటింగ్ బయలుదేరా అన్నమాట. లేకపోతే అంత ముందు చాలా దీనికి కూడా చాలా వచ్చాయి గ్లిచెస్. కానీ
1: మరి పూణేలో చదువుకున్న ఈ సబ్జెక్ట్ మీకు ఎంతవరకు ఉపయోగపడింది అంటారు సీతామహాలక్ష్మి మూవీలో?
0: యాక్చువల్గా బహుశా నేను అనుకునే యాక్టింగ్ అంటే ఇదే అనుకునేదాన్నే, దాన్ని దృఢపరిచింది. నేను చిన్నప్పుడు కొంతమంది యాక్టింగ్ చూసేసి నేను కంగారు పడేదాన్ని, ఏంటి వీళ్ళు చేస్తున్న పని, ఏదైనా మాట వింటున్నప్పుడు ఇలాగ తలుపు వెనక్కి వెళ్ళిపోయి ఎలా వినేయాలా ఏమిటది
1: అంటే న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా అనిపించింది.
0: ఏదైనా మాట వింటున్నప్పుడు కొంచెం తప్పుకొని విన్నా దానికి ఒక సెన్స్ ఉండాలి. కొన్ని కొన్ని విషయాలు క్యారెక్టర్ ఇంప్రవైజేషన్స్ ఉండేవి, అది ఆ టైంలో మాకు అర్థం కాలేదు, ఆ వయసులో మాకు అర్థం కాలేదు. బట్ నా ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను దేవరాను సినిమాలో పనిచేశాను. ఆ దానిలో ఆవిడ ఒక్క నోరు విచ్చి ఒక్క మాట మాట్లాడదు, ఏదంటే చెప్తే దేవరాకే చెప్తుంది లేకపోతే వరాకి చెప్తుంది, అది కూడా ఒక సెంటెన్స్, అంతకంటే ఎక్కువ లేదు. కానీ డైరెక్టర్ దాన్ని ఎట్లా విజువల్ చేశాడంటే ఆవిడ ఏం మాట్లాడదు, ఆవిడ మొహం మీద చాలా మేము రీటేకులు చేయాల్సి వచ్చింది. నా మొహం మీద ఎక్స్ప్రెషన్ వచ్చేసేది, ఎక్స్ప్రెషన్ వద్దమ్మా నాకు, ఏం ఎక్స్ప్రెషన్ లేదు, నీకు ఏం జరుగుతుందో నీకు తెలుసు ఇలా జరగబోద్దని, కాబట్టి నువ్వేం దీనికి రియాక్ట్ అవ్వకూడదు, ఎక్కడో చిన్న బాధ, మీరు ఎట్లా చేస్తారండి మళ్ళాను అని. కానీ ఆ బాధ కూడా కనిపించకూడదు. సో ఇట్ బికేమ్ డిఫికల్ట్ ఫర్ మీ టు హోల్డ్ ద ఎక్స్ప్రెషన్స్ బ్యాక్ అనమాట. కానీ అది చేసాక ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎ క్యారెక్టర్ బిల్డింగ్. మనం క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ అయితే ఇట్లా ఉంటుంది అనే ఒక ఇది ఉంది. అది నాకు ఈ వయసుకి వచ్చాక ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం వల్ల నాకు అనుభవం వచ్చింది. ఇప్పటికీ ఆ టైంలో వచ్చి ఉండేది కాదు, ఇప్పుడు వచ్చింది.
1: అండ్ నిజంలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు మహేష్ బాబు మదర్ లాగా.
0: అది ఆటోబ్యాక్ రోల్ అమ్మా, నేను పూర్తిగా దాన్ని ఫీల్ అయ్యి చేస్తే సరిపోతుంది. దానికోసం నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇంకేం చేయనక్కర్లే, ఐ హావ్ టు జస్ట్ ఫీల్ దట్ క్యారెక్టర్. నేను ఆ తల్లిగా నేను భావించాలి ఒక అబ్బాయికి, వాడికి ఏమైనా అయిపోకుండా నేను జాగ్రత్త చూసుకోవాలి, ఇది ఆ క్యారెక్టర్కి కావాల్సింది. దానికోసం నేను ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అది అంతే. కానీ దానిలో మొత్తం హిందీలో అంటే పూరే దిల్సే కియా తో బస్ బాత్ ఖతం హోగి, దిల్సే కర్నే వాలీ బాత్ హై. ఇప్పుడు నేను చేస్తుంది ఎట్లా, నేను ఒక కుమారి శ్రీమతిని ఒక సీరియల్ చేశా, అది మనం ఇందాక మనం గోదావరి గురించి మాట్లాడుకున్నాం నిత్యమే, అది నేను మా కర్జత్ చెప్పాను కదా మీకు, అక్కడ గేటెడ్ కమ్యూనిటీ బిజినెస్ ఉందండి, అది అక్కడ చెట్ల మధ్య తిరుగుతున్నా, తిరుగుతుంటే ఈ చెట్టు ఏదో పాడైపోతుంది మీరు ఏం చేయట్లేదని అవుతా దెబ్బలాడుతున్నా. అదే టైంలో వాళ్ళ ఒక అమ్మాయి ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చి అమ్మ మేము ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం, ఆ సిరీస్లో 4 విమెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ 4 విమెన్ క్యారెక్టర్స్లో ఎల్డెస్ట్ విమెన్ క్యారెక్టర్కి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం అంటే అభివృద్ధి నేను చేయను ఎప్పుడు నాకు అంటే అక్కడ వెళ్ళబుద్ధి అక్కడికి వెళ్ళబుద్ధి కావట్లే చేయబుద్ధి కావట్లే అంటే లేదమ్మా చూడండి రోహిణి హతంగిడి గారు అనుకున్నాం కానీ వాడు చాలా బిజీగా ఉన్నారు అని చేత మీరే చేస్తే బాగుంటుందని అవసరాల ఆయన శ్రీనివాసరావు గారు అన్నారు అంటే ఆయన ఎవరు కూడా తెలీదు నన్నాను ఆయండి వచ్చండి కానీ నేను చేయడం కుదరదు అన్న సరే ఎప్పుడు ఎన్నాళ్ళు కావాలంటేను ఎంతమ్మా మీరు 4 రోజులు వస్తే సరిపోతుంది ఇప్పటికీ గోదావరిలో షూట్ చేస్తున్నాను అంతే మొత్తం నా ప్లాన్స్ అంతా వెంట టాస్ అనమాట ఓ గోదావరా అంతే ఇంకా ఉత్సాహం వచ్చేసింది అనమాట వెంటనే వచ్చేస్తానని ప్రామిస్ చేశాను
1: గోదావరి అంటే ఏంటి కనెక్షన్
0: కనెక్షన్ ఎంత పిచ్చ కనెక్షన్ అంటేనండి ఏమి లేదు ప్రతి సంవత్సరం మా నాన్నగారు లేకుండా కూడా మా అమ్మతో నేను అక్క ట్రైన్లో కూర్చుని బిట్రగుంట ప్యాసింజర్లో పొద్దున్నే 3 4 వచ్చేవాళ్ళం మనం ట్రైన్ తప్పినా సరే మనం మనం గట్టిగా నడిస్తే ట్రైన్ పట్టుకోవచ్చు అంత నెమ్మదిగా నడిచేది అది దానిలో ఎక్కేవాళ్ళం ఎక్కి చక్కగా అమ్మ ఇడ్లీలు తీసుకొచ్చేది అవన్నీ తింటూ ఉండేవాళ్ళం బాగా నెయ్యి పోసుకుని ఆ తర్వాత నెమ్మదిగా గోదావరి వచ్చేదండి గోదావరి వచ్చిన
1: నాన్నగారిది అమ్మది నేటివ్ ప్లేస్ గోదావరి
0: అమ్మది కూడా కొవ్వూరు అటు కొవ్వూరు పైన చిన్నాయిగూడు నాన్నగారిదేమో కానీ మా అమ్మ ఊళ్ళు మేము అంత ఎక్కువ వెళ్ళలేదు మేము చాలా తక్కువగానే వెళ్ళాం ఒకసారి రెండుసారి వెళ్ళాను అంతే నాన్నగారు వాళ్ళ ఊరు మాత్రం ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం నాయనమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు
1: నాన్నగారు ఊరు
0: లంకలు కూడారు సరే సరిగ్గా గోదావరి వచ్చేది గోదావరిలో చాలాసేపు ఆగేది నేను గోదావరిలో దిగేసేదాన్ని దిగేసి స్టీమ్ ఇంజిన్లు ఉండేవి అక్కడ స్టీమ్ వదిలేవాళ్ళు వాళ్ళు స్టీమ్కి అటువైపు వెళ్ళి ఉంచునేదాన్ని మా అమ్మకి నేను కనిపించేదాన్ని కాదు మా అమ్మ అయితే ప్రతి సంవత్సరం ఎందుకు కంగారు పడదు నాకు తెలియదు ఒకసారి జరిగాక ఇంకా ఇన్సిడెంట్ తెలుసుకోవాలి కదా మా అక్కని రేపు అమ్మాయి చూడమ్మా అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో చిన్నది అసలు ఎక్కడ తప్పిపోద్దో ఏంటో వెళ్ళి చూడరా మా అక్క పుస్తకాలు ఎక్కడికి వెళ్ళదు కూల్ క్యారెక్టర్ మా అక్క
1: మీరేమో అల్లరి పిల్ల చిన్నప్పుడు
0: నేనేమో అటువైపు అటువైపు పూర్తిగా అయిపోయాక నెమ్మదిగా నడుచుకుంటూ ఆ తర్వాత ఎదురు ఏదో టిపికల్ చిరుతిళ్ళు ఏమైనా ఉంటే తినుకుంటూ నెమ్మదిగా వచ్చేదాన్ని ట్రైనింగ్ కథలు పోతుంది అనుకున్నప్పుడు ఎక్కేదాన్ని చిన్నగానే ఉండేదాన్ని కదా మా అమ్మ అయితే ఈ లోపల కళ్ళ నీళ్లు నాలా గొడవ అయిపోయేదాడు పాపం సరే ఈ ఇన్సిడెంటే గోదావరికి సంబంధం కానీ ఏమిటో అనుబంధం తెలీదు ప్రతిసారి నేను మొట్టమొదటిసారిగా యాపిల్ కంప్యూటర్ కొన్నప్పుడు దానిలో ఎర్త్ గూగుల్లో నేను చూసింది మొట్టమొదటిది గోదావరే
1: స్వీట్
0: గోదావరి మొత్తం ఆ లంకలు ఎట్లా ఫామ్ అయ్యారు అంతా చూశాను ఐ వాస్ సో అండ్ ఐ కెప్ట్ ఆన్ కాలింగ్ మై హస్బెండ్ చూడు ఇది ఎంత పెద్దది చూడు ఎట్లా అయిపోద్ది ఇది ఇట్లా అయిపోద్ది అట్లా బాబు తల్లి నేను చూడు మిగిలిన నదులు కూడా అలాగే ఉంటాయి నువ్వేమి అంత గోదావరే గొప్ప ఆ తర్వాత నేను అక్కడ కూడా గోదావరి చూశాను
1: చైల్డ్హుడ్ మెమరీస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా వెంటనే అక్కడికి వెళ్ళిపోతాం
0: కానీ అంత చిన్న ఇన్సిడెంటే కానీ దానివల్ల మా అమ్మ ఎక్స్ప్రెషన్ మా అక్క ఎక్స్ప్రెషన్ అవన్నీ బాగా గుర్తున్నాయి నాకు
1: అయితే మరి మీ హస్బెండ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి పూణే ఇన్స్టిట్యూట్ లో మీ ఇద్దరు పరిచయం ఎలా ఏర్పడింది
0: పరిచయం మీ ఇద్దరు క్లాస్మేట్స్ అండి మొట్టమొదట మేము దానికి ఇంటర్వ్యూకని అందరూ మొత్తం ఒక రకంగా ఓరియంటేషన్ జరుగుద్ది కదా అందరూ వెళ్ళి ప్రొఫెసర్ని కలుస్తారు అప్పుడు ఆ తర్వాత అందరు క్లాస్కి వెళ్తారు, అందరిని ఇంట్రొడ్యూస్. దానికి ముందే అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పేరే విజ్డమ్ ట్రీ. దానికి దాని కింద ఉండేవాళ్ళు, నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు

0: విజ్డమ్ అంతా పోద్ది, కానీ దాన్ని ఎందుకు విజ్డమ్ ట్రీ అంటారు. కానీ సరే అక్కడ అందరు కలుసుకుంటారు అనమాట. సో దేర్ రివర్స్ అండ్ తన చూశాను తనకు కొంచెం పొడుగు ఎక్కువ. అప్పుడు
1: కొంచెం పొడుగు అంటే 6 feet ఉంటారా?
0: 6 feet అబౌట్ దట్ టైమ్ హీ వాజ్ అబౌట్ 6'1". సరే హీ వాజ్ ఆల్సో 19, నేను ప్రాబ్లీ 17 ఉంటానేమో. తను చూడగానే నాకు అనిపించింది అరే నాకు బాగా తెలిసి అయితే ఎవరు అనిపించింది అంతే. ఆ రోజు నుంచే తను ప్రపంచంలో ఎక్కడ ఏ చెడు జరిగినా తనే రెస్పాన్సిబుల్, తన్నే బ్లేమ్ చేసేదాన్ని. ఇప్పటికే చేస్తాను, అది వేరే విషయం. అట్లాగే తను కూడా పెద్దానికి ఏంటిది ఇలా జరిగిన సొంత వాళ్ళు తిట్టినట్టు తిట్టడం అదంతా ఉండేది. నేను అట్లాగే బిహేవ్ చేసేదాన్ని. ఆ రకమైన మంచి ఫ్రెండ్షిప్. వి వర్ నాట్ ఇన్వాల్వ్డ్, వి గాట్ ఇన్వాల్వ్డ్ ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. అంతవరకు మాకు ఆ రకమైన ఇది లేదు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవాలి. నేను ఇంకెవరితో బయటకు వెళ్ళినా సరే వీళ్ళంతా నన్ను అప్పుడు తాళూరు అని పిలిచేవాడు. తల్లూరి చల్ గారు చల్తే
1: మోస్ట్లీ సర్ నేమ్ తో పిలుస్తారు.
0: తల్లూరి చల్ గారు చల్తే అంటే ఇంకెవరితో వెళ్ళినా సరే తనంత వెనకొచ్చేది, అంత ట్రస్ట్ కూడా ఉండేది అనమాట తన మీద. సో ఇట్స్ ప్రాబ్లీ ఏ వెరీ. ఆ తర్వాత నేను సినిమాలో చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు యాక్టర్లు నేను నాతో ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం ట్రై చేశారు. ట్రై చేస్తే నేను వాళ్ళకి చెప్పాను, చూడు బాబు ఈయనున్నాడే దీపక్ సేట్ అని అతను, ఇతనితో నేను ఎంత సీరియస్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఒకవేళ నేను మీతో ఇన్వాల్వ్ అయినా I will probably have an affair with him. So let's not get confused. Let's leave it there. Anavasaramga ee godavallo padaddu. Meeru meela undandi, nannu alage undane undi.
1: Right. Real ga meeku oka soulmate ni meet ayyaru.
0: Oh yes. I think
1: mari eppudu vivaham eppudu chesukunnaru?
0: Vivaham ma nanna garu poyaka, ma nanna garu poyina tarvata amma ande oka maata andi. అమ్మ అంతే దీపక్ అంటే చాలా ఇష్టం రా మీ నాన్నకి అనుకునేవాళ్ళు, ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండేదని. ఐ సెడ్ వై డిడ్ హి సే దట్ టు మీ? అయ్యో నేను చేసుకుంటే ఆయన ఎదురుకుంటే వెంటనే చేసుకునేవాళ్ళు, పెద్ద గొడవ ఉంది దీనికి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎప్పుడు మా అమ్మ ప్రాణం చేస్తున్నారు అన్నాడు నుంచి
1: చేసుకోండి.
0: సరే అప్పటికప్పుడు పెళ్లి చేసుకుందాం నిర్ణయించుకున్నాం. హిస్ ఫ్యామిలీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఆ తర్వాత దానికి ఎవరో ఉన్నారు వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు పటియాల. ఆ టైంలో పటియాల ఒరిజినల్ గా వీళ్ళంతా పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన వాళ్ళు, కానీ తను పుట్టడం అదంతా ఇండియాలోనే కదా. వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారు వాళ్ళు కూడా పెద్ద రిలీజియస్ ఆ టైప్ కాదు,
1: ఒప్పుకున్నారు,
0: ఆర్య సమాజీ టైప్, ఆర్య సమాజీ టైప్. సరే వాళ్ళు అన్నారు అది మంచి రోజు అని ఏమైనా చూద్దామా అని ఏదో కనుక్కుందామా అని ఏదో అనుకుంటుంటే మా అమ్మ కూడా మాకు తెలిసిన జ్ఞానంలో ఉంది అదేదో నవరాత్రులు వస్తున్నాయి కదా దానిలో ప్రతిరోజు మంచిది అంటారు దానిలో ఈరోజు చేసేసుకోండి. సరే 2nd October అనుకున్నాం, సెలవు ఉంటుంది కదా
1: గాంధీ జయంతి
0: అంటే పాపం మా హస్బెండ్ పంజాబీ ఫ్యామిలీ చాలా అప్సెట్ అయిపోయింది. సరే అందుకని 1st October చేసాం. అది కూడా ఏంటంటే మనకి డేట్ గుర్తుంటుందని, అంతకంటే ఇంకేం కాదు, దానికి ఏమీ కారణం లేదు, డేట్ గుర్తుంటుంది. ఆ రకంగా పెళ్ళైంది మాది. పెళ్ళైన ఒక కనీసం ఒక 20 రోజులు మేము ఒకళ్ళంటే ఒకళ్ళు మొహం చూసుకోవడం కూడా సిద్ధపడలేదు. ఎందుకో హఠాత్తుగా చాలా ఇది ఇతరెవరు ఇదేమిటో భర్త ఇదేంటి ఇలా ఉంటాడా భర్త అంటేను అనిపించింది. తనకు కూడా అలాగే అనిపించింది
1: అంట,
0: నేను ఐ కెనాట్ ప్రెజ్యూమ్, ఎందుకంటే హఠాత్తుగా బెస్ట్ ఫ్రెండ్ నుంచి ఆ పదవి మారిపోయింది. పైగా అందరూ ప్రతి వాళ్ళు మన్ని వేరేగా చూస్తున్నారు, అదేమిటో వీళ్ళు భార్య భర్త ఏమిటో దానిలో నాకు కారణం తెలియదు, కానీ సమో హేటెడ్ ఇట్. కానీ ఒక 15 రోజులు పోయాక 20 రోజులు పోయాక అనవసరమైన చుట్టాలు అందరూ పోయి వాళ్ళ కామెంట్స్ అంతా తగ్గి అంతా అయిపోయాక సో వి స్టార్టెడ్ బీయింగ్ అగైన్ ద సేమ్ థింగ్స్ ఆ బెస్ట్ ఫ్రెండ్స్లో. అప్పుడు నేను ఒకరోజు చెప్పాను తనతో, యునో వాట్ హ్యాపెన్ అని చెప్పాను. And he said, I felt the same. You are looking at the same thing. You are
1: looking at the same thing. Where is
0: my thalu? That's not a bujin. No, I'm a bujin. I'm a bujin. My friends are a bujin. I'm a bujin. I'm a bujin. I'm a bujin.
1: Mari, Sita Mahalakshmi ki andulo acting chala vaividhyabharitanga. Meer annattuga.

0: మనకి ఒక ఆశ ఉంటుంది, ఒక మనలో తెలియకుండా ఒక సబ్ కాన్షియస్ గా ఒక యాక్టర్ ఉంటాడు. దానికి మీరు ఒక చక్కని నాన్నగారి డైరెక్షన్లో దాన్ని ఒక ప్రొఫెషనల్ కోర్స్గా కూడా చేశారు. మేబీ అందుకనే దానికి ఫిలింఫేర్ అవార్డు కూడా మీరు అందుకున్నారు. అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి?
1: బహుశా నేను దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంత ఇవ్వలేదు అనుకుంటానమ్మా. ఎందుకంటే ఐ వాజ్ నాకు హిందీలో చాలా ఎకలోర్స్ వచ్చాయి. హిందీలో దులన్ వహి కూడా బెస్ట్ క్రిటిక్స్ అవార్డు అని, బెస్ట్ ఇదని, బెస్ట్ అదని చాలా అవార్డ్స్ వచ్చేవి. అది పైగా కొంచెం నేషనల్ లెవెల్లో వస్తుంది కదా అని చెప్పని తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇప్పుడైతే సోషల్ మీడియా వల్ల ప్రతిదీ తెలిసింది. ఆ టైంలో తెలిసింది కాదు. పైగా మా ప్రొడ్యూసరు నన్ను డబ్బింగ్ చేయించలేవు, చేయించకుండా అమ్మాయికి తెలుగు రాదన్నాడు. అమ్మాయి తెలుగు మాట్లాడే తీరు చాలా అర్బన్గా ఉంటుంది. నాకు నేను నాకు విలేజ్ ఇది ఉండాలని. నా పాయింట్ ఏంటంటే నేను ఒక యాక్ట్రెస్ని, నేను ఒక క్యారెక్టర్ చేయడానికి వచ్చాను. ఎలాగ చెయ్యాలో డైరెక్టర్ చెప్తున్నాడు, నేను కూడా నా అవుట్పుట్స్ ఇస్తున్నా. వీటన్నిటితో కలిపి మనం ఒక పాత్రను సృష్టిస్తున్నాం. ఇప్పుడు మీరు హఠాత్తుగా నాకు ఇది లేదని నాలో ఒక సగభాగం మీరు తీసేసినట్టు, నా గొంతు నాకు పెట్టకండి.
0: విలేజ్ గర్ల్ గా యాక్ట్ చేస్తున్నప్పుడు వై నాట్,
1: వై నాట్? నేను శుభ్రంగా మాట్లాడగలను. ఆ టైంలో వచ్చి నేను బాగా చదివేదాన్ని కూడా, తెలుగు కూడా బాగా చదివేదాన్ని. ఇప్పుడు తగ్గింది, ఎందుకంటే నాకు ఆ చూపులో కూడా అంత స్టాప్నెస్ లేదు, దానివల్ల తగ్గింది. కానీ ఒకప్పుడు ముప్పాల రంగనాయకమ్మ గారిని అంత చదివిన వాళ్ళమే పురాణం సీతని చదివి ఇంత ఆడాలి ఏంటి ఇలా ఉండాలని ఒక ధైర్యం తెచ్చుకున్న వాళ్ళమే. అట్లాగే ఎత్తనపూడి సులోచనారాయణ గారి కథలు చదివి ఓహో రొమాంటిక్ హీరో అంటే ఇలా ఉంటాడా అని, అదే శేఖరం రాజశేఖరం ఏదో అతను వస్తే అతని చేతుల్లో అలా పడిపోదామని ఆ రకంగా ఊహించుకున్న వాళ్ళు, ఇవన్నీ జరిగాయి. కానీ నాకు హఠాత్తుగా తెలుగు రాదని వీళ్ళు అనేసారు. కానీ అన్నవి కాకుండా నేను నా ఖర్చులతో నేను మద్రాసు వెళ్ళాను. మద్రాసు వెళ్ళి నేనే డబ్బింగ్ చేయాలని కూర్చుంటే అతను నన్ను కలవను కూడా కలగలేదండి. హీ డిడ్ నాట్ ఈవెన్ మీట్ మీ. విశ్వనాథ్ గారు నాకు కబురు పంపించి, ఎందుకమ్మా తిక్క మనిషితో నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు, వదిలేమ్మా నీకు ఎన్నో ఛాన్స్ వస్తాయని, నువ్వు హిందీలో ఎంత బాగా చేస్తున్నావు మాకు ఎంతో ప్రౌడ్ గా ఉంది, ప్లీజ్ నువ్వు అనవసరంగా దీనికోసం నాకు ఏడుపు ఏడుపు అంత భయంకరంగా బిహేవ్ చేశాడు. అదే కాకుండా అప్పుడు వచ్చిన అవార్డుల గురించి నాకు తెలిసేది కాదు. వాళ్ళు 100 రోజుల పండుగ చేసుకున్నారంట, ఆ పండుగ గురించి నాకు తెలియదు, దేనికి నాకు ఇన్ఫార్మ్ చేయలేదమ్మా వాళ్ళు. నన్ను ఎట్లా వెలివేసినట్టు చేశారు. ఒక రకంగా ఆ కారణంగా నేను తెలుగు సినిమాల్లో మళ్ళీ ఇంకా పని చేయలేకపోయాను.
0: మేబీ ఒక స్ట్రాంగ్ ఉమెన్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు అనుకుంటాను.
1: అది అనేసారు వాళ్ళే, అన్నారు ఏంటి అలా ఒబీడియన్స్ లేదు అమ్మాయిలో అన్నారు.
0: వాళ్ళ దృష్టిలో ఒబీడియన్స్ లేదు, లేదు అంటే
1: నేను ఒబీడియన్స్ ఎందుకు కావాలి? నేను మిమ్మల్ని నాకు ఇది కావాలని అడగట్లేదు. అద్భుతమైన క్యారెక్టర్ చేశాను, విశ్వనాథ్ గారితో పనిచేశాను. అంటే ఐ హావ్ మై గుడ్ మూమెంట్స్.
0: ఇప్పటికి సీతామహాలక్ష్మి అంటే మీ రూపం కనిపిస్తుంటది అందరి కళ్ళల్లో.
1: అది చాలు కదా, ఐఎమ్ సో హ్యాపీ.
0: మనం దానికి వెళ్ళకట్టలేదు,
1: సో బ్లెస్డ్.
0: ఎస్ ఎస్ ట్రూ. నిజంలో మీ దగ్గర నుంచి ఒక డైలాగ్ వినాలనుకుంటున్నాను. నా ఫేవరెట్ డైలాగ్ ఇది,
1: చెప్పండి.
0: మీరు ఒక బంగారం సేతు దగ్గరికి వెళ్తారు, మీ బంగారం అంతా పెడతారు, ఇది దీనికి ఎంత డబ్బు వస్తుందని అడగాలి. అక్కడ మీరు చెప్తారు, నేను అబద్ధాలు విని విని అలసిపోయాను, నాకు నిజం కావాలి అంటారు. మా కోసం ఒక్కసారి ఆ డైలాగ్.
1: అబద్ధాలు విని విని అలసిపోయాను బాబు, ఒక్కసారి ఒక్కసారి అయినా కనీసం నిజం చెప్పు, దీనికి ఎంత ఇస్తావు?
0: 76,000
1: ఇక్కడ పెట్టు.
0: సూపర్. ఎలా అనిపిస్తుంది ఒక సీన్ యాక్ట్ చేసి ది బెస్ట్ ఇచ్చానన్నప్పుడు?
1: చాలా సాటిస్ఫైంగ్ ఉంటుంది. మనం బెస్ట్ ఇవ్వనప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది. మనం అడుగుతాం ఇప్పుడు కొంతమంది డైరెక్టర్ బాగానే ఉందమ్మా అంటారు, వదిలేస్తాం. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ వాళ్ళ డబ్బులు ఖర్చులు అవుతున్నాయి. కానీ తేజాలు ఏంటంటే, ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ ఎనదర్, హీ వుడ్ సే ఎస్ డూ ఇట్. ఎందుకంటే హీ వాంటెడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. ఎందుకంటే ఆ సినిమాలో అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అది ఒక రకంగా చాలా ఇన్స్పైర్డ్గా తీశాడు. అది ఐ థింక్ అగైన్ ఐ వాజ్ ఫార్చునేట్. అది ఎంతో మంది దానికి నేను చేయనన్నారు, రేఖ గారు చేయనన్నారంట, ఇంకెవరు జయసూద్ గారు చేయనన్నారంట, వీళ్ళందరూ చేయనన్న తర్వాత నన్ను అడిగారు వాళ్ళు. సో ఐఎమ్ బ్లెస్డ్.
0: ఈ జర్నీ అంతటిలో, ఇప్పటికి మీరు యాక్ట్ చేస్తూనే ఉన్నారు, ఈ జర్నీ అంతటిలో వాట్ ఈజ్ లైఫ్ అంటే మీరు ఏం చెప్తారు?
1: ఐ జస్ట్ ఎంజాయ్ ద ప్రెజెంట్ మూమెంట్.
0: గ్రేట్.
1: ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? నిన్న చాలా బహుశా చెడు జరిగి ఉండొచ్చు, కానీ రేపు పొద్దున్న చెడు జరగదు, జరగదు, జరగనివ్వను నేను. ఇది రాసుందో, చాలామంది అంటుంటారే ఇలాగే రాసుంది, నేను అంటాను లేదు. ఆ రేఖలు మనం మార్చగలం. మనం ఏం చేయాలో, మనం తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదు జీవితంలో. ఒకళ్ళు సొమ్ము మనం తిండాలు ఇలాంటివన్నీ అనవసరం. బహుశా తక్కువ డబ్బు సంపాదించవచ్చు, కానీ దానివల్ల మనకు నష్టం రావట్లేదు. కానీ మన మనసు మాత్రం మనం భ్రష్టం చేసుకోకూడదు. అది
0: ఓకే. మీకు డ్రీమ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఇలాంటి క్యారెక్టర్ నేను ఇంకా చెయ్యాలి అనుకున్నది.
1: హా, ఒక క్యారెక్టర్ నాకు చెయ్యాలనిపించేది. ఇప్పుడు బహుశా అది కుదరదేమో. ఒక ఆమెను చూశాను నేను, ఎక్కడ ఎక్కడ చూశానని చెప్పను, నార్త్లో. ఆమె తన మహారాజుల కుటుంబం, ఆ కుటుంబంలో ఆమె తన దీనికంటే తక్కువ ఉండేవాడిని ఎవరిని పెళ్లి చేసుకుందాం, అంటే మహారాజుల కుటుంబానికి చెందనివాడు పెళ్లి చేసుకుంది. అతను మంచివాడు కాదు, అది కుదరలేదు, వెనక్కి రావాల్సి వచ్చింది. అంటే విడాకులు అయిపోయి వెనక్కి వచ్చేసింది. ఇద్దరు ఆడపిల్లలు, బాగా పెంచుద్ది, బాగా చదివిస్తుంది, బాగా నగలు, నగలకు లోటు ఉండదు కదా మహారాజుల కుటుంబాల్లో, నగలున్నాయి. ఇప్పుడు ఆవిడకి నాకు నాకు వ్యవసాయం చేయడానికి స్థలం కావాలని ఆవిడ పోరాడుతుంది. ఆవిడకి ఆ వ్యవసాయం చేయడానికి నువ్వు ఎంతకాలం చేసుకుంటే చేసుకో, నీ పేరు మీద ఉండదు, అది నీకు చెందదు, ఇంకా నీకు పెళ్ళి ఏడిపోయింది దాని నువ్వు కాబట్టి నీకు చెందదు. దాని మీద ఆవిడ పోరాడుతుంది. ప్రతి పొద్దున్న ఖాదీ జాకెట్ వేసుకునేదమ్మా, మామూలు చీర, కిందేమో ఫ్లీట్ షూస్, తల మీద కొంగు, మళ్ళా జీపు, జీప్ నడుపుకుంటే పొద్దున్నే సూర్యుడు రాకముందే వెళ్ళిపోయేది. ఎందుకంటే ఆవిడ చూడకూడదు కదా, ఆవిడని ఘోష ఉండేది కదా, వెళ్ళిపోయేది. అక్కడికి వెళ్ళిపోయి మొత్తం వ్యవసాయం చూసుకుని మళ్ళీ రాత్రి ఒక అక్కడే ఉండేది. వెనక్కి వచ్చాక ఆవిడ కూర్చుని చార్మినార్ సిగరెట్లు తాగేది. చార్మినార్ టైప్ ఏదో, అక్కడ చార్మినార్ ఉండే, ఇక్కడ చార్మినార్ ఉంటే చార్మినార్ టైప్ సిగరెట్ లాగేది ఆవిడ. ఆవిడ సిగరెట్ అది చేయబడింది అనమాట, చేయబడితే ఒకడు పరిగెట్టుకుంటూ వస్తాడు, ఉక్కుం అంటూ వచ్చి సిగరెట్ ఇస్తాడు ఆవిడకి. ఇస్తే ఆవిడ చిన్న నోట్లో పెట్టుకుంటుంది, అది వెలిగించడానికి ముగ్గురు తయారుగా ఉంటారు. ఇంత ఇంత ఇంతే సిగరెట్లు ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. నాకు అది చూస్తే ఎంత వియర్డ్ క్యారెక్టర్ అనిపించింది, కానీ ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉండే. ఆవిడ ఖద్దరు చీర, ఖద్దరు బ్లౌజ్, తెల్ల బ్లౌజ్ వేసుకునేది యూజువల్గా. నగలే ఉండేవి కాదు, కానీ ఒక్క నగ ఉన్నా సరే విపరీతమైన ఖరీదైన నగ ఉండేది, వజ్రాలు ఏదో ఉండేది. ఆవిడకి అన్నీ ఉన్నాయి. ఆవిడ అడిగింది ఏంటి, నాకు 10 దగ్గర నా మీద నా పేరు మీద కావాలి, అది ఆవిడకి ఇవ్వట్లేదు. సో దిస్ సచ్ ఎన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. వన్ డే ఇఫ్ ఐ క్యాన్, ఇప్పుడు చూద్దాం.
0: యూ క్యాన్.
1: ఈ మధ్య కొంచెం మంచి మంచి క్యారెక్టర్స్ వేశానమ్మా. ఉప్పు కప్పురెంబని చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా బాగుంది, నాకు నచ్చిన క్యారెక్టర్. ఏదో క్యాన్సర్తో చస్తా ఉంది, కానీ నవ్వడం ఆపదు.
0: గ్రేట్.
1: ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, నవ్వుతూ నవ్వుతూ దగ్గుతూ ఉంటుంది, రక్తం కూడా కక్కుద్ది, అయినా నవ్వుద్ది.
0: అంటే ఇప్పుడున్న ఎరాలో అందరూ భయపడిపోయేది, ఎస్పెషల్లీ మన కరోనా చూసిన తర్వాత, ఆరోగ్యం గురించి ఎప్పుడుంటాం, ఎప్పుడు పోతామో అనే ఒక భయం అనిపించింది. క్యాన్సర్ అనేది ఎక్కువ వింటున్నాం, చాలా కొత్త కొత్త రోగాలు కూడా. మీరు చేసిన క్యారెక్టర్ ఇప్పుడు మేబీ కనెక్ట్ అవుతుందేమో.
1: అది యాక్చువల్లీ బ్లాక్ కామెడీ, అది ఆ సినిమా బ్లాక్ కామెడీ. ఉప్పు కప్పురెంబని అమెజాన్ వాళ్ళు చేశారు. ఆ బ్లాక్ కామెడీలో ఇట్లాంటి వియర్డ్ క్యారెక్టర్ తప్పనిసరి. అది ఆవిడ ఏడుపుగుట్టుగా చేయడం, అదంతా ఆవిడ చచ్చిపోద్ది. ఆవిడ గోళంతా ఏంటి, నేను పోయాక ఓ చెట్టు కింద మీద నన్ను పాద పెట్టాను, చెట్టు కింద మీద. ఆ చెట్టు కింద స్థలం లేదు, ఇప్పుడు అదే అనమాట ప్రాబ్లం ఆ సినిమాలో. దానికోసం కొడుకు ఎంత కష్టపడతారు. ఆ తర్వాత నేను అనుకోండి అది కుదరదు, కుదరపోతే ఏమవుద్ది అంటే ఆవిడ చోట లేకుండా పాతి పెట్టేసి ఆ పక్కనే చెట్టు వేస్తాడు. ఆ చెట్టు అయితే పెద్దది అవుద్ది. ఆ సినిమా ఎండింగ్ లో ఆ చెట్టు చూపిస్తారు. సో ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అదొకటి. ఈ మధ్య గొల్ల రామవ్వ చేశాను. గొల్ల రామవ్వ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు చేశారంటే వాళ్ళ ఎఫిషియన్సీ తెలిసింది నాకు. మన ముళ్ళపూడి వర గారు, వాళ్ళ యూనిట్, రాఘవేంద్ర వర్మ గారు వాళ్ళ యూనిట్ అనమాట, 3 రోజుల్లోనండి ఎంత చక్కగా ఒక ఫీచర్ ఫిల్మ్కి ఎంత సరిపడాలో అంత ఒక అరగంటలో చెప్పగలిగారు వాళ్ళు. ఆ కథ అంత చక్కగా అల్లారు.

0: worthy of it. I mean, I feel worthy of it. Thank you so much.
1: Okay. Giving back to society ante dani meer ela address chestaru?
0: నేను నా తోటి మనిషికి నేను ఏమైనా చేయగలిగితే చెయ్యాలమ్మా. నేను పెద్ద నేను సంస్థలకి ఏం సహాయం చేయను, ఎప్పుడు చేయను. కానీ నా దగ్గర ఉండే డ్రైవర్ ఎప్పుడు బాధపడకూడదు, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు బాధపడకూడదు. నేను వాళ్ళు తిడతాను, తిట్టమంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయబోతే వాళ్ళు తిడతాను. కానీ వాళ్ళకి ఏం అవసరం వచ్చినా నేను ఉండాలి, అది నాకు ఇంపార్టెంట్.
1: ఓకే, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి?
0: ఇప్పుడు ఏం లేదమ్మా, ఒక అధీరా అని ఒక దానిలో ఇన్వాల్వ్ అయ్యాను. అదేకాక నిన్న చెప్పాను కదా ఈ డొక్కా సీతమ్మ గారి, అది ఎండ్ పోర్షన్ నేను చేశాను. ఈ అధీరా అనే సినిమాలో ఇప్పుడే షూటింగ్ మొదలైంది, సో వీ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ విల్ బి. టిపికల్ కమర్షియల్ ప్రాజెక్ట్.
1: మరి 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాల్లో భాగంగా మాతో మా స్టూడియోస్లో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆకాశవాణితో మీ అనుబంధం చెప్పండి.
0: నేను మీరు తిరుపతిలో ఉన్నప్పుడు అదే శివప్రసాద్ గారు,
1: ఓకే,
0: శివప్రసాద్ గారు వచ్చి కృష్ణ మనం ఒక నాటకం వేద్దాం అన్నాడు. అంటాను ఏ అంటే నాటకం అంటే అట్లే రేడియో నాటకం, రేడియో నాటకం అంటే మనం అంతా అది చదువుతాం అనమాట. అట్లా అంటే మరి సరే జాతం ఉంది, అదే పెద్ద గొడవే ఉందనికి అన్నట్టు. అంటే నెల్లూట్ల వెంకటేశ్వరరావు గారిని ఆయన రాసేవాడు. ఆయన ఆకాశవాణి తిరుపతి నుంచి ఏదో ఇట్లా డ్రామాస్ అవి కండక్ట్ చేస్తుండేవాడు. సరే వాళ్ళకి ఇంకా 2-3 కావాల్సి వచ్చింది, నన్ను అడిగారు. నన్ను అడగడం ఏంటి, నా వెనకత నేను చెంచాలి తిరుగుతుండే వాళ్ళ వాళ్ళతోటి. సరే భుజి నువ్వు కూడా రా అన్నారు. సరే వెళ్ళాను. వాళ్ళు మాకు అది టిఫిన్ అది పెట్టాను, అది గుర్తుంది నాకు. ఆ తర్వాత నాటకం వేశాం, అది చదవమన్నారు, మేము చదివి పడేసాం, అంతే అయిపోయింది. అదే నా అనుబంధం. అది కాకుండా ఇంక నేను దూరదర్శన్తో డెఫినెట్గా నేను మొట్టమొదటి బొంబాయి వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదటి జాబ్ నాకు దూరదర్శన్లోనే వచ్చింది. ఆ తర్వాత ఆకాశవాణి అక్కడ చాలా చేశాను, కానీ తెలుగులో ఆకాశవాణిలో ఇది మొట్టమొదటిసారిగా చేస్తున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. అందుకనే మీకు ఆ రోజు చెప్పాను తప్పకుండా చేస్తానమ్మా, నేను వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను.
1: మీ హిందీలో చేసిన ప్రోగ్రామ్స్ చెప్పండి విశేషాలు, ఎందుకంటే త్రూ అవుట్ ఇండియా మనం 90 ఇయర్స్ జరుపుకుంటున్నాం.
0: అవును కదా, హిందీలో ఆకాశవాణి వాళ్ళు చాలా చేశానమ్మా, ఆకాశవాణి వివిధ భారతి, కానీ ఎప్పుడు చేశాను గుర్తులేదు.
1: ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారు?
0: ఇది ఒక పాటల విషయంలో చేశాను, సైనికులకు పాటలు చెప్పాను, అవి 2-3 చేశాను. ఇంకా జనరల్ ఒక హిస్టరీ లాగా అనూ కపూర్ కూడా నా మీద ఒక ప్రోగ్రామ్ చేశాడు, అంటే నా సినిమాల పాటల మీద ఆయన చేశాడు. అందరూ ఫోన్ చేసి చెప్పారు నాకు, కనీసం ఒక 4-5 చేసి ఉంటాను. బట్ ఐఎమ్ నాట్ అవేర్ ఎగ్జాక్ట్లీ అది ఎప్పుడు వచ్చి ఉంటాయో ఏంటో తెలియదు.
1: మరి 90 ఏళ్ల ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి కొనసాగుతుంది. మీరు ఈ సందర్భంగా ఇక్కడికి రావడం, మాతో అనేక విషయాలు పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. చివరిగా శ్రోతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: శ్రోతలకి నేను ఈ వయసులో కూడా ఏం చెప్పాలని అనిపిస్తుంది, ఎందుకంటే మీ అనుభవాలతో మీరే చాలా నేర్చుకుంటూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, చిన్న చిన్న విషయాల మీద అనవసరంగా రెచ్చిపోయి నిజమేంటో తెలుసుకోకుండా మనం ఒకళ్ళు బాధ పెడతాం, అలా చేయకూడదు. నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నిజం సినిమాలో చేసా అని చెప్పట్లేదు, నేను నిజంగా ఇట్లా భావిస్తాను ప్లీజ్. అండ్ ఐ జెన్యున్లీ ఫీల్ అబౌట్ ఇట్. ఏ నాణానికన్నా రెండు వైపులా చిత్రాలు ఉన్నాయి, ఆ 2 చిత్రాలు మనం చూడాలి. ఆ చిత్రాలు వెనకాల కూడా ఇంకేదో కథ ఉంది, అది కూడా కథ మనం తెలుసుకోవాలి, ఆ తర్వాత మనం నిర్ణయం చేసుకోవాలి. అది నా బేసిక్ మోటో.
1: గ్రేట్ గ్రేట్. బ్లేమింగ్ యాక్చువల్గా జడ్జ్మెంట్ జోన్ లోంచి బయటకు వచ్చి ఆలోచించమంటారు.
0: కరెక్ట్.
1: రైట్. థ్యాంక్ యూ సో మచ్ తాళ్ళూరి రామేశ్వరి గారు, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి శ్రోతలతో మీ మనసులోని మాటలను పంచుకున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.
0: థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీరు నన్ను ఇన్వైట్ చేశారు, నన్ను ఎంత ఆదరంగా చూశారు. లైక్ నేను ఆల్వేస్ సే దిస్, ఐ ఫీల్ బ్లెస్డ్ దట్ ఆఫ్టర్ ఆల్ దిస్ టైమ్ ఆల్సో నన్ను ఇంకా ఇట్లా ఆదరిస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు.

తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో మీరింతవరకు ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీమతి తాళ్లూరి రామేశ్వరి గారితో

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎస్ఐఆర్ చట్టబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం గతంలోనూ వాదనలు విని జనవరి 29న తీర్పును రిజర్వ్ చేసింది. కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్టంలో 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీని జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సీజన్లో ఇప్పటి వరకు 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 8 లక్షల మందికి పైగా రైతుల నుంచి ఈ ధాన్యం సేకరించింది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 9,703 కోట్ల రూపాయలు నేరుగా జమ చేసింది. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు ఖర్చులన్నీ కేంద్రమే ఇస్తుందని, రాష్ట ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తుందని అన్నారు. అయినా కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. పంజాబ్ హర్యానా ఢిల్లీలో జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలు అధికారులను మంత్రి ఆదేశించారు. శీతాకాలం ప్రారంభానికి ముందే ఢిల్లీలో కాలుష్య స్థాయిలను గణనీయంగా తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఇరాన్ నౌకలు క్షిపణి స్థావరాలపై అమెరికా బలగాలు దాడులు చేయడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. దురాక్రమ చర్యకు ప్రతీకారం తీర్చుకోకుండా అమెరికాను వదిలిపెట్టేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. బీహార్, కర్ణాటక, పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 3-4 రోజుల్లో దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మధ్య మహారాష్టతో పాటు తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కాంగో, ఉగాండాలో ఎబోలా వ్యాపిస్తున్న వేళ రష్యా శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. ఎబోలా వైరస్ సోకకుండా రష్యా శాస్త్రవేత్తలు కొత్త టీకాను అభివృద్ది చేశారని దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురోష్కా ధృవీకరించారు. ఐపీఎల్లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3:00 మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 11:04 దాటి 23 సెకండ్లైంది.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. వివిధ భారతి స్టూడియోస్ లో 11 గంటలు దాటింది. అంటే ప్రతిరోజు గుర్తుకొస్తున్నాయిలో సినీ రంగ కళాకారులను గుర్తు చేసుకుంటూ ఉంటాం. మరి ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో తెలుగు సినీ సంగీత చరిత్రలో ఈ పేరు వినగానే మనసుకు హత్తుకునే ట్యూన్స్ గుర్తొస్తాయి. రాసిన ప్రతి నోటు ప్రతి స్వరం మన తెలుగు సినిమాకి కొత్త ప్రాణం పోసింది. పాటలను స్వరాల పల్లకిలో ఊరేగించే సంగీత చక్రవర్తి, మెలడీకి మహారాజు, రిధంకి రాజు, స్వరాల చక్రవర్తి, మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి గారిని గుర్తు చేసుకుంటాం ఇవాళ గుర్తుకొస్తున్న కార్యక్రమంలో. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం మన నుంచి సంపూర్ణ వినోదం.

ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో చక్రవర్తి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గురించి మాట్లాడుకుంటున్నాం. సంగీతం అంటే కేవలం నోట్స్ కాదు, భావాల జలపాతం, స్వరాల సాహసి, రాగాల రాజకుమారుడు మన చక్రవర్తి. గుంటూరు జిల్లాలో పుట్టిన ఈ చిన్నారి చిన్నప్పటి నుంచి సంగీతానికి దాసోహమయ్యాడు. హార్మోనియం నొక్కుతూ, తబలా తడుతూ పెరిగాడు. ఆ పిల్లాడే తర్వాత తెలుగు సినిమా సంగీతాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. వేరెవరో కాదు కోలావేముల చక్రవర్తి. సంగీతం ఆయనకు ఆక్యుపేషన్ కాదు, అది ఆయన శ్వాస. స్వరమే నా భాష అనేవారట. మ్యూజిక్ అంటే కేవలం ట్యూన్స్ కాదు, భావాల భాష అని. అందుకే ఆయన పాటల్లో శాస్త్రీయత, పల్లెగంధం, ఫోకస్, ఫోక్ మెలడీస్ అన్నీ ఉంటాయి. 70s చివరిలో వచ్చిన సూపర్ డూపర్ హిట్లన్నీ చక్రవర్తి సంగీతాన్ని అందించినవే. ఇంకా చెప్తాను, గుర్తుకొస్తూనే వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. సినీ సంగీత దిగ్గజం, మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి గారి గురిని గుర్తు చేసుకుంటున్నాం మీ వాళ్ళ గుర్తుకొస్తున్నాయిలో. 1970లలో తెలుగు సినీ సంగీతం అంటే ఘంటసాల గారిపై మైమరిపించే స్వరాలు, మహాదేవన్ గారి క్లాసిక్స్, ఆ హైట్స్ లో కొత్త వ్యక్తి అడుగుపెట్టడం అంటే అంత ఈజీ మాత్రం కాదు. కానీ చక్రవర్తి గారు మాత్రం నాదమే నా ఆయుధం అంటూ ముందుకు వచ్చారు. తన మెలడీతో అందరినీ ఆకట్టుకున్నారు. మొట్టమొదటి బ్రేక్ 1972లో విడుదలైన మంత్రముగ్ధుడు సినిమా. తర్వాత ప్రతి ఏడాది వరదలా వచ్చాయి తన హిట్స్. 1970 నుండి 90 వరకు, అంటే 1990 వరకు దాదాపు 1000కి పైగా సినిమాలు తీశారు. అంటే ప్రతి సినిమాల్లో ఒక దాంట్లో ఆయన మ్యూజిక్ ఉండేదట. మరి ఆ కాలంలో ఎవరి సినిమాకైనా మ్యూజిక్ అంటే గ్యారంటీ హిట్ అనే నమ్మకం. ఒకప్పుడు చక్రవర్తి గారి కోసం అన్ని స్టూడియోస్ ఆయన కోసం వేచి ఉండేవట. మరిన్ని విషయాలు చెప్తాను చక్రవర్తి గారి గురించి. స్టే విత్ అస్.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: స్టూడియో క్లాక్ లో టైం 11:38 దాటి 15 సెకండ్లైంది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో కె చక్రవర్తి గారి గురించి తెలుసుకుంటున్నాం. చక్రవర్తి గారి పాటలు వింటే మనసు తేలిపోతుంది. ఆయన మెలడీస్ మనలోని భావోద్వేగాలను కదిలిస్తాయి. అభిలాష, మంచు పల్లకి, అమెరికా అమ్మాయి, ఖైదీ, హీరో ఇవి సినిమాలు కాదు, మ్యూజిక్ మెరగల్సని చెప్పుకోవాలి. చిరంజీవి గారి కెరియర్ ని మ్యూజిక్ తో మలిచిన వ్యక్తి అంటే చక్రవర్తి గారే. జగదేక వీరుడు, అతిలోక సుందరులోని పాటలు, ఈ సినిమాలోని పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఎవర్ గ్రీన్ హిట్స్, అలాగే చక్రవర్తి సెంటిమెంటల్ సాంగ్స్ లో కూడా అత్యద్భుతమని అనుకోవాలి. ఏ దివిలో విరిసిన పారిజాతము అనే పాట వింటే మనసు ఎంత చల్లబడిపోతుందంటే ఈ ఎండాకాలంలో కూడా చల్లదనం అనేది మనకు తెలుస్తుంది ఆ పాట వింటే. చక్రవర్తి గారి మ్యూజిక్ లో ఓ మాయ ఉంటుంది. ఒక పాటలోనే మనసు నవ్విస్తుంది, కన్నీరు తెప్పిస్తుంది, ఉరకలెత్తిస్తుంది. అందుకే ఆయనని ఎమోషన్ కంపోజర్ అని అంటారు. గుర్తుకొస్తున్న వింటున్నారు ఓలియన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. పదకొండు గంటల 48 నిమిషాలు దాటి 50 సెకండ్లైంది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. చక్రవర్తి గారి గురించి మాట్లాడుకుంటున్నా. వారి పాటల్లో మెలడీతో పాటు ఫిలాసఫీ ఉంటుంది. పాటకు లిరిక్స్ ఎంత ముఖ్యమో మ్యూజిక్ కూడా అంతే ముఖ్యం. అదే ప్రాణం అనేవారట చక్రి. ఇందుకే ఆయన పాటల్లో టైమ్లెస్ క్లాసిక్స్ అయ్యాయి. ఆయన పాటల్లో సాహిత్యం, స్వరం రెండూ కలిసి మన హృదయాన్ని తాకుతాయి. వారి ట్యూన్స్ లో విలేజ్ ఫీల్, మోడ్రన్ బీట్ రెండు మిక్స్ అయి ఒక న్యాచురల్ మ్యాజిక్ ఉంటుంది. చక్రవర్తి గారి పాటలు లేకుండా చిరంజీవి, సుమన్, బాలయ్య లాంటి అగ్ర హీరోల పాటలు అసలు ఊహించలేం. హిట్స్ అనేవి, వారు నటించిన సినిమాలన్నీ హిట్సే. చిరంజీవి కెరియర్లో చక్రవర్తి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ సెన్సేషన్. ఒకనొక సందర్భంలో చిరంజీవి గారు అన్నారట, చక్రవర్తి గారి ట్యూన్ విన్నప్పుడు డాన్స్ చేయకుండా అసలు ఉండలేను అని. అంత కంటిజియస్ ఎనర్జీ ఉంటుంది చక్రవర్తి గారి.

0: పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సుద్దులుగా ఎల్లని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సుద్దులుగా
1: మెల్లగా సన్నగా
0: మెత్తగా మత్తుగా హద్దుకుపో

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ముద్రించిన సంగీత బాణి ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తిరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

స్టూడియో క్లాక్ లో టైం 12:19 దాటి 46 సెకండ్లైంది. చైతన్య స్ఫూర్తిలో డిజిటల్ అవేర్నెస్ గురించి తెలుసుకుంటున్నాం. ఒక్కోసారి అనిపిస్తుంది, టెక్నాలజీ మనం వాడుతున్నామా లేదా టెక్నాలజీ మనల్ని వాడుతుందా అని డౌట్ వచ్చేస్తుంది కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదయం లేవగానే మనం ఏం చేస్తాం దీపిక, బ్రష్ చేస్తామంటారు. కరెక్టే. కానీ దానికన్నా ముందు మొబైల్ చూడడం, లేవంగానే ఫస్ట్ మొబైల్ చూసేయడం, లైక్స్, ఫాలోవర్స్, కామెంట్స్, ఇవన్నీ మన మూడ్ని రిస్ట్రిక్ట్ చేసేస్తాయి. అవునా? ఎవరో డైలీ గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టాలి, పెట్టలేదు అంతే, ఇంకా ఆ నంబర్ వెతుకుతాం, దాన్ని చూస్తాం, రాలేదా, ఎందుక, ఏంటా, ముందు రోజు మెసేజ్ ఏంటి, మార్నింగ్ ఏం పెట్టాం, నైట్ పడుకునేటప్పుడు ఏం మెసేజ్ చేసాం, ఇవన్నీ చెక్ చేస్తాం. మూడ్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి. అవునా? మనమే ఫోన్ని వాడాలి, కానీ ఈ రోజుల్లో ఫోన్ మనల్ని వాడుతోంది. నిజంగా ఒక్క సెకండ్ సైలెంట్ అయిపోండి, ఒక్కసారి లేచిన వెంటనే ఏది చేయకుండా జస్ట్ ఒక్కసారి సైలెంట్గా ఉండిపోండి. ఒక చిన్న మెసేజ్ వస్తుంది, రేపు సూర్యుడు తూర్పున కాకుండా పడమన ఉదయిస్తాడు అని. మన ఒక ఫార్వర్డ్ మెసేజ్, అది కూడా ఫేక్ న్యూస్ శక్తి. ఫేస్బుక్, వాట్సాప్లో విన్న ప్రతిదీ నిజం కాదు. అలానే అబద్ధం కూడా కాకపోయి ఉండొచ్చు, కానీ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అందులో ఎంత కరెక్ట్ ఉంది, ఎంత ఇన్కరెక్ట్ ఉంది, యాక్యురేట్ డేటా ఏంటి అని తెలుసుకోవడం మన బాధ్యత. డిజిటల్ అవగాహన అంటే సమాచారం మీద నమ్మకం కంటే తనిఖీ చేయడం ముఖ్యం. మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎన్ని అపోహలు, ఎన్ని అబద్ధాలు వ్యాపించకుండా ఉంటాయి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం డిజిటల్ అవేర్నెస్ గురించి. స్టేటస్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్ట్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: 12:24 దాటి 52 సెకండ్లు అయింది. చైతన్య స్ఫూర్తిలో డిజిటల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సోషల్ మీడియా అనేది ఒక అద్భుతమైన వేదిక. దానిని సద్వినియోగం చేసుకుంటే అవగాహన, సాయం, విజయం. దుర్వినియోగం చేసుకుంటే దూషణ, అపోహలు, ద్వేషం. ఆన్లైన్లో కొత్త నైపుణ్యాలు పెంచుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్, ఫ్రీ కోర్సెస్, ఏఐ టూల్స్ ఇవన్నీ మన చేతిలోనే ఉన్నాయి. ఎందుకంటే డిజిటల్ అవగాహన అంటే వాడకం కాదు, సద్వినియోగం చేసుకోవడం. భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి అన్నిటికన్నా ముందుంది. యూపీఐ పేమెంట్స్, ఆధార్ సర్వీసెస్, ఈ గవర్నెన్స్ ఇవన్నీ మన దేశాన్ని స్మార్ట్ గా మార్చాయి. అందుకే ప్రతి పౌరుడు డిజిటల్ అవగాహన కలిగి ఉండాలి. టెక్నాలజీని మనం సృష్టించుకున్నాం, కానీ అది మనల్ని మాయ చేయకూడదు. డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తగా బాధ్యతతో మెలగడం చాలా చాలా చాలా అవసరం. ఆన్లైన్లో ఉంటూనే జీవితాన్ని ఆఫ్లైన్గా మార్చుకోవడం నాట్ ఎ వైజ్ థాట్. సో స్టే సేఫ్, స్టే స్మార్ట్ అండ్ స్ప్రెడ్ అవేర్నెస్. మరి ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తిలో డిజిటల్ అవేర్నెస్ గురించి. వింటూనే ఉండాలి ఆకాశవాణి విద్యార్థి కేంద్రం. తరతరాల తరగని ఆనందం మన నుంచి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. సీనియర్ ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను రాష్టపతికి వివరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని ముర్ము సందర్శిస్తారు. అనంతరం గ్యాంగ్టక్లోని మనన్ కేంద్రంలో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీలు పతకాలు ప్రదానం చేస్తారు. ఎబోలా వైరస్ ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండి బుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాంగో ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన సాధికార సంస్థ విమానయాన సంస్థలకు కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఉగాండా కాంగో దేశాలకు విమాన సర్వీసులు నడిపే సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధుతో కలిసి భారత్ కెనడా పెట్టుబడుల రౌండ్ టేబుల్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. కెనడాకు చెందిన ప్రముఖ పెన్షన్ ఫండ్లు, సావరీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, కెనడా ఇండియా వాణిజ్య మండలి సభ్యులు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ సంస్కరణలు, సులభతర వాణిజ్యంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, తయారీ రంగం, రవాణా వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కలిగి ఉండాలని పెట్టుబడిదారులను మంత్రి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఈసీఐకి ఉన్న అధికారాలకు మించి ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఖజురహలో ఈరోజు జరిగిన యోగా మహోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమంగా రూపాంతరం చెందిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే నెల 21వ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ఇతివృత్తంగా నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది.
ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గుర్గ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసింది. సిబిఐ ఇప్పటి వరకు 49 చోట్ల సోదాలు నిర్వహించి పలు అక్రమ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నడుమ రద్దయిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ను, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. కాగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. అలాగే హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో ఈ రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొంది. కాగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, బీహార్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వినిద్దాం. ద రాజా సాబ్ చిత్రం కోసం విశాల్ మిశ్రా, ఎస్ఎస్ ధవన్, శృతి రంజని పాడిన పాట, కృష్ణకాంత్ గేయ రచన, ఎస్ఎస్ ధవన్ సంగీతం.

0: say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: ఇప్పుడు విందాం నారి నారి నడుమ మురారి చిత్రం కోసం యాజిన్ నిజార్ పాడిన పాట రామజోగ శాస్త్రి గేయ రచన విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ లో

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: అనగనగా ఒకరోజు చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ బృందం ఆలపించిన గీతం విన్నారు. చంద్రబోస్ రచన, మిక్కిజేమయ్య సంగీతం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: వింటున్న పాట మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుండి భీమ్స్ మధుప్రియ పాడింది. అనంత శ్రీరామ్ గేయ్ రచన, భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట కాసర్ల శ్యామ్ రచన, మిక్కీ జమియా సంగీతం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఓస్టియోపోరోసిస్ ఈ అంశం గురించి డాక్టర్ ఆనంద్ నరగని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. లేటెస్ట్ సూపర్ హిట్స్ వినిస్తున్నాం. చివరిగా ఇప్పుడు వినిద్దాం తండేల్ మూవీ నుండి జావేద్ అలీ పాడిన పాట శ్రీమణి రచన, డిఎస్పీ కంపోజిషన్ లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 1 గంట 10 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేంద్రమే ఖర్చు భరిస్తున్న వడ్ల కొనుగోలుకు సమన్వయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి చేతులు దొరుకుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. జూన్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ఇబోలా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన్ సింహ ప్రకటించారు. అయినా అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ వార్డుకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఐఏఎస్ అధికారులకు నెల నెలా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా అలాగే జీతాలు అందాలని స్పష్టం చేశారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టర్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా చూడాలని ఆదేశించారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రతి నెల 50 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా మంజూరు చేస్తామన్నారు. పెన్షన్ల పంపిణీ విధానంపై కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. అర్హులకు పెన్షన్లు అందేలా చూడాలని ఆదేశించారు. కొత్తగా అందించే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం 2వ అంతస్తు నిర్మాణం పనులకు బండి సంజయ్ నిన్న రాత్రి శంకుస్థాపన చేశారు. కార్మిక ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్ధరణ, షెడ్ల మరమ్మత్తు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తోందన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే వహిస్తుందని, అయినా ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని ఆరోపించారు.
1: కొనుగోలు ప్రారంభించి రైతులకు ఇబ్బంది కాకుండా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులు నష్టపోకుండా ప్రతి గింజ కొంటాను మాటిచ్చి కాబట్టి ప్రతి గింజ కొనండి, బోనస్ ఇవ్వండి, ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడి గారి నేతృత్వంలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద అన్ని కొనుగోలు కేంద్రాలను ఇలా సందర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం తీసుకుని సమస్య తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.
0: ఇకనైనా భేషజాలకు పోకుండా యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. పెరిగిన ధాన్యం దిగుబడికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి బాసటగా నిలిచిందని, తమ ప్రభుత్వం సేకరించినంత ధాన్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనుగోలు చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. జూన్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని, పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిన్న సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. గ్రామసభ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఇప్పటివరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ప్రగతిని సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ రాబోయే రోజుల్లో ప్రజా భాగస్వామ్యంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @news_hyd ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో ఇబోలా కేసులు నమోదు కాలేదని, ఇబోలా లక్షణాలున్న వ్యక్తులను ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన్ సింహ తెలిపారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఇబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధతపై హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి నిన్న సమీక్షించారు. అయినా ముందు జాగ్రత్త చేగా 21 రోజుల హోమ్ ఐసోలేషన్లో ఉంచామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే గాంధీ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డుకు తరలించాలని సూచించారు. ఎబోలా విషయంలో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. రాష్ట్రంలోకి ఎబోలా ప్రవేశించకుండా ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులకు స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్ చేస్తున్నారని వెల్లడించారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉందని కూడా మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఓటర్ల జాబితా

ప్రత్యేక సమగ్ర సవరణకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలాగా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలాగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని స్పష్టం చేశారు. నిన్న హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్ఏఆర్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఏఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నందువల్ల వారికి తగిన శిక్షణ ఇవ్వాలని ఈఆర్ఓలకు సూచించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నగరానికి 650 మిలియన్ గ్యాలన్ల నీరు అందుతోందన్నారు. భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయల ఖర్చుతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టు తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4-5 ప్రాజెక్టులు చేపడతామని తెలియజేశారు. నగరంలో 14,50,000 ట్యాప్ కనెక్షన్లుంటే తాను నీటి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలోనూ ట్యాంకర్ సప్లై బాగా జరుగుతోందని, 95% ట్యాంకర్లు బుకింగ్ అయిన 24 గంటల్లోనే డెలివరీ అవుతున్నాయని మంత్రి చెప్పారు. పంట వ్యర్థాల దహనం అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పంట వ్యర్థాలను కాల్చివేయడాన్ని పూర్తిగా నివారించే దిశగా రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పంట వ్యర్థాలు కాలిస్తే భూసారం దెబ్బతింటుందని, ఆ తర్వాత పంట దిగుబడి, పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని హెచ్చరించారు. నిన్న నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పంట అవశేషాలు కాల్చకుండా కలియదున్నే పద్ధతులు ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సీజన్లో ఇప్పటి వరకు 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 8 లక్షల మందికి పైగా రైతుల నుంచి ఈ ధాన్యాన్ని సేకరించి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 9,203 కోట్ల రూపాయలు నేరుగా జమ చేసింది. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో రైతులు ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రోజులు గడుస్తున్నా సంచులు, లారీలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోరుట్ల వేములవాడ ప్రధాన రహదారిపై ఉదయం నుంచి ధర్నా చేయడంతో రోడ్డుకి ఇరువైపులా గంటలు తెరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఐఏఎస్ అధికారి అబ్దుల్ హమీద్ను మైనారిటీ సంక్షేమ శాఖ కొత్త డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సిద్దిపేట అదనపు కలెక్టర్గా పనిచేసిన అబ్దుల్ హమీద్ నిన్న కొత్త డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో హరిత పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణ ఎంఎస్ఎంఈ గ్రీనింగ్ సమ్మిట్ ర్యాంప్ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖల పరిధిలోని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ నిన్న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ సదస్సు నిర్వహించింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంఎస్ఎంఈ గ్రీనింగ్ పోర్టల్ అసెస్మెంట్ టూల్ కిట్లను ఆవిష్కరించారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం మొక్కజొన్నను వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రఘునాథపల్లి మండలం వెల్ది జాఫర్గూడెం గ్రామాల్లో ఐకేపీ సెంటర్లో తనిఖీ నిర్వహించారు. బాల్య వివాహాలు అరికట్టడంతో పాటు బాలికల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నల్గొండలో బాల్య వివాహ నిషేధ చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విశేషాలు మరొకసారి. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన్ నరసింహ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 1:20 దాటి 50 సెకండ్లు అయింది. భోజనం పళ్ళాలు అలా ముందు పెట్టుకొని రేడియో ట్యూన్ చేసుకొని వివిధ భారతి ప్రసారాలు వింటున్న వాళ్ళకి చాలా ఎక్సైటెడ్ ఈ టైం. ఎందుకు చెప్పనా, మిడ్ డే మహా అద్భుతంగా సాగిపోవాలి అంటే విజ్ఞానం వినోదం మీ మా మన షో టైం. సరే, మీరు భోజనం స్టార్ట్ చేశారు కాబట్టి నేను ఒక పాట వేసేస్తా. ఈ లోపల మీరు లంచ్ చేసేసేయండి. ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను, ఆన్సర్స్తో మీరు కూడా రెడీ అనుకుంటున్నాను కాబట్టి ఈ పాట వినేసాక ప్రశ్న అడిగేస్తాను. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి విద్యార్థి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. 1:28
2: దాటి 56 సెకండ్లు అయింది. షో టైంకి మీ అందరికీ స్వాగతం. మరి మొదటి ప్రశ్న, లై హరోబా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? మరోసారి ప్రశ్న, లై హరోబా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఇప్పుడు పాట ప్లే చేస్తాను, ఆ పాట అయిపోయేలోగా మీ సమాధానాలు పంపించేసేయండి. పాట తర్వాత మీరు ఏదైతే ఆన్సర్స్ చేస్తుంటారో అక్కడికి స్టాప్ చేసిద్దాం, ఎందుకంటే మరో ప్రశ్న అడగాలి కాబట్టి. మరి ఆన్సర్స్ పంపించేసేయండి, నేనైతే ఒక కమ్మని పాట వేసేస్తాను మీ అందరికోసం. ప్రశ్న మరోసారి చెప్పేస్తున్నా, ఇప్పుడే రేడియో ట్యూన్ చేసుకున్న వాళ్ళకి, లై హరోబా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఆన్సర్స్ పంపించేసేయండి. మరి

ఎంత తారా తీరం సంగతి ఎంటు చూద్దాందా.

ప్రశ్న అడగగానే ఇలా టపా టపా టపా టపా సమాధానాలు వచ్చేస్తున్నాయి. మరి 1 గంట 35 నిమిషాలు దాటి 20 సెకండ్లు అయింది. ఇప్పటి వరకు వచ్చిన సమాధానాలన్నీ చదవడానికి ప్రయత్నిస్తాను. అది కూడా సరైన సమాధానాలు మాత్రమే ప్లే మీరు పంపించినైతే ఖచ్చితంగా మీ పేర్లు చదవడం జరుగుతుంది. మరి మనకు రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే గజ్వేల్ నుంచి అనిత గారు రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా హర్షిణి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి రైట్ ఆన్సర్, గద్వేల్ సింగాటం నుంచి సేర్ల వెంకటేష్ సుగ్న రాంప్రసాద్, రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి రైట్ ఆన్సర్, ఎస్ఎన్ మూర్తి రాణి సురారం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సీతాదేవిక ఏశ్రామ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి కూడా రైట్ ఆన్సర్ చేశారు, అలాగే బి దివాకర్ ఉమ్మడి నుండి రైట్ ఆన్సర్. పంపించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పంపించకండి, ఎందుకంటే వేరే వాళ్ళ పేర్లు చదవడానికి అవకాశం ఉండదు కాబట్టి. సురారం నుంచి ఎస్ రాణిమూర్తి గారు రైట్ ఆన్సర్ చేశారు, బోడిపల్లి నుంచి విజయశాంతి రైట్ ఆన్సర్, మహమ్మద్ లతీఫ్ వరంగల్ నుంచి రైట్ ఆన్సర్, ఇంకా నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, పారిగంటి రవి గౌడ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా రైట్ ఆన్సర్ చేశారు, వీళ్ళు సేలింగంపల్లి హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు, ఇంకా బింగి వార్ రవి కూడా రైట్ ఆన్సర్ చేశారు, అలాగే నిర్మల్ జిల్లా ఎడ్బిట్ నుండి మేరస్ సాయిల్ కూడా రైట్ ఆన్సర్ చేశారు. మరిన్ని సమాధానాలు ఈ పాట అయినాక చదువుతాను. అయితే మీరు మాత్రం మాంస సింగ పంపించకండి, 1 గంట 35 నిమిషాల వరకు వచ్చిన సమాధానాలు మాత్రమే, అది కూడా సరైన సమాధానాలు, వాళ్ళ పేర్లు మాత్రమే చదవడం జరుగుతుంది కాబట్టి ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మంచి మంచి పాటలు వచ్చేస్తుంటాయి, వింటూనే ఉండాలి.

0: ఇందాక అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాలు 1:35 తర్వాత వచ్చినవి తీసుకోవడం జరగదని ముందే చెప్పున్నాను. కాబట్టి అంతకన్నా ముందుగా పంపించిన వాళ్లలో సరైన సమాధానాలు పంపించిన వారిలో దోమకొండ విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ చేశారు, అలాగే తుకారాం గేట్ నుంచి గోపీనాథ్ గారు, ఇంకా కూచిన శ్రీహరి జ్యోత్స్న నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు జ్యోతి కూడా, అలాగే సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, భూదాన్ పోచంపల్లి ఎలగంతుల మార్కండయ్య లక్ష్మి, అలాగే ఈదునూరు లక్ష్మయ్య గొల్లేపల్లి నుంచి రైట్ ఆన్సర్, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటచారి వరలక్ష్మి కృష్ణమ్మ రైట్ ఆన్సర్ చేశారు, అలాగే చింత శ్రీనివాస్ చాపల్లి నుంచి, అలాగే విల్సన్ గోల్డెన్ బెంగళూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు వీళ్ళ పేర్లు మంగమ్మ మూర్తి మంగమ్మ, అలాగే ఇంకా సిహెచ్ హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుంచి, అలాగే సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. బెంగళూరు నుంచి మనకు మెసేజ్ చేశారు డాక్టర్ శ్రీపతి బాబు రైట్ ఆన్సర్, అలాగే నందిపేట నుంచి వెంకటేష్ రైట్ ఆన్సర్, తణుకు నుంచి వెంకయ్య గారు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అలాగే శ్రీకాకుళం నుండి భాస్కర్ గారు రైట్ ఆన్సర్, వరంగల్ నుంచి పాషా రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఆన్సర్లు టపాటప్ప పంపించేశారు, పెద్ద లిస్టే ఉంది. అలాగే బుధాన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండే అనిత రైట్ ఆన్సర్, అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా నుండి అనంతరావు, సాగాపురం ప్రదీప్ కుమార్ డికే రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అలాగే రంజిత్ సంధ్య కుబేర్ రైట్ ఆన్సర్ చేశారు, అలాగే చిలక నారాయణ అనసూయ రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య బ్రొత్తుటూరు కడప నుంచి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే సురేష్ అర్సపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు, నార్కట్పల్లి మండలం నెమోని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్, బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్, అలాగే మొహమ్మద్ జైనుద్దీన్ నోమెడ నుండి రైట్ ఆన్సర్ చేశారు, అలాగే అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్, ఇంకా కడప జిల్లా నుండి మనకు మెసేజ్ చేశారు కొండారెడ్డి. లాస్ట్గా ఒక పేరు చదివేస్తాను ఎందుకంటే అది 1:30 మనకు పంపించారు. శివబాబు మోతీనగర్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ నా ప్రశ్నకు కరెక్ట్ సమాధానం పంపించిన వాళ్ళందరూ వీళ్ళు. అయితే సమాధానం మణిపురి రాష్ట్రంలో ఆ జానపద నృత్యం, ఒక పురాతనమైన జానపద నృత్యం అది లై హైరోబా, ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం అని అడిగితే దానికి సమాధానం మణిపూర్ రైట్ ఆన్సర్. ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మరో ప్రశ్న వేస్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రశ్న వేసేస్తున్నాను, 2 గంటల వరకే మాత్రం కాబట్టి షో టైం. అయితే మరో ప్రశ్న, సుమలత మీనా నటించిన సినిమా ఏది? మీకు అందరికీ బాగా తెలుసు ఇది. ఈ పాట అయిపోయేంత వరకు ఏమైతే సమాధానాలు వచ్చింటాయో అవి మాత్రమే తీసుకుంటాను. కాబట్టి ప్రశ్న మరోసారి, సుమలత మీనా నటించిన సినిమా పేరు పంపించండి, రైట్ ఆన్సర్ పంపించేసేయండి, రైట్ ఆన్సర్లు వచ్చిన మాత్రమే చదువుతాను. కాబట్టి వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: Come on, clap.

1:50 వరకు వచ్చిన సమాధానాలు మాత్రమే, అందులోనూ సరైన సమాధానాలు మాత్రమే చదవడం జరుగుతుంది. మరి గద్వెల్ నుంచి అనితగా రైట్ ఆన్సర్ చేశారు. అలాగే పాత దానికి మళ్ళీ ఆన్సర్లు పంపిస్తున్నారు. పాత ప్రశ్న అయిపోయింది, ఇంకా ప్రశ్నకు సమాధానం చెప్పాలి, పంపించాల్సిన అవసరం లేదు. పంపించినా చదవడం జరిగింది, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. కాకూర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు సూర్యశ్రీ. ఇంకా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండికృష్ణ గౌడ్ గారు రైట్ ఆన్సర్ చేశారు. అలాగే బోర్గ మార్కండేయ అనిత రైట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి శ్రోతలు. అలాగే భాను మియాపూర్ నుంచి రైట్ ఆన్సర్. బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్. గద్వెల్ సింగాటం నుంచి సుగుణారాం ప్రసాద్ రామ్చరణ్ రైట్ ఆన్సర్. రాణిమూర్తి సురారాం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. అలాగే సైనిక్పురం నుంచి మధు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి రైట్ ఆన్సర్. ఇంకా నార్కట్పల్లి మండలం నొమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్. ఇంకా సుభాషిణి రామరాజు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చోడవరపు నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా అలాగే జూబ్లీ హిల్స్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు హర్షిణి. ఇంకా నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం ఎస్ రైట్ ఆన్సర్ చేశారు. పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారు, ఆల్రెడీ పంపించేశారు కదా. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. బొమ్మిదిని లక్ష్మీనారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ చేశారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. కిస్మత్పురా నుంచి శిరీష సుమన్ రైట్ ఆన్సర్ చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. ఇంకా రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే కోటి హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు దోమకొండ విజయ్ కుమార్. ఇంకా భూదాన్ పోచంపల్లి శ్రోతలు ఎలగందుల మార్కండయ్య లక్ష్మి రైట్ ఆన్సరే చేశారు. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. రాజ్ కుమార్ తేజ రైట్ ఆన్సర్ చేశారు. మరిన్ని పేర్లు ఈ పాట తర్వాత.

పాలింపోలో యాలగడ్డి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చిలుక నారాయణ అనసూయ రైట్ ఆన్సర్ చేశారు. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుండి కట్ట సతీష్, సుమలత నిత్య సంతోష్ రైట్ ఆన్సర్, చింతా శ్రీనివాస్ చాపల్లి నుంచి, అలాగే రంజిత్ సంధ్య ఫ్రమ్ కుబీర్ అని చెప్పి మెసేజ్ చేశారు. అలాగే ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె అనంతరావు, ప్రదీప్ కుమార్, డికే రాజు, మహేష్, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, అలాగే ఓల్డ్ అల్వాల్ నుంచి కొండ పవన్ మెసేజ్ చేశారు. శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు. వరంగల్ నుంచి లతీఫ్ రైట్ ఆన్సర్ చేశారు. అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, ఇంకా కృష్ణమ్మ రైట్ ఆన్సర్ చేశారు. వెల్సల్ గార్డెన్ బెంగళూరు నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు మూర్తి గారు. అందరూ ఎవరెవరైతే రైట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక పేరు మిగిలిపోయింది. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి కూడా రైట్ ఆన్సర్ చేశారు. అలాగే నల్గొండ జిల్లా నుండి హంసిక కూడా రైట్ ఆన్సర్ చేశారు. ఎవరెవరైతే రైట్ ఆన్సర్ పంపించేశారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి షో టైం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృత

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:59 దాటి 30 సెకండ్లు అయింది. మరి కొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే తిరిగి 2:15 శక్తి శిలలో కద్దాం. అంతవరకు వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 2:15 దాటి 52 సెకండ్లు అయింది. మరి స్టూడియో క్లాక్ లో 2:15 దాటింది అంటే ప్రతిరోజు శక్తిశీలిలో ఉమెన్ అచీవర్స్ ఉమెన్ సక్సెస్ స్టోరీస్ గురించి తెలుసుకుంటుంటాం. అవునా, మరి ఇవాళ అధునాతన రుద్ర సాయుధ హెలికాప్టర్లు నడపడానికి అర్హత సాధించిన భారత సైన్యంలోని మొట్టమొదటి మహిళా పైలట్ గా కెప్టెన్ హంస్జా శర్మ గురించి తెలుసుకుందాం ఇవాళ శక్తిశీలిలో. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఒకప్పుడు అమ్మాయిలు ఇది చెయ్యలేరు అనే మాట వినిపించేది, కానీ ఇప్పుడు అమ్మాయిలు అసాధ్యాన్ని సైతం సాధ్యం చేస్తున్నారు అని గర్వంగా చెప్పుకునే రోజులొచ్చేసాయి. ఆకాశాన్ని తాకాలంటే రెక్కలు ఉండాల్సిన అవసరం లేదు, ధైర్యం ఉంటే చాలు. ఒక అమ్మాయి కళ ఎలా దేశ చరిత్రలో నిలిచిపోయిందో చెప్పే అద్భుత గాథ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ. మంచుతో కప్పుకున్న పర్వతాలు, గడ్డకట్టే చలి, సరిహద్దుల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే సైన్యం, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక మహిళా అధికారి యుద్ధ హెలికాప్టర్ను ధైర్యంగా నడుపుతోంది. వింటుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి కదా. మరి ఆ అమ్మాయి ఎవరో కాదు, భారత సైన్యంలో రుద్ర అనే యుద్ధ హెలికాప్టర్లు నడిపిన తొలి మహిళా పైలట్ కెప్టెన్ హన్సజా శర్మ. వీరి గురించి ఇంకా చెప్తాను. శక్తిశీలి ఉంటున్నారు ఒళ్ళియాన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ us.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

అధునాతన రుద్ర సాయుధ హెలికాప్టర్ను నడపడానికి అర్హత సాధించిన భారత సైన్యంలోని మొట్టమొదటి మహిళా పైలట్గా కెప్టెన్ హన్స్డా శర్మ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ్టి శక్తిశీలిలో. జమ్మూ ప్రాంతానికి చెందిన యువతి చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద కలలు కనేదట. దేశానికి సేవ చేయాలి అనే అసాధారణ కళ ఆమె మనసులో ఉండింది. అందరూ కలలు కంటారు, కానీ కొందరే ఆ కలల కోసం పగలు రాత్రి కష్టపడతారు, ఆ కలలను సాధికారత సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు శర్మగారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే ఆమె సాధించిన ఈ ఘనత భారత సాయుధ దళాలకు ఇంకా రక్షణ సేవల్లో మహిళా సాధికారతకు ఒక గర్వకారణమే, స్ఫూర్తిదాయకంగా ఘట్టంగా నిలిచింది. 1998 మార్చి 9 జమ్మూలో జన్మించిన కెప్టెన్ హన్సదా శర్మ బార్నాయ్లోని సెయింట్ జేవియర్స్ కాన్వెంట్ స్కూల్లో తన పాఠశాల విద్యను స్టార్ట్ చేశారు. జమ్మూలోని పెరేడ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి భారత సైన్యంలో ఎంపిక కావడానికి ముందు జమ్మూ విశ్వవిద్యాలయంలోని జంతుశాస్త్ర విభాగంలో చేరారు. ఆమె విజయ ప్రస్థానం అంత సులభం కానే కాలేదు. ఆ వివరాలేంటో చెప్తాను, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

జమ్మూకు చెందిన కెప్టెన్ హన్సజా శర్మ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే తన విజయ ప్రస్థానం అంత సులభం కాలేదు అని చెప్పాను ఇందాకల. ఎంపిక ప్రక్రియలో ఆమె మొట్టమొదటి తాత్కాలిక టెస్టులో తిరస్కరణకు ఎదురైంది. అయితే ఆమె పట్టుదల విడని విక్రమార్కుడిలా కేవలం 15 రోజుల్లోనే 3 గంటల పాటు ఒక శస్త్రచికిత్స చేయించుకుని వైద్య అవసరాలు పూర్తి చేసుకుని ఆలివ్ గ్రీన్ రంగు దుస్తుల్లో గర్వంగా భారత సైన్యంలో చేరింది. నాసిక్లోని కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లో కెప్టెన్ శర్మ శిక్షణ ప్రారంభం ఒక హిస్టరీ. తన కోర్సులో అగ్రస్థానంలో నిలిచి ప్రతిష్టాత్మకమైన సిల్వర్ చీతా ట్రోఫీని అందుకున్నారు. అందుకున్న వారిలో తొలి మహిళా అధికారి కూడా శర్మగారే. ఈ మైలురాయి తనకు భారత సైనిక విమాన చరిత్రలో ఒక మార్గదర్శకురాలిగా నిలిచింది. మరిన్ని విషయాలు చెప్తాను. మీరైతే ట్యూన్ చేసుకుని ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: హంసజా శర్మ గారి సక్సెస్ స్టోరీ తెలుసుకుంటున్నా మీ వాల్టీ శక్తిశీలిలో. 2026 అంటే ఈ సంవత్సరం ఆర్మీ డే పరేడ్ సందర్భంగా హెలినా క్షిపణి వ్యవస్థను ప్రదర్శిస్తూ 251 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్లకు నాయకత్వం వహించారు శర్మగారు. ఆమె ప్రదర్శన యుద్దరంగంలోని కీలక పాత్రల్లో మహిళా అధికారుల పెరుగుతున్న బలాన్ని చాటింది. తన విజయం తన కుటుంబం నేర్పిన క్రమశిక్షణ, కృషి, పట్టుదల వంటి విలువలను ప్రతిబింబిస్తుంది. కెప్టెన్ హంసదాస్ శర్మ స్ఫూర్తిదాయక ప్రస్థానం భారత రక్షణ దళాలలో మహిళా సాధికారత, దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది. తను సాధించిన విజయాలు దేశ యువతను గొప్ప కలలు కనడానికి, గౌరవప్రదంగా భారతదేశానికి సేవ చేయడానికి నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఇలాంటి స్టోరీస్ ఉంటున్నప్పుడు అనిపిస్తుంది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండ్ జెండర్ అనేది ఒక జస్ట్ చేంజ్ అంతే. అది మెన్ అయిండొచ్చు, ఉమెన్ అయిండొచ్చు, బట్ ఉమెన్ సాధించాలి అంటే ఏదైనా ఖచ్చితంగా చిన్న సపోర్ట్ మాత్రమే అవసరం. సంకల్పం గట్టిదైతే ఎటువంటి దానినైనా ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయొచ్చు అనేది మనకు కెప్టెన్ హంసదాస్ శర్మ గారి సక్సెస్ స్టోరీలో తెలుసుకోవచ్చు. మరి ఇది ఇవాళ శక్తిశీలి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శృతులు మీరింతవరకు వివిధ భారతి ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ ముంబై కేంద్రాల నుండి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు వింటారు 103.2 MHz పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇంకా న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ కార్యక్రమాలు ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చు. ఇక మళ్ళీ మళ్ళీ ఈ కార్యక్రమాలు వినాలి అనుకుంటే నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ కార్యక్రమాలు మళ్ళీ వినండి.

మరి ఈ సాయంత్రం శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమానికి స్వాగతం. అభిరుచి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు.

అభిరుచి కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరూ కోరుతున్నారు దేవుళ్ళు చిత్రం నుండి పాట వినిపించమని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 29వ తేదీ శుక్రవారం ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ధూమపానం అంటే సిగరెట్, బీడీ తాగడం వల్ల నష్టాలు మాన్పించడం గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు

0: డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతల్ మండలం కాన్గుల గోపాల్ వీరి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు శ్రీరాములయ్య చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట. ముందుగా ఒక ప్రకటన విందాం.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 29వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల కంటి సమస్యలు పిల్లల్లో మరియు పెద్దలలో వచ్చే సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలిస్తారు. గమనిక విన్నారు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి వింటున్న శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. పిన్కోడ్ నంబర్ 503001. మరి ఇంకెందుకు ఆలస్యం, లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మరి ఇప్పుడు విందాం అభిరుచి కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజ్ని, భార్గవి, హరిప్రియ, వీరందరూ కోరుతున్నారు థండెల్ చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట.

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్స్ పై అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్టు డాక్టర్ బి రాజేశ్వర్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక, ఈ నెల 30వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము అస్తమా ఆయాసం అలర్జీలు గురక సమస్యలు బ్రాంకటిస్ ఊపిరితిత్తులలో నీరు చేరడం ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీకు నచ్చిన కార్యక్రమాలు వినాలి అనుకుంటే మా నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన కార్యక్రమాలు వినండి. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ కానోజీగూడ ఇందిరానగర్ నుండి శ్రీనివాస్ పద్మావతి శ్రీకాంత్ సంధ్య సాయిభూషణం జాహ్నవి పల్లవి మౌనిక శ్రీనిధి వీరందరూ కోరుతున్నారు కేరింత చిత్రం నుండి పాట వినిపించమని.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 30వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండడం, అజీర్తి, మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు వెక్కిళ్లు రావడం, ఇంకా పచ్చకామేర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎండ్రాలజిస్టు మరియు ఎపటాలజిస్టు డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలు, మీరు అభిరుచి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా అడ్రస్కు లెటర్స్ రాయండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, పిన్కోడ్ నంబర్ 503001. అభిరుచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

కార్యక్రమానికి స్వాగతం. ఇక యువవాణి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యా ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం విద్యా

సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అనగా ఎస్ఎస్సిటియు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికే దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో భాగంగా ఐఐటి హైదరాబాద్ సహకారంతో అందించే కోర్సులు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక ఈ కోర్సుకు విద్యార్హత ఇంటర్మీడియట్ ఎంపీసీలో అభ్యర్థులు 60% మార్కుల్ని సాధించి ఉండాలి. ఇక అలాగే బీఎస్సీ ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్, అలాగే బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. ఇక ఈ కోర్సులకు విద్యార్హత ఇంటర్మీడియట్ ఎంఈసీ లేదా ఎంపీసీలో 60% మార్కుల్ని సాధించి ఉండాలి విద్యార్థులు. ఇక టాటా ఇన్స్టిట్యూట్ టిస్ హైదరాబాద్ సహకారంతో అందించబడే కోర్సులు ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ, అలాగే గవర్నెన్స్ డెవలప్మెంటల్ స్టడీస్. ఇక ఈ కోర్సు విద్యార్హత ఏదైనా డిగ్రీలో అభ్యర్థులు కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణతను సాధించాలి. ఇక ఇవే కాకుండా బీఎస్సీ ఆనర్స్ ఇన్ ఇంగ్లీష్, అలాగే బీఏ ఆనర్స్ ఎకనామిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కోర్సులకు ఇంటర్మీడియట్లో ఏదైనా గ్రూపులో అభ్యర్థులు 60% మార్కులతో ఉత్తీర్ణతను సాధించాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థులు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పూర్తి చేయాలి. దరఖాస్తులకై సంప్రదించవలసిన వెబ్సైట్ www.ssctu.ac.in. ఇక పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 7382437384 మరియు 9347 8091.

ఇక ఈ నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలను అభ్యర్థులు తెలుసుకోవచ్చు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sscitu.in. ఇక పూర్తి వివరాలకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వివరాలు మరొకసారి 7382437384 మరియు 9347899918 ఈ నెంబర్లను సంప్రదించి విద్యార్థులు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనగా ఐకార్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ అనగా ఏఐఈఈఏ పీజీ 2026 ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతోంది. ఇక ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఇక ఇందులో భాగంగా విభాగాల వివరాలు ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, అగ్రోనమీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అలాగే అగ్రోఫారెస్ట్రీ అండ్ సిల్వికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, యానిమల్ సైన్స్, ఫిషరీస్ సైన్స్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ సైన్సెస్ టెక్నాలజీ, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ మరియు వాటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలు. ఇక ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేయడానికి కావలసిన విద్యార్హత సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ లేదా బీఎఫ్ఎస్సీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 7, 2026, పరీక్షా తేదీ జూలై 4, 2026. తెలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. వెబ్సైట్ వివరాలు www.exams.nta.ac.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 7, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.exams.nta.ac.in.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

చిన్న విద్యార్హతలతోనూ సరైన కొలువుల్ని పొందడానికి ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో అయితే కీలక ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత వేదికగా ఉపయోగపడుతుంది. ఇక ఆర్మీలో అధికారి హోదాలో విధుల్ని నిర్వర్తించే అవకాశము ఉంది అభ్యర్థులకు. ఇక ఇందుకోసం 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ దారి చూపుతుంది. శిక్షణ పొందుతూనే బీటెక్ను చదువుకోవచ్చు, అలాగే ఆ తర్వాత లెఫ్టినెంట్గా ఉద్యోగాన్ని సాధించవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ ఇటీవలే వెలువడింది. ఇక పూర్తి వివరాల్లో భాగంగా మొత్తం ఖాళీలు 90 కాగా

విద్యార్హత, అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా 10+2 స్కోరు, కోర్సు ఉత్తీర్ణత, అలాగే జేఈఈ మెయిన్స్ 2026 స్కోరును తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక ఈ దరఖాస్తులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులుగా ఉంటారు. ఇక అభ్యర్థుల ఎంపిక, జేఈఈ మెయిన్స్ స్కోరు, అలాగే ఆ తర్వాత రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జూన్12. వెబ్సైట్ వివరాలు www.joinindianarmy.nic.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్12. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.joinindianarmy.nic.in.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు అనగా పిఎస్బి అప్రెంటిస్ల ఖాళీల భర్తీకై దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. ఇక మొత్తం అప్రెంటిస్ ఖాళీలు 635. ఇక తెలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణలో 20 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్హత, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇక విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 6, 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.punjabandsindh.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 6. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.punjabandsindh.bank.in.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగ్పూర్ యాక్ట్ అప్రెంటిస్ల కోసం దరఖాస్తుని కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 1079. ఇక ట్రేడుల వివరాలు. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్మ్యాన్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, అలాగే కేబుల్ జాయింటర్, వైర్మ్యాన్, సిఓపిఏ, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, డెంటల్ లాబొరేటరీ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్ తదితరాలు. ఇక ఈ దరఖాస్తులకు కావలసిన విద్యార్హత కనీసం 50% మార్కులతో 10వ తరగతి, అలాగే సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికెట్ను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక 10వ తరగతి అలాగే ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ 18 జూన్. దరఖాస్తులకే సంప్రదించవలసిన వెబ్సైట్ www.secr.indianrailways.gov.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 18 జూన్. సంప్రదించవలసిన వెబ్సైట్ www.secr.indianrailways.gov.in లేదా అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అధికారిక పోర్టల్ అయిన www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్లోనూ దరఖాస్తులు పూర్తి చేయవచ్చు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

ప్రకటనలు విన్న అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఎస్బీఐ అప్రెంటిస్ల కోసం ప్రకటనను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 7,150. తెలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణలో 491 ఖాళీలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో 709 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత, డిగ్రీ ఉత్తీర్ణత, ఇక అభ్యర్థుల ఎంపిక పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు 7 కాలం పాటు అప్రెంటిస్గా కొనసాగవచ్చు, అలాగే స్టైపెండ్ను అందుకోవచ్చు. ఇక భవిష్యత్తులో ఎస్బీఐ జూనియర్ అసోసియేటెడ్ కమ్ క్లర్క్ నియామకాల్లోనూ ఈ అప్రెంటిస్లకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక అందుకోసం ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 8. ఇక రాత పరీక్ష తేదీ జూలైలో ప్రకటిస్తారు. వెబ్సైట్ వివరాలు www.sbi.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 8, 2026. పూర్తి వివరాల కోసం, వివరాల్ని నమోదు చేసుకోవడం కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.sbi.bank.in.

కోల్ ఇండియా లిమిటెడ్ అనగా సిఐఎల్ కోల్కతా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం ప్రకటనను విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో అభ్యర్థులు దరఖాస్తుని పూర్తి చేయవచ్చు. ఇక విభాగం మైనింగ్ ఇంజనీరింగ్. అలాగే అభ్యర్థులు 2025 సంవత్సరానికి సంబంధించిన గేట్ స్కోరును కలిగి ఉండాలి. మొత్తం ఖాళీల సంఖ్య 276. అభ్యర్థులు మైనింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే 2025 గేట్ స్కోరును తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 7, 2026. ఇక గేట్ స్కోరులో సాధించిన మెరిట్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వెబ్సైట్ వివరాలు www.coalindia.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 7, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.coalindia.in.

బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా అప్రెంటిస్ల ఖాళీల భర్తీకై దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 5,000. తెలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 83 ఖాళీలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో 188 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే ముందుగా అభ్యర్థులు ప్రభుత్వ అప్రెంటిస్షిప్ పోర్టల్ అయిన ఎన్ఏపిఎస్ లేదా ఎన్ఏటిఎస్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 8 జూన్ 2026. ఇక అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ పరీక్ష, అలాగే స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ఆధారంగా ఉంటుంది. వెబ్సైట్ వివరాలు www.bankofbaroda.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 8 జూన్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bankofbaroda.bank.in.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల కామరా,
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా యూపీఎస్సీ త్రివిధ దళాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 పరీక్ష ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 451. విద్యార్హత ఇండియన్ మిలిటరీ అకాడమీ లేదా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. అలాగే ఇండియన్ నావల్ అకాడమీ పోస్టులకైతే ఇంజనీరింగ్ డిగ్రీ లేదా 10+2 స్థాయిలో కోర్సు లేదా బీఎస్సీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక వీటితో పాటుగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకైతే 10+2 స్థాయిలో ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్టులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు. ఇక అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 9, 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.upscionline.nic.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 9, 2026. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.upscionline.nic.in.

0: ఇక ఇవే కాకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రివిధ దళాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ అనగా ఎన్డీఏ అండ్ ఎన్ఏ 2026 ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 394. విద్యార్హత, ఆర్మీ వింగ్ పోస్టులకు ఏదైనా గ్రూప్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇక అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, అలాగే నేవీ, నావల్ అకాడమీ పోస్టులకైతే ఫిజిక్స్ అలాగే మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల ఎంపిక 2 దశల్లో ఉంటుంది. మొదటగా రాత పరీక్ష, ఇక అనంతరం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకై సంప్రదించవలసిన వెబ్సైట్ www.upscionline.nic.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 9, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.upscionline.nic.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 9, 2026.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి.

0: ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800 420 22.

హైదరాబాద్లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనగా హెచ్ఏఎల్ ఏవియోనిక్స్ డివిజన్ 2026-27 సంవత్సరానికి సంబంధించి ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 205. ట్రేడుల వివరాలు ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగే ఫిట్టర్, కోపా, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, పెయింటర్, ఎలక్ట్రోప్లేటర్, వెల్డర్, ప్లంబర్, రిఫ్రిజిరేషన్, ఏసీ, డ్రాఫ్ట్స్మెన్, సివిల్ అలాగే మెకానికల్ డ్రాఫ్ట్స్మెన్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్ తదితరాలు. ఇక విభాగాల వివరాలు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆటోమొబైల్, కెమికల్, మెటలర్జీ, సేఫ్టీ. విద్యార్హత, సంబంధిత ట్రేడులో అభ్యర్థులు ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఇక ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీలు 29 May 2026, అలాగే 1 June 2026. వెబ్సైట్ వివరాలు www.hall-india.co.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.hallindia.co.in.

0: ఇండియన్ ఆర్మీ 2027 జనవరి నెలకు సంబంధించిన 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 56వ కోర్సులో ప్రవేశాలకై అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 90. విద్యార్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 60% మార్కులతో 10+2 లేదా దానికి సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే 2026 సంవత్సరానికి సంబంధించిన జేఈఈ మెయిన్ స్కోర్ను అభ్యర్థులు తప్పక కలిగి ఉండాలి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక ఈ కోర్సు కాల వ్యవధి 4 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ విధానంలో కోర్సులో శిక్షణను అందించనున్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక జేఈఈ మెయిన్ స్కోరు అలాగే స్టేజ్ 1 స్టేజ్ 2 పరీక్షలు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 12, 2026. వెబ్సైట్ వివరాలు www.joinindianarmy.nic.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 12, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.joinindianarmy.nic.in.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు,

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కాస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రం ను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వాస్తుల ధ్వంసానికి బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా పిలుపునివ్వడం చట్ట వ్యతిరేక చర్య అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులను ప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొక్కజొన్న సేకరణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రభుత్వం లక్ష మంది రైతుల బ్యాంక్ ఖాతాలో 2 రోజుల్లో 1173 కోట్ల రూపాయలు జమ చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. హైదరాబాద్ కూకట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలో ఈరోజు 60 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రాబోయే విద్యా సంవత్సరానికి గురుకులాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈరోజు ఖమ్మం కలెక్టరేట్లో గురుకుల సంక్షేమ వసతి విద్యా సంస్థలపై సమీక్షించారు. జిల్లాలో ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలాగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవి కాలంలోనే అవసరమైన మరమ్మతులు, మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత నిర్మాణంలో ఉన్న 5 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాల పనులు వేగవంతం చేయాలని కూడా భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, చెన్నూరు నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించిన సందర్భంగా మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ
1: 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక స్కూల్ 200 కోట్లు పెట్టి వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీస్, కోర్స్ ఫెసిలిటీస్ తో సహా ఈ స్కూల్స్ అన్ని కూడా స్థాపించడం జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా 2 జూన్ నుంచి ప్రారంభం అవుతుంది. మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో కూడా 2000 రూపాయలు స్టైపెండ్ ఇస్తున్నారు.
0: ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా పిలుపునివ్వడం చట్ట వ్యతిరేక చర్య అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల చెమటతో నిర్మించిన సింగరేణి వంటి సంస్థలను కాలుపెట్టాలని చెప్పడం, రైలు పట్టాలు కోయాలని పిలుపునివ్వడం తెలంగాణ ప్రజలను అగౌరవపరచడమేనని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ లో అసహనం పెరిగిపోతుందని, సమాజంలో హింస, అరాచక వాతావరణం సృష్టించి రాజకీయ ప్రాధాన్యం పొందాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా విదేశాల్లో భారత్ వ్యతిరేక ప్రసంగాలు చేయడం, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కళ్లల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పల్లిన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోలు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పల్లిన్లను తరలించాలన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 100 ఎల్ఐజీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఈరోజు నాంపల్లి, మలక్పేట్, బహదూర్పుర నియోజకవర్గాల్లో పలు స్థలాలను పరిశీలించారు. కుల్సంపుర, అఫ్జల్ సాగర్ ప్రాంతాల్లో కాలాడేరా, గడ్డి అన్నారంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని కూడా పరిశీలించారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, తొలి విడతలో 100 ఇళ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మొక్కజొన్న సేకరణలో రికార్డు కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100,000 మంది రైతుల బ్యాంక్ ఖాతాలో 2-3 రోజుల్లోనే 1173 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 14 లక్షల మెట్రిక్ టన్ల మొక్కజొన్న సేకరణ పూర్తయినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని గోడౌన్లతో పాటు ఇంతకు ముందే నడిలేని విధంగా పొరుగు రాష్ట్రాల గోదాములను కూడా మొక్కజొన్న తరలింపు చేపట్టినట్లు వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, సేకరణలో పారదర్శకత పాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని కూకట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలో ఈరోజు 60 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ మరో ఢిల్లీ కాకూడదనే సంకల్పంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. 2027 నాటికి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 10,000 బస్సుల్లో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకం కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు. తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. ఇప్పటి వరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. 10,000 కోట్ల రూపాయలకు పైగా ఇంతవరకు విడుదల చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ త్యాగస్ఫూర్తికి, అత్యున్నత భక్తిభావానికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. పంచుకోవడం, దాతృత్వం, భక్తి, నిరుపేదలకు సహాయం చేయడం వంటి విలువలు ఇస్లామిక్ విశ్వాసంలో ఈ పండుగకు విశేష స్థానాన్ని కల్పిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఖాదీ గ్రామోద్యోగ రంగం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 187,105 కోట్ల రూపాయల విక్రయాలతో చారిత్రకమైన మైలురాయిని అధిగమించిందని కేవీఐఎస్ఈ చైర్మన్ మనోజ్ కుమార్ వెల్లడించారు. 2013-14 పోలిస్తే గత 12 సంవత్సరాల్లో ఉత్పత్తిలో 380% వృద్ధి, విక్రయాల్లో 501% అసాధారణ వృద్ధి నమోదైందని ఆయన తెలియజేశారు. ఉపాధి కల్పనలో కూడా 56% వృద్ధి సాధించి 2 కోట్ల మందికి ఉపాధి ఇచ్చినట్లు వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో మొదటి నుంచి విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో బొమ్మకల్లూని ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ,
2: రైతులు వ్యవసాయం చేయడమే తెలంగాణ రాష్ట్రంలో భయపడే పరిస్థితి. రైతు భరోసా ఇవన్నీ ఫస్ట్ ధాన్యం కొనండి, వాళ్ళ మొత్తం రాత్రి అంతా మొత్తం కుటుంబం సహా పండించిన పంట కావాలి కాసే పరిస్థితి. వర్షం వస్తుందా, ఎండకెండుడే కొంటరాకుండా నిరాకర వరకు పూర్తి చేసే పరిస్థితి కూడా లేదు, ఇవాళ కనీసం ప్లాన్ లేదు.
0: చిరు వ్యాపారులు, నూతనంగా వ్యాపారం ప్రారంభించుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రయోజనకరంగా ఉందని ములుగు జిల్లాకు చెందిన గుండెబోయిన శ్రీకళ ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: నేను గ్రూప్ నుంచి ముద్ర లోన్ తీసుకున్నాను, 50,000 లేడీస్ ఎంపోరియం పెట్టుకున్నాను. షాప్ ఓకే బాగానే నడుస్తుంది, దాని వల్ల నేను లబ్ధి పొందాను. ఇప్పుడు కూడా 5 లక్షల లోన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. లోన్ తీసుకుని షాప్ పెద్ద చేసుకోవాలనుకుంటున్నాను.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిశాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఆంక్షలు లేకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఈరోజు సిద్దిపేట జిల్లాలో పలు వడ్ల కొనుగోలు కేంద్రాలు సందర్శించిన సందర్భంగా హరీష్ రావు చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి అమృత్ నగర్ తండాలో పలు అభివృద్ది పనులను ఐటీ మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. 62 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు. కోహెడ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమం ఏర్పాట్ల కోసం వివిధ శాఖల హెచ్ఓడీలు రాష్ట స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు మంత్రి తెలియజేశారు. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అన్నారు. జనగామ జిల్లా అశ్వారావుపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పంచాయతీరాజ్ కార్యదర్శి నల్గొండ జిల్లా చిన్నకాపతి గ్రామంలో చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: आदौ मुख्य वार्ताः। सर्वकारेण सार्वजनिक वितरण प्रणाल्याः आधुनिकीकरणार्थं 500,25,000 कोटि रूप्यकाणां केन्द्रीय परिव्ययेन सह सार्थक पीडीएस योजनायाः विस्ताराय स्वीकृतिः प्रदत्ता। सर्वोच्च न्यायालयेन मतदातृसूच्याः विशेष गहन पुनरीक्षणाय निर्वाचनायोगस्य अधिकारः न्यायोचितम् अंगीकृतम्। देशस्य विविधेषु भागेषु वर्धमानं तापमानं अवलोक्य प्रधानमन्त्री नरेन्द्र मोदी नागरिकान् यथाशक्यं सावधानान् भवितुं साग्रहं प्रबोधितवान्। केन्द्रीयान्वेषणाभिकरणेन राष्ट्रियपात्रता सह प्रवेशपरीक्षायाः प्रश्नपत्र गोपनभंग प्रकरणे अपरौ द्वौ अभियुक्तौ निगडितौ। अपि च आईपीएल क्रिकेट प्रतिस्पर्धायाम् अद्य सायं मोहाली नगरस्य न्यू चण्डीगढ़ क्रीडांगणे सनराइजर्स हैदराबाद दलं राजस्थान रॉयल्स दलेन सह प्रतिस्पर्धिष्यति। अथ वार्ताः विशदीकृत्य। आर्थिक प्रकरण मंत्रिमंडल समित्या अद्य 16 वित्तायोगस्य पुरस्कार चक्रावधौ सार्थक पीडीएस इति अम्ब्रेला योजनायाः निरंतरतायै 30,25,000 कोटि रूप्यकाणां केन्द्रीय विनियोगः करिष्यते। नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः अवदत् यत् इयं योजना राज्यसंस्थाभ्यः राज्यान्तर्गत खाद्यान्न परिवहनाय साहाय्यं प्रदास्यति। सहैव उचित मूल्यापणानां सुदृढीकरणं करिष्यति तथा च सार्वजनिक वितरण प्रणाल्याः आधुनिकीकरणेऽपि सहयोगं करिष्यति।
1: इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं। सबसे पहला, जो सरकारों के एजेंसीज राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है उस कॉस्ट को सपोर्ट करेंगे। दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया। और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं।
0: मन्त्रिणा प्रोक्तं यत् अस्यां योजनायां कृत्रिम मेधायाम् आधारिताः निर्मल आशा सक्षमाख्याः त्रयः घटकाः भविष्यन्ति। तेन स्पष्टीकृतं यत् निर्मल इति कृत्रिम मेधा चालितः वास्तविक समय पीडीएस लाभार्थी पञ्जीकरण मञ्चः अस्ति। सहैव आशा इति बहुभाषीय कृत्रिम मेधा आधारिता जनपरिदेवना निवारण प्रणाली तथा च नागरिक संवाद मञ्चः वर्तते। एवं च सक्षमः इति कृत्रिम मेधायुक्तम् आपूर्ति श्रृंखला प्रबंधन तंत्रमस्ति। अनेन सहैव आर्थिक प्रकरण मंत्रिमंडल समित्या राज्यांतर्गत खाद्यान्न परिवहन व्ययस्य तथा उचित मूल्यापण विक्रेतृणां लाभांश सीमायाः पूर्तये केन्द्रीय सहायता नियमेषु संशोधनस्य तथा च पूर्ववत वित्तपोषण प्रारूपस्य निरन्तरतायाः अपि दृढ निर्णयः कृतः। सर्वोच्च न्यायालयेन अद्य भारत निर्वाचनायोगेन प्रदत्त मतदातृसूच्याः विशेष गहन पुनरीक्षणस्य वैधता प्रमाणीकृता। तेनोक्तं यत् एतादृशं विशेष पुनरीक्षणं निष्पक्ष स्वतंत्र निर्वाचनानां संवैधानिक अनिवार्यतां संवर्धयति। न्यायालयेन प्रतिपादितं यत् जनप्रतिनिधित्व अधिनियमः 50+1924-3300 अनुच्छेदस्य नियमानुसारं निर्वाचनायोगस्य पार्श्वे विशेष गहन पुनरीक्षणस्य पूर्णा शक्तिः वर्तते। मुख्य न्यायाधीशस्य सूर्यकान्तस्य तथा च न्यायाधीशस्य जयमाल्य बागची इत्यनयोः पीठेन एतत् निर्णयवचनं तासां याचिकानां सन्दर्भे प्रख्यापितम्, यासु गतवर्षे जून मासे निर्वाचनायोगेन बिहार राज्ये विशेष गहन पुनरीक्षणार्थं प्रसारिता अधिसूचना समाहूता आसीत्। मुख्य न्यायाधीशेन सूर्यकान्तेन प्रख्यापिते निर्णयपत्रे स्पष्टीकृतं यत् यदा स्वयमेव विधिः कारणानि अभिलेख्य केनापि प्रकारेण कस्मिन्नपि समये विशेष पुनरीक्षणाय आयोगम् अधिकरोति तदा इयं विशिष्टा प्रक्रिया केवलं तस्मात् कारणात् अवैधतां न प्राप्नोति यदेषा सामान्य पुनरीक्षणस्य पारंपरिक प्रक्रियाणां सर्वथा अनुरूपा नासीत्। देशस्य विविधेषु भागेषु वर्धमानं तापमानं अवलोक्य प्रधानमन्त्री नरेन्द्र मोदी नागरिकान् यथाशक्यं सावधानान् भवितुं साग्रहं प्रबोधितवान्। एकस्मिन् सामाजिक संजालीय संदेशे श्रीमोदी सर्वान् आद्रीकरणं रक्षितुं गृहात् बहिः गमनावसरे च जलं स्थापितुं परामर्शं प्रदत्तवान्। दैनिक जीवने उष्णताप जनित कष्टानां विषये चिन्तां प्रकटयन् प्रधानमन्त्री अवोचत् यत् एतादृशायां ऋतौ संवेदनशीलता एव महत्तरः आधारः भवति। तेन पिपासितेभ्यः चषक परिमितं जलं प्रदातुं परामर्शो प्रदत्तः। सः सर्वान् स्वपरिजनैः आत्मीयैः च सह निरन्तरं सम्पर्कं स्थापयितुं तेषां कुशलवार्तां प्रष्टुं भूरि जलं पातुं मध्याह्ने प्रचण्डे आतपे बहिर्गमनं वर्जयितुं तथा च यथाशक्यं विश्रामं कर्तुं स्मारितवान्। तेन पशुपक्षिणां कृतेऽपि करुणां प्रदर्श्य गृहात् बहिः अलिन्देषु छदिषु आपणेषु तथा कार्यालयेषु जलपूरितं लघुपात्रं स्थापयितुं निर्देशो विहितः। श्रीमोदिना तेषां प्रयासानां भूरि प्रशंसा कृता ये पिपासित जनकल्याणाय स्वगृहाणाम् आपणानां च बहिः मृत्तिकाघटेषु शीतलं जलं स्थापयन्ति। प्रधानमन्त्री सर्वान् एतेषु कष्टकरदिनेषु परस्परं करुणाप्रदर्शनार्थं साग्रहं प्रार्थितवान्। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। केन्द्रीयान्वेषणाभिकरणेन राष्ट्रियपात्रता सह प्रवेशपरीक्षा प्रश्नपत्र गोपन भंग प्रकरणे अपरौ द्वौ अभियुक्तौ निगडितौ। अनेन तावत् केन्द्रीयान्वेषणाभिकरणेन अस्मिन् प्रकरणे दिल्ली जयपुर गुरुग्राम नासिक पुणे लातूर अहिल्यानगरेभ्यः एतावता त्रयोदश आरोपिणः निगृहीताः। अस्मिन्नेव क्रमे लातूर वास्तव्यः कश्चन चिकित्सकः डॉ मनोज शिरूरे इत्येषः नीट प्रश्नपत्र भेद प्रकरणे निगडितः। अन्वेषणाभिकरणानुसारं कोचिंग संस्थापकस्य पुत्रेण सह त्रयाणां छात्राणां कृते अभियुक्त पीवी कुलकर्णी इत्यमुना रसायनशास्त्रस्य प्रश्नान् प्रापयितुं मुख्य भूमिका निर्व्यूढा। अपरः निगृहीतः अभियुक्तः तेजस हर्षद कुमार शाहः वर्तते, यः पुणे नगरस्य डॉक्टर अभंग प्रभु मेडिकल अकादमी इति कोचिंग संस्थायां भौतिकशास्त्रस्य प्राध्यापकः अस्ति। केन्द्रीयान्वेषणाभिकरणेन एतावता देशस्य 49 स्थानेषु सहसान्वेषणं विहितम्, यत्र अनेके आपत्तिजनक अभिलेखाः अंकीय संगणकाः दूरभाषयन्त्राणि च स्वायत्तीकृतानि। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः सबलं प्रोक्तवती यत् देशस्य विकासाय पूर्वोत्तर क्षेत्रस्य विकासः सर्वथा अनिवार्यः वर्तते। अद्य गंगटोक नगरे सिक्किम विश्वविद्यालयस्य दीक्षांत समारोहं सम्बोधयन्ती राष्ट्रपति मुर्मुः छात्रान् स्वकीय विचारैः नवोन्मेषेण परस्पर विश्वासेन च राष्ट्रनिर्माणे योगदानं विधातुं परामर्शं प्रदत्तवती। मुर्मू महोदया अवदत् यत् शिक्षा एव सशक्तिकरणस्य परम मार्गः अस्ति।
2: नॉर्थ ईस्ट का विकास देश की समग्र विकास के लिए अनिवार्य है। पूर्वोत्तर क्षेत्रों का विकास और राष्ट्रीय विकास के लक्ष्य आपस में जुड़े हुए हैं। यहाँ के युवाओं में असीम प्रतिभा है। सिक्किम सहित अन्य राज्यों से आए हुए विद्यार्थियों से मैं आग्रह करना चाहूंगी कि आप सब एक दूसरे के संपर्क में रहे और मिलजुल कर राष्ट्रीय विकास में योगदान देने का भावना में आगे बढ़े।
0: कनाडा यात्रायाः द्वितीय दिवसे भारतस्य वाणिज्योद्योग मंत्री पीयूष गोयलः कनाडा देशस्य टोरंटो नगरे वरिष्ठ व्यापारिक नेतृभिः संस्थागत निवेशकैः च सह उच्चस्तरीयोपवेशनं विहितवान्। यात्रा प्रसंगे श्री गोयलः कनाडा देशस्य अन्ताराष्ट्रिय व्यापार मन्त्रिणा मनिन्दर सिद्धू इत्यमुना सह साक्षात्कृत्य भारत कनाडा देशयोः वर्धमान पूरकताम् अधिकृत्य चर्चां कृतवान् तथा च सुदृढ सर्वकारोद्योग सहयोगेन चालितस्य अधिक सशक्तस्य पूर्वानुमान योग्यस्य च व्यापार पारिस्थितिकी तंत्रस्य आवश्यकतायामपि बलं प्रदत्तवान्। आईपीएल क्रिकेट प्रतिस्पर्धायाम् अद्य सायं मोहाली नगरस्य न्यू चंडीगढ़ क्रीडांगणे सनराइजर्स हैदराबाद दलं राजस्थान रॉयल्स दलेन सह प्रतिस्पर्धिष्यति। एषा स्पर्धा सायं 7:30 समारप्स्यते। इतः पूर्वं गतरात्रौ धर्मशाला नगरे आयोजिते द्वन्द्वे रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन गुजरात टाइटन्स दलं 92 पराजितम्। इति वार्ताः।
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:30 దాటి 12 సెకండ్లు. ఇప్పుడు వింటారు సమాచార దర్శిని. సమాచార దర్శిని కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
4: సహకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ సొంతింటి గల సహకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
8: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
9: అబ్బా, అదిరింది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రుతులు ఇప్పుడు వినండి సమాచార దర్శినిలో సమాచారం. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారం

సర్కార్ 2026 కొరకు దరఖాస్తులను ఆహ్వానం చేస్తుంది. ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించి బాలలు స్వచ్ఛంద సంస్థలకు 2026 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ భారత ప్రభుత్వము ప్రదానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ మంత్రి శ్రీమతి డి పద్మగారు ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక మరియు విజ్ఞాన నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభ పాఠవాలు, ఆటలు, సాహిత్యము, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు 5 నుండి 18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులన్నారు. అర్హులైన బాలబాలికలు దరఖాస్తులను వెబ్సైట్ https://awards.gov.in లో జూలై 31, 7 నెల, 2026 దరఖాస్తు చేసుకోవాలని శ్రీమతి డి పద్మగారు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ వారు తెలియజేస్తున్నారు. సమాచారం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:35. ఇప్పుడు వింటారు

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై సీనియర్ ఇంజనీర్ కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట, సిరివెన్నెల చిత్రం నుండి.

శ్రోతలు, మీరింత వరకు సినీ రంజనీ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి కనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ May 23 నుండి 30వ తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకొని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను

0: పంటను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: మీ పేరు చెప్పండి, ఏ ఊరు, ఏ ప్రాంతం?
1: నా పేరు మల్లారెడ్డి, మాది కందవాడ గ్రామం, చివల మండలం, రంగారెడ్డి జిల్లా.
0: మల్లారెడ్డి గారు, మీరు పూల సాగు చేస్తున్నారని విన్నాం, తర్వాత ఈ పూల పరిశోధన స్థానంలో జరిగినటువంటి సందర్శనకు కూడా వచ్చారు మీరు. ఈ సందర్భంగా మీ నుండి అనేక వివరాలు మిగతా రైతు సోదరులకు తెలియజేయడం కోసం మీతో ముచ్చటించడం ప్రారంభించాం. అయితే మీరు ఏ పూల సాగు చేస్తున్నారు ముందుగా వివరించండి.
1: చామంతిల మూడు రకాలు వేసాం, చందమామ, పేపర్ వైట్, ఎల్లో, లిల్లీ.
0: చామంతిలో రకరకాల చామంతులు మీరు సాగు చేస్తున్నారు, చాలా బాగుంది. అయితే ఈ చామంతి విత్తనం ఏ విధంగా తెచ్చుకుంటారు, ఎక్కడ దొరుకుతుంది, ఆ విత్తనం ఏ విధంగా విత్తుతారు, ముందుగా ఆ వివరాలు చెప్పండి.
1: ఆ సీడు మా దగ్గర ఏమో ఇది నర్సల్రా, అక్కడ నుంచి వేరే శంషాబాద్ దగ్గరికి వెళ్తాం సార్. అక్కడ నర్సల్రా ఏడైనా దొరుకుతా, అక్కడ నర్సల్రా వాళ్ళు పెడతారు, నారు పెడతారు. వాళ్ళు పెంచిన నారును మేము వాళ్ళు 3 రూపాయలు 2.5 ఒక మొలక ఇస్తారు సార్.
0: అలా తీసుకొచ్చి మీరు నాటు వేసుకున్నారు. అయితే నాటు వేసే కన్నా ముందు మీరు ఈ యొక్క భూమిని చక్కగా దున్ని చక్కగా అనుకూలంగా తయారు చేసుకునే విధానం ఉంది కదా, ఏ విధంగా మీరు ఈ భూమిని చక్కగా తయారు చేసుకుంటారు ఈ పూల మొక్కలు నాటడానికి?
1: ట్రాక్టర్ తోటి దున్నుతాం సార్, దాన్ని మంచిగా దున్ని రూటోవీటర్ కొడతాం, మంచిగా పెద్ద అయ్యి ఉంటే సాగు కనుక రూటోవీటర్ కొడతాము, కొట్టి బెడ్ కొడతాము, బెడ్ కొట్టి పైపులు వరిసి పేపర్ వేసేస్తాం, పేపర్ వేసి వేస్తాం దాన్ని.
0: మరి ఇటువంటి సందర్భంలో మీరు ఈ పూలకు మొక్కలకు కానీ ఏ పంట మొక్కలకు కానీ ఎరువులు అనేటివి వేస్తుంటారు, ఈ దుక్కిలో ఏమైనా సేంద్రియ ఎరువులు వాడతారా?
1: దుక్కిలో ఎరువు వస్తాం సార్ ఫస్ట్.
0: ఆ వివరాలు చెప్పండి.
1: కోడి ఎరువు వస్తాం, పోసే దున్నుతాం దాన్ని.
0: ఏమేమి ఎరువు వస్తారు?
1: ఎరువు కోడి ఎరువు వస్తాం,
0: కోళ్ళ ఎరువు వస్తారు.
1: కోళ్ళ ఎరువు
0: అంటే కోళ్ళ ఎరువు చాలా అనుకూలంగా ఉంటుందా ఈ పూల మొక్కల పంటకి?
1: మంచిగా వస్తుంది. ఇక ఈ పెంట ఎరువు ఏమో దొరకదు, ఇప్పుడు పశువులు లేవు మన దగ్గర, దొరకదు సామాన్యంగా. ఇక అది ఒక కొనుక్కొచ్చి పోస్తాము.
0: మరి కొందరు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, ఎంతో ఆసక్తిగా ఈ పశువులను గోవులను పెంచుకొని, మీరు మీ చుట్టుపక్కల రైతులు ఎవరు అట్లా చేయట్లేదా?
1: చేస్తారు కానీ అది ఆ లెక్క చేస్తే మాకేం మిగిలే సార్, అట్లా చేస్తే వాళ్ళ లెక్క, అట్లా చేస్తే మాకు ఎలాంటి మాకేం మిగిలేదు. అది
0: మీకు ఈ కోడి పెంట బాగా దొరుకుతుంది, మీకు లాభదాయకంగా ఉండాలని మీరు కోడి పెంటను లో దుక్కులో వేసుకుంటున్నారు.
1: వేసి ట్రాక్టర్ తో దున్ని మంచిగా ఇది చేసి.
0: అయితే ఈ లో దుక్కులో కోడి పెంట వేసిన తర్వాత ఈ భూమిని ఏమైనా తడపాలా, నీరు ఏమైనా ఇవ్వాలా ఈ మొక్కలు నాటే ముందు?
1: డ్రిప్ వేస్తాం కదా సార్, వేసినాకనే లీలిడ్సే మొలక పెడతాం.
0: డ్రిప్ ద్వారా మీరు మొక్కలు పెంచుతున్నారు. మరి డ్రిప్ సిస్టమ్ అంటే ఇది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కదా, దీనికి ప్రభుత్వం వాళ్ళు కూడా సబ్సిడీ కూడా ఇస్తున్నారు, ఏమైనా సబ్సిడీ తీసుకొని మీరు ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారా?
1: ఏం లేదు సార్, బయటనే కొనుక్కొచ్చినాం. ఇప్పుడైతే ఒక ఎప్పుడు అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు వస్తలేదు.
0: ఈ డ్రిప్ ఇరిగేషన్ మీరు ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే ఎన్ని సంవత్సరాలుగా మీ పంటకు ఉపయోగపడుతుంది?
1: అది 2 సంవత్సరాలు అవతల మళ్ళా అది జామ అయ్యి వెళ్ళదు సార్.
0: అయితే పూల మొక్కలు మీరు విత్తిన తర్వాత ఈ పంట ఎన్ని నెలలకు వస్తుంది, ఈ పంట కాపుకు ఎన్ని నెలలకు వస్తుంది, ఎటువంటి ఆదాయం మీరు పొందుతారు, లేదు నిరంతరం సంవత్సర పొడవునా ఈ మొక్కలు వస్తాయా, ఎటువంటి మొక్కలు మీరు వేస్తున్నారు ఆ వివరాలు చెప్పండి.
1: అది ఒక 40 రోజులల్లా బొండకు వస్తుంది సార్, అది 2 నెలల వరకల్లా కోతకు వస్తుంటారు, 2 నెలల 15 రోజులకల్లా పువ్వు తెంపనీకి వస్తుంది, అట్లా ఒక 2 నెలలు అట్లా వెళ్తాయి, అవతల అయిపోతుంది.
0: నెలల తర్వాత
1: పీకేస్తాం మళ్ళా
0: ఆ మొక్కలను పీకేసి మళ్ళీ కొత్తగా పెడతారు.
1: మళ్ళీ కొత్తగా పెడతాం.
0: అయితే 4 నెలల పంట
1: పేపర్ పేపర్ 1 సంవత్సరం పని సార్, అట్లా ఈ పంట పోయినాక ఇంకొక పంట వరకు ఉంటుంది, అవతల పని అది ఖరాబ్ అవుతుంది.
0: ఎన్ని నెలల పంటగా ఇది పండిస్తారు మీరు?
1: ఇప్పుడు 4 నెలలు అవుతుంది అనుకో, వేసిన 2 నెలలు వెళ్తుంది చామంతి, 4 నెలలు అనుకో, 4 నెలలు 5 నెలలు
0: 4 నెలల పంట
1: అంతే
0: దాదాపుగా ఈ విధంగా. అయితే మీరు ఈ పూలను మొక్కలను కోసి ఈ మార్కెటింగ్ ఎక్కడ మీరు అమ్ముతారు ఈ వివరాలకు ఒకసారి చెప్పండి.
1: గుడి మల్కాపూర్ తీసుకుపోతాం సార్ పూలు మార్కెట్, గుడి మల్కాపూర్. ఇక లేబర్ వస్తారు, 500 కూలీ లేబరు, వేరే ఊరికి వెళ్ళి ఎక్కిస్కరాలి, మా ఊర దొరకరు, పక్క చేవల నుంచి కానీ ఇంకో వేరే పక్కకి ఆటో.
0: గుడి మల్కాపురంలో మీరు అమ్ముతారు?
1: అమ్ముతాం.
0: అయితే అంత చక్కగా వివరిస్తున్నారు ఈ బంతి పూల సాగులో ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత లాభం వస్తుంది, ఎన్ని కిలోల పంట వస్తుంది ఆ వివరాలు ఒకసారి.
1: ఎకరకు ఎరువులు మసాలా అంతా కొడితే 56,000 ఖర్చు వస్తుంది సార్ దానికి. అమ్ముతేనేమో 1,00,000 రూపాయలు అవ్వచ్చు.
0: ఎన్ని కిలోల పూలు ఉత్పత్తి చేయగలుగుతున్నారు మీరు?
1: కోతకు 10 క్వింటాలు వెళ్తుంది, ఒక కోతకు 10 క్వింటాలు కూడా వెళ్తుంది. ఓసారి ఇప్పుడు వెళ్ళకపోతే ఖరాబ్ అయితే పోతుంది కూడా ఇంకా.
0: సరే, 10 క్వింటాల పూల కోత మీకు వస్తుంది. రేట్ ఏ విధంగా మీకు పడుతుంది, తర్వాత
1: రేటు తోటి చెప్పేటట్టే ఉండదు సార్. ఇప్పుడు 10 రూపాయలు అమ్మొచ్చు, రేపు 50 రూపాయలు అమ్ముతుంది.
0: గత సంవత్సరాలుగా మీరు

0: అంటే లక్ష రూపాయలు కూడా, లక్ష కూడా, లక్ష కూడా సార్, 2 లక్షలు కూడా వస్తుంది ఓ టైంలో. ఓ టైంలో 1 లక్ష రూపాయలు మీద కూడా పడుతుంది సార్.
1: ఓ రకంగా చెప్పాలంటే లాభదాయకంగా ఉంది,
0: 1 లక్ష రూపాయలు కూడా మీద పడుతుంది ఒక టైంలో.
1: చక్కగా మీరు పూల పంట సాగు లాభం పొందుతూ ఉన్నారు. అయితే సాటి రైతులకు మీరు ఈ పంట గురించి ఎటువంటి సలహాలు ఇస్తారు ఒకసారి చివరగా తెలియజేయండి. కొత్తగా ఈ పూల మొక్కలను పెంచే రైతులకు మీరు ఎటువంటి సలహా ఇస్తారు తెలియజేయండి.
0: మా ఊళ్ళో అందరు ప్రతి ఒక్కరు కూడా నర్సరీ నుంచి తెస్తారు మొలకలు. ప్రతి ఒక్కరికి మా ఊళ్ళో తెలుసు, డ్రిప్ లేని పేపర్ లేని వేయరు. కలుపు ఊళ్ళకు సరిపో లేబర్ కు.
1: తెలంగాణ జిల్లాలో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో పూల మొక్కల సాగు చేయట్లేదు. ఒకవేళ ఆసక్తి ఉన్నటువంటి రైతులు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకోవాలంటే మీరు ఏం చెప్తారు?
0: నేను పూలు సాగు చేస్తున్నా, పక్క రైతులు కూడా ఈ విధంగా సాగు చేసి పండియాలి. నేను ఈ పంట పెట్టి లాభం పొందుతున్నా, మీరు కూడా సాగు చేయండి, మీరు కూడా లాభం పొందండి.
2: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7 గంటలు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రసార వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇంకుడు గుంతల నిర్మాణం గురించి, ప్రభుత్వ సహకారం గురించి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయం వింటారు పరిచయకర్త ఎన్ రవికుమార్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర మేనేజర్ అల్లోల మహేష్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త మానేటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. ఇక 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 10:00 అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపు ఉదయం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు వింటారు, 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో ఉత్తర హితోక్తులు వినిపిస్తారు జి ప్రకాష్ గౌడ్ గారు, 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు, 7:30 కంఠేశ్వర చెస్ట్ మరియు రెస్పిరేటరీ హాస్పిటల్
1: నిజామాబాద్. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటరీ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రేషన్ రవాణా డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు ఆమోదం తెలియజేసింది. స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్, సార్థక్ పీడీఎస్ అని పిలిచే ఈ సమగ్ర పథకానికి 16 ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్రం వాటగా 25,530 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదం లభించింది. న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ పథకం ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణాకు, రాష్ట సంస్థలకు సహాయం అందిస్తుందని, చౌక ధరల దుకాణాలకు మద్దతు ఇస్తుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు తోడ్పడుతుందని చెప్పారు.
2: ये सुधार है पीडीएस के सिस्टम में, पूरे डिलीवरी सिस्टम में, लॉजिस्टिक्स में, ट्रांसपोर्टेशन में, मटेरियल हैंडलिंग में, और पीडीएस के बेनिफिशियरीज की ग्रीवेंस के रिड्रेसल के लिए बहुत बड़ा ये स्ट्रक्चरल रिफॉर्म है. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है.
1: జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే 81,35,00,000 మంది ప్రజలకు ప్రభుత్వ నిబద్ధత నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుందని మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పీడీఎస్ పథకానికి ఇది ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడీఎస్ ఫేజ్ 2 ఆమోదం తెలియజేయడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఫేజ్ 2 కోసం 25,500 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేబినెట్ కమిటీ ఆమోదించిందని ఆయన తెలియజేశారు. పేదరిక నిర్మూలన పథకాలను మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తోందని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లబ్దిదారుల రిజిస్టరీ రూపకల్పన, జీపీఎస్ ట్రాకింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ వంటి హైటెక్ వ్యవస్థల ద్వారా చౌక ధాన్యాలు, ఇతర పథకాల యొక్క 100% ప్రయోజనాలు పేదలకు అందుతాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. రాష్ట్రాలకు పెరుగుతున్న రవాణా ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు రేషన్ దుకాణాల కమిషన్ను పెంచడానికి కూడా ఇందులో నిబంధనలు చేర్చినట్లు ఆయన తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఎస్ఐఆర్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 324 అధికరణం, దాని ప్రకారం రూపొందించిన నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కుందని కోర్టు పేర్కొంది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల రాజ్యాంగ ఆవశ్యకతను ఎస్ఐఆర్ మరింత ముందుకు తీసుకొడుతోందని అభిప్రాయపడింది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు గత ఏడాది జూన్లో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన రెడ్ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. మరో కేసు విచారణ సందర్భంగా 2023 మణిపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించి కొనసాగుతున్న విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది. అధికారుల నుంచి తాజా నివేదికను కోరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ప్రకారం 400 కంటే ఎక్కువ మంది నిందితులపై 207 కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేసినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాలా బాక్చిల్తో కూడిన ధర్మాసనం గమనించింది. ఇంకో కేసులో 9వ తరగతి విద్యార్థుల కోసం కనీసం 2 స్థానిక భారతీయ భాషలతో సహా 3 భాషలను తప్పనిసరిగా చదవాలని సీబీఎస్ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది.

0: ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ ఎన్సీఈఆర్టీలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత వడగాడ్పుల పరిస్థితుల దృష్ట్యా కేసుల విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని భారత సుప్రీంకోర్టు ఈరోజు బార్ అసోసియేషన్ సభ్యులను సూచించింది. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. దేశ రాజధానిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని కోర్టులు ఆన్లైన్ విచారణలు జరిపేలాగా ఆదేశాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి సోమవారం శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా విచారణ నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంతకు ముందు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర పురోగతికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఎంతో కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అన్నారు. గంగ్టోక్ లో సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలు, పరస్పర నమ్మకం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
1: వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హై. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హై. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హై. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహూంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: గ్యాంగ్టాక్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ సిటీ రన్నర్ అమ్మా దీదీ బహిమీ బస్ సేవ అనే ప్రజా రవాణా సేవలను రాష్టపతి ద్రౌపది ముర్ము జెండా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా దేశవ్యాప్తంగా పౌరులందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లడం వీలైనంత వరకు తగ్గించాలని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచినీటిని వెంట తీసుకువెళ్లాలని, ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఇతరులకు కూడా మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. అసోం శాసనసభ ఈరోజు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించింది. దీంతో ఇటువంటి చట్టాన్ని ఆమోదించిన ఈశాన్య ప్రాంతంలో మొదటి రాష్ట్రంగానూ, దేశంలోని 3 రాష్ట్రంగానూ అసోం నిలిచింది. 16వ అసోం శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా సోమవారం నాడు ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమావేశాల ముగింపు రోజున ఈవేళ సభ ఆమోదించింది. అస్సాం ప్రభుత్వం సోమవారం శాసనసభలో ద యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాం బిల్లు 2026ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున అస్సాం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి విషయాల్లో రాష్ట్రంలోని నివాసితులందరికీ ఒకే విధమైన చట్టపరమైన విధి విధానాలను ఏర్పాటు చేయడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. రాజ్యాంగపరమైన రక్షణలు, సాంప్రదాయ పద్దతులు కాపాడేందుకు ఈ బిల్లు షెడ్యూల్డ్ తెగలను దీని పరిధి నుండి మినహాయించింది. పాకిస్తాన్లో బలూచ్ పౌరుల బలవంతపు అదృశ్యాల ఉధృతిని అనేక మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు మహిళలతో సహా అనేక మంది బలూచ్ పౌరులను మాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల బాధిత కుటుంబాలందరికీ ఈద్ పండుగ ఒక దుఃఖమైన అనిశ్చితితో కూడుకున్న సందర్భంగా మిగిలిపోయిందని, తమ ప్రియమైన వారి నుండి ఎదురైన బాధాకరమైన వియోగాన్ని వారు అనుభవిస్తున్నారని ఈ సంస్థలు పేర్కొన్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన బలూచ్ స్టూడెంట్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం పంజాబ్ ఇస్లామాబాద్ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులను పాకిస్తాన్ సైనిక దళాలు అదృశ్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఈరోజు భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ 5వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనథన్ క్రిస్టీపై సంచలన విజయం సాధించారు. అయితే 32వ రౌండ్లో జరిగిన మరొక మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ సింగపూర్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ఫైనల్లో చోటు దక్కించుకోవడం కోసం

0: శుక్రవారం జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో తలపడవలసి ఉంటుంది. విశేషాలు మరొకసారి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్ట పద్దతిను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ది ముఖ్యమని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈ సాయంత్రం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు ముందుగా ప్రకటించిన అంశం.

0: రైతు సోదరులకు నమస్కారం. పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వినండి, ఇంకుడు గుంతల నిర్మాణం మరియు ప్రభుత్వ సహకారం గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో నిజామాబాద్ భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారు మనతో ఉన్నారు. మరి ఈ ఎండాకాలంలో వచ్చే వర్షాకాలానికి సామూహికంగా అందరూ చేపట్టవలసిన ఇంకుడు గుంతల యాజమాన్యం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి బాబు గారు.
1: నమస్కారం అండి శ్రోతలందరికీ.
0: శ్రీనివాస్ బాబు గారు, ప్రస్తుతానికి మనం ఎండాకాలంలో ఉన్నాము, మరి వచ్చే వర్షాకాలానికి మనం నీటిని పొదుపు చేసుకోవాలంటే ఈ వర్షపాతానికి అదేవిధంగా నేల రకాలకి ఎలాంటి సంబంధం ఉంది, మరి వివరాలు తెలియజేయండి.
1: శ్రోతలందరికీ మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భూగర్భ జలాలను మనము కొంచెం క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి అని అంటే, దానికన్నా ముందు మనము మీరు అడిగిన ప్రశ్నలకు భాగంగా వర్షపాతమును సద్వినియోగము చేసుకోవాలంటే భూ ఉపరితలంలో ఉన్న నేల యొక్క స్వభావమును చాలా పరిగణలోకి తీసుకోవాలి. ఈ రెండు అనుసంధానము చేసుకుంటేనే మనము భూగర్భంలోకి భూగర్భ జలాలను పెంపొందించడానికి మనకు కొంతవరకు మనం ప్రయత్నం చేయొచ్చు. అది ఏ విధంగా అంటే, కొంచెం మీరు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే వర్షపాతము మనకు మన రాష్ట్రంలో దరిదాపుగా 940 mm ఒక సంవత్సరానికి పడుతుంది. అదే మన ఉత్తర తెలంగాణ ప్రాంతాలు మనం చూసుకుంటే 900 నుండి 1100 mm దాకా పడుతుంది. అంటే కొంచెం వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర సరాసరి 940 ఉంటే ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మనకు కొంచెం అధిక మోతాదులో వర్షపాతము సంవత్సరానికి మనము పొందుకుంటూ ఉన్నాం. చాలా సంతోషమైనది. అంతేకాకుండా అది నార్మల్ వర్షపాతమే. కానీ గత 5, 6, 7 సంవత్సరాలలో మనకు పడిన వర్షపాతము మనం గమనిస్తే మినిమంలో 10 నుండి 30-40% వరకు ఎక్సెస్ రెయిన్ఫాల్ మనము పొందుకున్నాం. ఇటువంటి ప్రభావము ద్వారా మనం పొందినా కానీ వర్షపాతము మనము పొందుకున్నాము. అంటే దీన్ని మనము ఏ విధంగా భద్రపరచుకోవాలి అన్న దాంట్లో, ఈ వర్షపాతము ఒక రోజుకు 20 mm పడితే ఒక రెయినీ డే అని మనము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఈ వర్షపాతము జూన్ 1 తారీఖున మొదలు పెట్టుకుంటే 31 మే వర్షపాత సంవత్సరము అని అంటున్నాం. 12 నెలలు అందులో ఎక్కువగా మనము పొందేది సౌత్ వెస్ట్, మనము 80% పొందుకుంటాం. నార్త్ ఈస్ట్లో 13-15% మనం పొందుకుంటాం ఈ వర్షపాతం. ఈ సౌత్ వెస్ట్ మనకు జనరల్గా జూన్ 1 నుండి సెప్టెంబర్ మాసాంతానికి, నార్త్ ఈస్ట్ అక్టోబర్ నుండి డిసెంబర్ మాసాంతంలో మనం ఈ వర్షపాతము స్థిరంగా మనము అది పొందుతూ ఉన్నాం. ఈ వర్షపాతము వచ్చినప్పుడు మనము అది అధికముగా పడవచ్చు, లేకపోతే నార్మల్గా 20 mm అంటే ఆ రోజుకు అది ఇంకింపజేయడానికి సర్ఫేస్ రన్ ఆఫ్లో పోకుండా ఉండడానికైతే ఆ విధంగా పడితే బాగానే ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎప్పుడు రన్ ఆఫ్ ఎక్కువైతా ఉంది, నార్మల్గా పడ్డప్పుడు ఎంత భూగర్భం లేకపోతుంది, తక్కువగా పడ్డప్పుడు ఏం జరుగుతున్నది అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. వర్షం పడింది అని అంటేనే మనకు అది భూగర్భంలోకి వెళ్తుందా, మీరు క్షుణ్ణంగా గమనించండి. తక్కువ మోతాదులో వర్షం పడింది అంటే 10 mm పడింది ఒక రోజుకు అని అనుకుంటే, అది సాయిల్ మాయిశ్చర్ అవ్వడానికి, ఎవాపరేషన్కి, ఆ చెట్లకు వాటికి మాత్రమే సరిపోతుంది. కానీ భూగర్భంలోకి వెళ్ళడానికి కొంత తక్కువ మోతాదు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే ఒకరోజు 20 mm రెయిన్ఫాల్ ఆ ప్రాంతంలో పడితే అది సాయిల్ మాయిశ్చర్ అవుతూ భూగర్భంలోనికి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అదే ఎక్కువగా 20 mm కన్నా అదే ఒకరోజుకు ఎక్కువగా పడితే భూగర్భంలోకి వెళ్ళడానికి సమంగా ఉండి ఎక్కువ పడిన మోతాదును ఆ యొక్క నేల స్వభావం ఆధారంగా ఉపరితలంలో నుండి రన్ ఆఫ్ ద్వారా వెళ్ళిపోతూ ఉంది. ఈ విధంగా మరి మనము దాన్ని అర్థం చేసుకోవాలి. లోపటికి అని అంటే భూగర్భంలోకి వెళ్ళడానికి మనకు ఒక మీడియా ఉంది, దాన్నే మనము ఉపరితల సాయిల్ అంటే మనము మట్టి అని అంటాం. మట్టి, ఆ మట్టి రకాలను మనం ఇప్పుడు పరిశీలనలోకి తీసుకుందాం. మనకు మూడు రకాలుగా అంటే దొడ్డు లెక్కలో నల్ల మట్టి, ఎర్రమట్టి, ఇసుక మట్టి, ఈ మూడు రకాలుగా మట్టిలు మనకు సర్ఫేస్లో మనకు కనపడతా ఉంటాయి. నల్ల మట్టిలో ఎక్కువ శాతముగా మనకు 8% మ్యాక్సిమం, అతి ఎక్కువగా పడిన వర్షపాతంలో ఎక్కువగా 8% మాత్రమే భూగర్భంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే 92% అది ఎవాపరేషను రన్ఆఫ్లో వెళ్ళిపోతుంది అని అర్థం. నల్ల మట్టి ప్రాంతాలలో భూగర్భ జల వినియోగదారులు అందరూ దీన్ని కొంచెం గమనిస్తే మనకు ముందు తరాలకు లేదా ముందుకు మనం ఏమి చేయాలి, ఎటువంటి ఆలోచనలు మనం సమాలోచన చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నది నా యొక్క ఉద్దేశం ఇంత విశదీకరించడానికి. రెండవది ఎర్రమట్టి నేలలు. ఈ ఎర్రపు మట్టి నేలలలో ఇంకినడానికి మాత్రం అది 14% నుండి 15% వరకు భూగర్భంలోకి ఇంకడానికి అది అనుకూలంగా ఉన్న ప్రాంతము. మిగతాది 85% అది రన్ఆఫ్లో వెళ్ళిపోతుంది. అదే ఇసుక ప్రాంతంలో అయితే పడిన వర్షపాతంలో 20%, మిగతా 80% రన్ఆఫ్లో వెళ్ళిపోతాడు. ఈ విధముగా మూడు రకాల మట్టి స్వభావాలను బట్టి 8% వరకు నల్ల మట్టి, 15% వరకు ఎరుపు మట్టి, 20% వరకు ఇసుక నేల ప్రాంతాలలో భూగర్భంలోకి పడిన వర్షం ఇనుకుతుంది అన్నది శ్రోతలందరూ గమనించాలి. మిగిలిన వర్షపాతము అదంతా ఎవాపరేషను, రన్ఆఫ్ లేదా వేరే వేరే విధంగా అది డిస్ట్రిబ్యూషన్లో జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన నేల స్వభావమును వర్షపాతము ఇంటర్లింక్ అయి ఉంది. మనకు ఎక్కువగా పడే వర్షపాతమును మనము భూగర్భంలోకి వెళ్ళాలి అని అంటే ప్రత్యయన మార్గము ఏమీ లేదు. ఎందుకంటే మ్యాక్సిమంలో 20% మాత్రమే మనకు లోపలికి వెళ్తుంది, 80% ఎవాపరేషన్ అయిన 40% లాగా ఎవాపరేషన్ అవుతుంది, 40% ఎక్కువ పడినప్పుడు రన్ఆఫ్లో వెళ్ళిపోతూ ఉంది. మీరు గమనించండి శ్రోతలారా, గత 4-5 సంవత్సరాలలో మనం గమనిస్తే అక్కడక్కడ ఒకటే రోజు కొంత సమయంలో అధిక మోతాదులో వర్షాన్ని మనము పొందుకుంటా ఉన్నాం. కట్టలు తెగిపోయే, చెరువులు తెగిపోయే, రోడ్లు తెగిపోయే వర్షపాతము ఒకటే రోజు అనుభవించి చాలా నష్టము పొంది ఉన్నాం. ఇటువంటి వాటికి మనం ఏ విధమైన చర్యలు చేపట్టాలా అన్న దాంట్లోనే ఈ వర్షపాతమును, ఆ యొక్క నేల స్వభావమును మనము గమనించుకొని ఈ రెండింటినీ అనుసంధానం చేసుకొని మనము ముందుకు వెళ్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నది నా యొక్క ఆలోచన మీతో సమంగా పంచుకుంటా ఉన్నాను.
0: మరి శ్రీనివాస్ బాబు గారు, మీరు అన్నట్టుగా నీల స్వభావాన్ని బట్టి మనకు భూగర్భ జలాలు పెంపొందించే ప్రక్రియ జరుగుతుందని చెప్తున్నారు కదండి, మరి ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ఏ సమయం అనువైనదండి? మరి దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు?
1: ఇప్పుడు ఇంకుడు గుంతలు అని అన్నాం. ఇప్పటిదాకా మనకు న్యాచురల్గా భూగర్భంలోకి వెళ్ళే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయన్నది మనము చూసాము. ఇప్పుడు ఆ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఏదైతే మనకు పడింది, అది మనం 80% 40% రన్ఆఫ్లో వెళ్ళిపోతూ ఉంది అని అనుకున్నామో, ఆ 40% మనము ఆర్టిఫిషియల్గా కొన్ని నిర్మాణాలు చేపట్టి రన్ఆఫ్ను అరికట్టి అది ఒకదా ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశంలోకి వెళ్లకుండా చేయడమే మనము ఆర్టిఫిషియల్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను, అంటే వర్షపు నీటిని భూగర్భంలోనికి ఇంకింపజేయడానికి అదే ప్రాంతంలో మనము కొన్ని నిర్మాణాలు చేపట్టుకున్నదానికి ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను మనం కట్టుకుంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎన్ని అని అంటే అన్ని ఉపయోగాలు మన ముందున్నాయి. ఆ ఉపయోగాలను మనం పొందాలి అని అంటే తప్పనిసరిగా మనము ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్కి వెళ్ళాలి. మనకు భవిష్యత్తు అంతా వర్షపు నీటి ఇంకుడు గుంతలే భవిష్యత్తుకు పునాది మెట్టులు. అర్థం చేసుకోండి, వర్షపు నీటి ఇంకుడు గుంతలే భవిష్యత్తుకు పునాది మెట్టులు. మనకు ఈ భవిష్యత్తుకు పునాది మెట్టులు ఈ వర్షపు నీటి ఇంకుడు గుంతలు అంటున్నాం కాబట్టి ఈ వర్షపు నీటి యొక్క ఇంకుడు గుంతలను ఎక్సెస్ పోతున్నదని అంటున్నాము, వాటిని హార్వెస్ట్ చేసుకోవడం అంటే ఇంకింపజేయడానికి మనము సకల ప్రయత్నాలు చేయాలి. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ ఇంకుడు గుంతలు అనేది ఒక్కొక్క దాని గురించి మనము సవివరంగా వెళ్తే హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్లలో చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర. ఒక వ్యక్తి తన ఇంటిలో, ఒక రైతు తన పొలంలో, ఒక కమ్యూనిటీ ఆ గ్రామంలో లేదా ఒక పెద్ద సంస్థ ఆర్గనైజేషన్ మొత్తంలో ఈ విధముగా ఒక్కొక్క స్టేజీకి ఒక్కొక్క ఏరియాను బట్టేసి ఒక ఇంటి యజమానికి దాదాపుగా 400, 300, 500 గజాల వరకే ఆయన తాను ఒక భూ ఆసామిగా ఉండొచ్చు. అదే ఒక రైతు అయితే 2, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల దాకా ఆసామిగా ఉండొచ్చు. అదే ఒక సంస్థ అయితే 50 ఎకరాలు, 100 ఎకరాలలో ఇండస్ట్రీ అయినా కానీ ఆ సంస్థ అయినా పెట్టి అట్లా ఉంటుంది. ఈ విధమైన ఉన్న ప్రాంతాలలో మనము ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి ఆ యొక్క నిర్మాణాలు చేపట్టాలి. మొదటగా ఒక ఇంటి యజమాని సంగతి మనము పరిగణలోకి తీసుకుంటే ఆయన ఇంకుడుగుంత రెండు రకాలుగా చేసుకోవచ్చు. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, అంటే ఇంటి పైకప్పులో పడ్డ వర్షపు నీటిని దాన్ని కిందికి మళ్లించుకొని ఒక ప్రాంతానికి మళ్లించుకొని ఇంకింపజేయడం ఒకటి. ఆయన ఇంటి వినియోగానికి ఉపయోగించిన నీటిని సోక్ పిట్ ద్వారా భూగర్భంలోకి మళ్లించడము ఒకటి. సోక్ పిట్టు ఆ ఇంటి యజమాని నిర్మించుకుంటే మంచిది, రెండు రకాలుగా అది ఉపయోగపడుతుంది. మలినమైన నీరు బయటికి వెళ్ళి బయట డ్రైన్లో నుండి ఇదంతా మనకు ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కోకుండా ఆ మలినమైన నీటిని బయటికి పంపకుండా మన ఇంటిలోనే ఒక సోక్ పిట్ లాగా ఒక చిన్న తొట్టిలోకి దాన్ని ప్రవహింపజేసేలాగా మార్చుకొని అది మలినమంతా కింద సెటిల్ అయినప్పుడు దాన్ని ఆ యొక్క తోటలోకి వేసుకోవడానికి పనికొస్తుంది. ఆ నీళ్లు భూగర్భంలోకి తేటగా అయిన తర్వాత భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత కూడా అది భూగర్భంలో ఒక ఫిల్టర్ మీడియా ద్వారా అది భూగర్భ జలాలు పెంపొందించడానికి దోహదపడుతుంది, చాలా మంచిది అన్నది ఒకటి. అదే రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అంటే ఇంటి పైకప్పు మీద పడిన వర్షపు నీటిని మనము ఒక పైపు ద్వారా హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మించుకొని ఒక దగ్గర ఆ నిర్మాణము కూడా హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్కి ఏదో ఎంతో ఖర్చు అవుతుంది అని ఏం లేదు. మనకు ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్న నిర్మాణంలో మన 3x3 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల 2 మీటర్ల వెడల్పుతోటి ఒక 2 మీటర్ల 3 మీటర్లు తన శక్తి కొలది లోతు తవ్వి లోపల 50% వరకు పెద్ద పెద్ద గులకరాళ్ళు 40mm కంకర, దాని తర్వాత 20mm కంకర, తర్వాత బటానా శాండ్ వేసుకొని ఆ ఫిల్టర్ మీడియాను తయారు చేసుకొని వచ్చిన వర్షపు నీటిని రూఫ్ టాప్ మీద పడిన మొత్తం నీటిని ఈ యొక్క ఇంకుడుగుంతలోకి ప్రవహింపజేయడానికి ఒక గొట్టము ద్వారా తీసుకొని వస్తే అది ఆ జాలి ద్వారా లోపలికి వెళ్ళి ఆ యొక్క బటానా శాండ్ నుండి 20mm 40mm కింద పేబుల్స్ ద్వారా లోపలికి వెళ్ళేసి భూగర్భంలోకి వెళ్ళి వర్షపు నీరు చాలా శుద్ధమైన జలము, ఇది లోపలికి వెళ్ళిన తర్వాత అటు మలినమైన నీరు కాకపోయినా లేకపోతే ఎక్కువగా హై డెన్సిటీ ఉన్న మినరల్స్ ఉన్న వాటర్లో కలిసి అది డైల్యూట్ అయ్యి శుద్ధ జలంగా మారడానికి ఈ ప్రక్రియ ద్వారా చాలా క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ పెరుగుతుంది. అంటే ఒక 200 గజాలు ఉన్న ఒక ఇంటి యజమాని తను సోపిట్టు నిర్మాణం చేసుకోవచ్చు, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సామూహికంగా నిర్మాణాలు చేపట్టితే ఆ ప్రాంతంలో ఎన్నటికీ యొక్క నీటి యొక్క ఎద్దడి ఏర్పడదు. కొంత వర్షపాతము తగ్గినా కానీ మన ఉన్న భూగర్భ జలాలు మనము పెంపొందించిన దానిలో మనం వాడుకోవడానికి ఇటువంటి సమయంలో మనకు చాలా ఉపయోగపడుతుంది అన్నది మీరు తెలుసుకోవాలని నేను ఒక విన్నవించుకుంటా. అదేవిధంగా రైతు సహోదరులైతే ఆ యొక్క పొలంలో 2 ఎకరాలు 3 ఎకరాలు 1 ఎకరం ఉన్నా కానీ కొంత భాగము రెయిన్ వాటర్ను హార్వెస్ట్ చేయడానికి మనము ఒక గుంతలాగా నిర్మాణం చేసుకోవచ్చు. దీంట్లో దాన్ని మనము ఫామ్ పాండ్ అంటాం. ఫామ్ పాండ్ 2-3 రకాలుగా మనం నిర్మాణం చేసుకోవచ్చు. 3 మీటర్లు 3 మీటర్లు 3 మీటర్ల లోతులో కూడా మనము స్టెప్ లాగా పిట్ తయారు చేసుకోవచ్చు, స్లోప్లో ఉన్నట్టుగా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా పశువులు ఏమైనా ఇబ్బంది పడతాయనుకున్నప్పుడు మనము ఒక స్లోప్ అంటే ఏటవాలుగా ఫామ్ పాండ్ నిర్మాణం చేసుకోవచ్చు. ఏటవాలు అంటే అదర్ ఎండ్ మాత్రము కొంచెం లోతుగా ఉండేటట్టుగా అది స్లోప్గా పైకి వచ్చి బర్రెలు ఏమైనా గేదెలు అటువంటి పశువులు బయటికి రావడానికి కూడా వీలుగా ఎక్కడానికి అటువంటి నిర్మాణం చేసుకోవచ్చు. లేదా ఎక్కువగా వాటర్ ఇక్కడ వస్తుంది అన్నప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంటాం. అదో ఫామ్ పాండ్ అది పాండ్ టైప్ ఉంటుంది, ఇదో పిట్ టైప్ ఉంటుంది, ఇదో గుంతలాగా స్టెప్ 3 మీటర్ల లోతులోగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు 3 మీటర్లు అంటున్నామని అంటే కనీసం ఒక 10 అడుగులు నింటే అడుగున మనకి ఎరుపు మట్టి వచ్చిన తర్వాత అక్కడ నుండి మనకు లోపలికి వర్షపు నీరు రేడియల్గా ప్రవహించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత లోతులోకి మనం వెళ్తూ ఉన్నాము. 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు, స్టెప్ వైజ్గా రెక్టాంగిల్ అయినా కానీ రౌండ్గా అయినా కానీ నిర్మాణం చేసుకుంటే వచ్చిన వర్షపు నీరు ఈ విధమైన చిన్న చిన్న మినీ పిట్స్, ఫామ్ పాండ్స్, మినీ ట్యాంక్స్, ట్యాంకులు కూడా మనము నిర్మాణం చేసుకోవచ్చు. మనకు ఏరియా ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉండింది అనుకుంటే 10% మనము హార్వెస్టింగ్ వర్షపు నీరును ఇంకింపజేయడానికి డెడికేషన్ చేసుకుంటే ఆ యొక్క ప్రాంతంలో ఏటవాలు ఒక మూలకు దాన్ని పర్కులేషన్ పిట్టును మనం నిర్మాణం చేసుకొని ఈ యొక్క వర్షపు నీటిని అక్కడ మన ప్రాంతంలోనే ఇవన్నీ ఎందుకు మనము అవసరము అని అనుకుంటున్నామంటే ఎక్కువ వర్షపాతము మన ప్రాంతంలో పడి అది వేరే ప్రాంతానికి పయనమైపోతూ ఉన్నది కాబట్టి ఈ విధమైన రన్నాఫ్ను మనం అరికట్టి నందువలన మనకు భూగర్భంలోని నీటి శాతమే కాదు ఇంకొక ఉపయోగములు కూడా ఉంటుంది. ఆ ఉపయోగాలు ఏమి అని అంటే ఈ సాయిల్ ఎరోజన్ అనేది మనకు అరికట్టవచ్చు. వాటర్ యొక్క పొల్యూషన్ కూడా మనము కొంతవరకు దాన్ని నివారించవచ్చు. ఈ రోడ్స్ అయినా కానీ లేకపోతే మన ప్రాంతంలో ఆ యొక్క చెట్లున్నా కానీ ఫ్లడ్డింగ్ వచ్చేసి కొట్టుకుపోకుండా మనము నివారించవచ్చు. అంటే ఈ రన్నాఫ్ను ఎక్కడిదక్కడ మనము అరెస్ట్ చేసి భూగర్భంలోకి ఇంకింపజేసుకుని ఉంటే ఫ్లడ్ అనేది చాలా తక్కువైపోతుంది. ఆకస్మిక వర్షాలు వచ్చినా కానీ ఇటువంటి గుంతలు ఈ యొక్క ఎండాకాలంలోనే మనము గత సంవత్సరంలో పడిన వర్షపాతాన్ని మనము పరిగణలోకి తీసుకొని ఏ మాసంలో ఏ సమయంలో ఎక్కువ వర్షపాతము పడుతుంది అని అంటే వర్షాకాలంలోనే కాబట్టి ఈ జూలై జూన్ మాసం నుండి అక్టోబర్ వరకు దాకా ఎక్కువ వర్షపాతం పడుతుంది. 80% పడుతుందని ఇందాకనే మనము తెలుసుకున్నాం. ఈ సమయ కాలంలోనే మనకు నిర్మాణాలు ఇప్పుడు చేసుకుంటే అనువైన సమయం ఇది ఎండాకాలము. మే మాసంలోనూ జూన్ దాకా మనకు వర్షాలు పడడానికి కొంత లేట్ అయినా కానీ మనము ఇటువంటి స్ట్రక్చర్స్ను మనం నిర్మాణం చేసుకుంటే భవిష్యత్తులో మనకు పడే వర్షాన్ని మనము మన యొక్క ప్రాంతంలోనే భూగర్భంలోకి ఇంకింపజేయడానికి చాలా దోహదపడుతుంది. దానివల్ల లాభాలు కూడా మనకు చాలా ఉన్నాయి. ఈ వర్షపాతము 2 రకాలుగా మనకు ఉంటుంది. ఇందాక మనము మాట్లాడుకున్నట్టు న్యాచురల్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఆ యొక్క మట్టి స్వభావాన్ని బట్టి అవే భూగర్భంలోకి వెళ్తాయి. రెండవది ఆర్టిఫిషియల్. మనం ఇప్పుడు ఏవైతే ఇంకుడు గుంతలు అని మనం అనుకున్నామో ఇవి ఆర్టిఫిషియల్గా పడిన వర్షపాతాన్ని మనము రన్ఆఫ్లో వెళ్లకుండా మనమే మన ప్రాంతంలో అరికడితే లాభాలు కూడా గురించి మనము ఎంతో నేర్చుకున్నాం. అంతేకాదు ఈ యొక్క వర్షపాతాన్ని మనము రకరకాల ప్రాంతాలుగా మనము గమనించుకున్నాం. దాంట్లో ఎక్కువగా ఈ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ అర్బన్ ఏరియాలలో, అదే వ్యవసాయ ప్రాంతాలలో అయితే అంటే రైతు సోదరులు అయితే ఈ ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుంటారు. ఈ ఎక్కువ శాతంలో మనకు రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నవాళ్ళు, స్కూల్స్ కాలేజెస్ ఉన్నవాళ్ళు, అర్బన్ ఏరియాలలో అపార్ట్మెంట్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వాళ్ళు, గవర్నమెంట్ బిల్డింగ్స్, వీరికి కొంత రూఫ్లో ఎక్కువ శాతము మనకు వర్షం పడుతుంది. మన యొక్క ఇంటి మేడ మీద అంటాం కదా, అటువంటి ప్రాంతాలలో ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, మిల్స్, అంతేకాదు ఈ ఐటీ పార్క్స్, హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్, స్విమ్మింగ్ పూల్స్, స్టేడియము, ఇటువంటి స్ట్రక్చర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అర్బన్ ఏరియాలలో ఈ యొక్క వాటర్ వేస్టేజ్ని మనము కొంతవరకు పొదుపుగా వాడుకుంటూ ఆర్టిఫిషియల్గా నిర్మాణాలు చేపట్టవలసిన హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను కరెక్ట్గా అనువైన సమయము ఇదే కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా తమ వంతు సహకారం అందిస్తూ వచ్చే వర్షపాతము ఈ భూగర్భంలోకి వెళ్ళడానికి 100% ఈ విధంగా ఇటువంటి స్ట్రక్చర్ కట్టుకొని 2-3 సంవత్సరాలు మనము ఆ యొక్క వర్షాన్ని రన్ఆఫ్లో వెళ్లకుండా సోపిట్ ద్వారా మన ఇంట్లో మలినమైన వాటర్ డ్రైన్లో వెళ్లకుండా మనం ఇక భద్రపరచుకొని ప్రతి నీటి బొట్టును మనము హార్వెస్ట్ చేసుకుంటే ప్రస్తుతము ఉన్న నిజామాబాద్లో 12 మీటర్లు ఉన్న నీటి మట్టాలు ఎండాకాలంలో 12 మీటర్ల దాకా వచ్చింది. ఇది మనకు 6 మీటర్ల వరకు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి 6 మీటర్లు వచ్చిందంటే మనము 6 మీటర్ల వాటర్ లెవెల్ ఇంప్రూవ్ చేసిన వారు వారమైతము. భవిష్యత్తులో మనకు ఎటువంటి ఇబ్బందులు వర్షాభావ పరిస్థితులు ఉన్నా వచ్చినా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండగలుగుతాం. ఎప్పుడు ప్రతి ఒక్కరూ ఇటువంటి స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకొని ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ మన ప్రాంతం నుండి మన ఇంటి నుండి పక్కింటికి వెళ్లకుండా మన ఇంట్లోనే మనము డైరెక్ట్గా కానీ అంటే డైరెక్ట్ అంటే వచ్చిన వర్షపాతంని మనం ఒక స్ట్రక్చర్లో భద్రపరచుకోవడం ఉంటుంది, లేకపోతే హార్వెస్టింగ్ ఉంటుంది, లోపలికి భూమిలోకి ఇంకింపజేయడానికైనా ఉంటుంది. ఈ విధమైన చర్యలు చేపడితే భవిష్యత్తు మనకు చాలా వర్షాభావ పరిస్థితుల్లో కూడా మనము ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది అనేదని విన్నవించుకుంటూ అందరూ ఇందులో సహకరించి తమ వంతు కృషిగా ఈ ఎండాకాలంలో హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ రైతు సోదరులు అర్బన్ ఏరియాలలో అందరూ నిర్మాణం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ భూగర్భ జల శాఖ తరఫు నుండి విన్నవించుకుంటున్నాను.
0: మరి శ్రీనివాస్ బాబు గారు, మీరు చెప్పిన అంశాలని, ఇంకుడు గుంతల ప్రాముఖ్యతని, అదేవిధంగా నిర్మించుకోవాల్సిన సమయాన్ని రైతు సోదరులు, అదేవిధంగా భూగర్భ జల వినియోగదారులు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి ఎట్లాంటి సహకారం ఉందండి?
1: చాలా మంచిగా అడిగారండి. ఇది మన సామాన్యులే కాదు, ప్రభుత్వ పరంగా కూడా మనకు ఈ యొక్క ఇంకుడు గుంతల నిర్మాణానికైనా కానీ అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో కానీ మనకు చాలా సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక పల్లెల్లో అంటే ఒక గ్రామంలో ఒక సామాన్య రైతైనా కానీ వారు తమ పొలంలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఆ యొక్క భూమిని సర్వే నెంబర్ తోటి ఆ కన్సర్న్డ్ పంచాయతీ సెక్రటరీకి వెళ్తే తను టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేసేసి ఆ శాఖ డిఆర్డీఏ శాఖ ద్వారా సంబంధిత అప్రూవల్ తీసుకొని మరుసటి 2-3 రోజులలోనే ఈ ప్రక్రియ తొందరగా వాళ్ళు ఇచ్చేసుకొని ఈ ఎండాకాలంలోనే వారికి తను పొలంలో ఎటువంటి స్ట్రక్చర్ కావాలి అన్నది టెక్నికల్గా వాళ్ళు అసెస్ చేసి అది ఫామ్ పాండ్ అయినా కానీ లేకపోతే మినీ పర్కులేషన్ ట్యాంక్ అయినా కానీ లేకపోతే అటువంటి కట్టడానికి అనువైన ప్రాంతాన్ని వాళ్ళు చూజ్ చేసి రైతు సోదరులు మీరు ఎంత స్థలంలో ఎక్కడ ప్రాంతంలో మీరు సర్వే నంబర్లో ఎక్కడని మీరు ఒక మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీకి అయినా కానీ ఎన్ఆర్ఈజిఎస్ పథకము ద్వారా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రోత్సాహకంగా ఇవన్నీ హార్వెస్టింగ్కు ముందుకు వెళ్తా ఉన్నది కాబట్టి మీరు మీ యొక్క ప్రాంతంలో పొలంలో 2 ఎకరాలు ఉంది దాంట్లో ఒక హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కట్టాలని ఒక చిన్న దరఖాస్తు చేసుకుంటే మీకు కంపల్సరీగా వాళ్ళే చాలా సహాయం చేస్తారు. మీ యొక్క 3 ఎకరాలు 4 ఎకరాలు అనుకో 12x12 మీటర్ల వరకు అయినా చేస్తారు, 20 మీటర్ల నుండి 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, ఇటువంటి పెద్ద స్ట్రక్చర్లు అయినా కానీ చేస్తారు, మినీ పిట్స్ అయినా చేస్తారు, మినీ ఫామ్ పాండ్స్ అయినా చేస్తారు, పర్కులేషన్ ట్యాంక్స్ అయినా చేస్తారు. మీరు కొంతవరకు ముందుకు వచ్చేసి మేము మా పొలంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కు మేము ఒక కొంత స్థలం కేటాయించాము అందులో కట్టండి అని అంటే వాళ్ళే వచ్చి టెక్నికల్ అసిస్టెంట్స్ వచ్చి ఎన్ఆర్ఈఎస్ పథకం ద్వారా డిఆర్డీఏ ఆర్గనైజేషన్ అనేది ఉంది మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ద్వారా వాళ్ళు ఇటువంటి సహాయం మనకు అందిస్తారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ పథకం వినియోగించుకొని ఈ ఎండాకాలంలోనే మీరు తమ యొక్క గ్రామంలోని పంచాయతీ సెక్రటరీ అయినా కానీ టెక్నికల్ అసిస్టెంట్ సంప్రదిస్తే మీకు తప్పనిసరిగా వారికి 100% మీకు సహాయము అందిస్తారు. వారే పథకం యొక్క మనుషులను కేటాయించి వారే యొక్క స్ట్రక్చర్లు నిర్మాణం చేస్తారు. మీరు చేయవలసిందల్లా మీ సర్వే నంబరు మీరు ఒక చిన్న దరఖాస్తు ద్వారా వారికి తెలియపరుస్తే పంచాయతీ సెక్రటరీలో మీకు సహాయం చేస్తారన్నది తెలియజేస్తా ఉన్నాను. ఇంకా సంతోషకరంగా చెప్పవలసింది ఏంటంటే ఇందులో రైతు సోదరులైనా కానీ ఎవరు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా మేము అంగీకారము తెలుపుతున్నాము మా పొలంలో హార్వెస్టింగ్ స్ట్రక్చరు నిర్మాణం కొరకు అని మీరు ఒక చిన్న దరఖాస్తు ఆ సర్వే నంబరు పట్టా పాస్ పుస్తకం మీరు ఇస్తే ఆ పంచాయతీ సెక్రటరీ ఎటువంటి రుసుము లేకుండా తను మీ యొక్క దరఖాస్తును స్వీకరించి ఉచితంగానే తను ఆ యొక్క నిర్మాణం చేపడతారన్నది నేను ఈ పథకం ద్వారా తెలియజేస్తా ఉన్నాను.
0: మరి శ్రీనివాస్ బాబు గారు, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మరి రైతు సోదరులు అందరూ వినియోగించుకుంటారని ఆశిద్దామండి. మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రస్తుతం ఉన్న ఇంకుడు గుంతల నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యల గురించి రైతు సోదరులకు, అదేవిధంగా భూగర్భ జల వినియోగదారులకు అందరికీ మంచి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
1: అందరికీ ధన్యవాదములు.
0: ఇంతవరకు మీరు ఇంకుడు గుంతల నిర్మాణం మరియు ప్రభుత్వ సహకారం గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 4 రోజుల్లో జిల్లాలో ప్రధానంగా పొడి వాతావరణం నెలకొని వడగాల్పులు వీచే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 38 నుంచి 43% మరియు మధ్యాహ్నం 16 నుంచి 35% మధ్య ఉండవచ్చు. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన జిల్లాలో ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉంది. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.
2: చెట్టులో నా స్నేహం ఉంది, చెట్టులో నా ప్రేమ ఉంది, చెట్టు

0: శ్రోతలు మీరు ఇంతవరకు పంట పొలాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45 వస్తుంది. మరి కాసేపట్లో వింటారు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర మేనేజర్ అల్లోల మహేష్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మానేట్ భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ప్రధానమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి మీరందరు వినే ఉంటారు. అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఏ ఉద్దేశంతో పెట్టబడింది, దీనికి ఎవరు అర్హులు, మరి దీనికి ఏదైనా శిక్షణ ఇస్తారా, అట్లాగే రుణ సదుపాయం ఏమైనా దొరుకుతుందా మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకము ఈ చేతి వృత్తుల వారిని, సాంప్రదాయ కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని, అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మరి లబ్ధిదారులకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే టూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈ రోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రధానమంత్రి కౌశల కేంద్ర నిజామాబాద్ మేనేజర్ శ్రీ అల్లోల మహేష్ కుమార్ గారు. మహేష్ కుమార్ గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మహేష్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంకి సంబంధించినటువంటి వివరాలు, అట్లాగే మీ దగ్గర ఎలాంటి శిక్షణ అందుబాటులో ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: ఓకే అండి. ప్రధానమంత్రి విశ్వకర్మ, పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది 17 సెప్టెంబర్ 2023 మన ప్రధానమంత్రి చేతుల మీదుగా లాంచ్ చేయబడ్డది. దీనికి 5 ఇయర్స్ పీరియడ్, అంటే 5 సంవత్సరాల పీరియడ్ దానికి గాను 13,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెచ్చించారు. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఈ ఆర్టిసన్స్, క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే వెనకబడిపోతున్నారో, అలాంటి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఎలా అయినా సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో ఇప్పటివరకు చాలామంది ట్రైన్ అయ్యారు, వాళ్ళకి టూల్ కిట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందింది. సో ఇంకా నడుస్తూనే ఉంది. ఇది 2028 వరకు ఈ స్కీమ్ అనేది ఉంది.
1: బాగుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ మరి చేతి వృత్తులు అంటే ఏ ఏ రంగాల వారికి ఈ శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది?
2: ముఖ్యంగా చెప్పాలంటే కుల వృత్తులు, చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో, మన పిఎం విశ్వకర్మ కింద 18 కులాలు 18 ట్రేడ్స్ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే కార్పెంటర్ వాళ్ళు కావచ్చు, వడ్రంగి వాళ్ళు, దాంతోపాటు మన చాకలి దోబి వాళ్ళు కావచ్చు, మళ్ళా మన విశ్వకర్మ వీళ్ళేమంటారు గోల్డ్ స్మిత్ వాళ్ళు సునారంటారు, మళ్ళీ స్కల్ప్టర్లని, స్టోన్ బ్రేకర్లని, అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళని, ఇట్లా 18 కులాలు ఉన్నాయి. ఈ 18 కులాలలో వీళ్ళు ఎవరైనా అర్హులే. దీనికి ఏజ్ లిమిట్ లేదు. వీళ్ళు జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకొని, ఆధార్ లో ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి మీ సేవలు అప్లై చేస్తే వాళ్ళకి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అండి ప్రాసెస్. ఇంకా చెప్పాలి అని అంటే దీనికి ముఖ్యంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవకి వెళ్ళారు, అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి 3-స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. 3-స్టెప్ వెరిఫికేషన్ అంటే 3 సార్లు వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అదే వెరిఫికేషన్ మొబైల్లోనే అయిపోతుంది. ఒకటి జీపీ లెవెల్లో అయిపోతుంది, గ్రామ పంచాయతీ లెవెల్లో, ఇంకొకటి డిస్టిక్ లెవెల్లో అవుతుంది, ఇంకొకటి స్క్రీనింగ్ కమిటీ అని ఉంది. స్క్రీనింగ్ కమిటీ ద్వారా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఈ 3 సార్లు వెరిఫికేషన్ అయిపోయిందని వాళ్ళకి మెసేజ్ వస్తుంది. ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిందని అంటే వాళ్ళు 5 రోజుల ట్రైనింగ్ కి అర్హులు అన్నట్టు. ఈ 5 రోజుల ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ నే తీసుకుందాం. కార్పెంటర్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, పాత

0: పద్ధతిలో బాడ్షల్ అంటారు అలాంటి చేతితో చేసే దూవడలు ఇవన్నీ చేసే ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా తీసుకుంటే ఏమొచ్చింది, అన్ని ఎలక్ట్రికల్ మిషన్స్ అయిపోయినాయి. హ్యాండ్ కట్టర్ కావచ్చు, రూటర్స్ కావచ్చు, ఇలాన్ని కూడా ఎలక్ట్రికల్ వచ్చేసినాయి. పాత పద్ధతులు ఏవైతే వాడుతున్నారో వాళ్ళు ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు, అంటే తొందరగా పని ఫినిష్ చేసి ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు. దాని కారణం ఏంటంటే ఈ 5 డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇన్షియల్ గా ఒక రోజు అనేది ఒక చిన్న ఎగ్జామ్ ఉంటది, మళ్ళీ 5 రోజులు ట్రైనింగ్ ఉంటది. అంటే ట్రైనింగ్ దేని గురించి ఉంటది అని అంటే, ఫస్ట్ డే ఓరియంటేషన్ సంథింగ్ అలా ఉండే, అంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటనేది మొత్తం నేర్పించేసిన తర్వాత మిగతా 4 డేస్ 5 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్ లో వాళ్ళకి కొత్త పనిముట్లు, ఎలక్ట్రానిక్ పనిముట్లు ఎలా వాడాలి, అండ్ చాలా మందికి ఫోన్ పే జీపేలు అనుకుంటే తెలీదు, సో వాటి గురించి కూడా ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తాము. ఫైనాన్షియల్ లిటరసీ అండ్ చాలా మట్టుకు బయట సైబర్ క్రైమ్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి, వాటిలో కూడా ఒక పార్ట్ ఉంది. వీళ్ళకు సపరేట్ ఒక బుక్ ఉన్నది, ప్రతి ట్రేడ్ కి ఒక బుక్ ఉన్నది, ఆ బుక్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఆ 5 డేస్ అనేది ట్రైనింగ్ ఇస్తాం. చాలా మందికి పిఎం విశ్వకర్మ గురించి డౌట్స్ ఉన్నాయి, మనం ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో ఆ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను.
1: బాగుంది మహేష్ గారు, ఇందాక మీరు ఒక మాట చెప్పినారు అంటే ఇది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 5 రోజుల ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఎక్కడ ఇస్తారు, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇస్తారా, గ్రామాలలో ఇస్తారా, మండలాల్లో ఇస్తారా, ఎక్కడ ఉంటుంది?
0: యాక్చువల్ గా అయితే ఇనిషియల్ గా 2023లో స్టార్ట్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టీపీలు అంటారు వాళ్ళని. ఆ ట్రైనింగ్ పార్ట్నర్స్ మన నిజామాబాద్ లో తీసుకుంటే అప్పుడు 3-4 ఉండే, అంటే 3-4 ప్లేస్ లో ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే దాంట్లో ట్రైనింగ్ పార్ట్నర్ గా మేమున్నాము, అంటే పిఎంకేకే సెంటర్ ఉంది, నాక్ సెంటర్ ఉంది, అండ్ ఐటీఐస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఫోన్ చేసి, అంటే బెనిఫిషియర్ కి ఫోన్ వస్తుంది, సో అండ్ సో ప్లేస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవాలని వాళ్ళకే ఫోన్ వస్తుంది.
1: బాగుంది. అయితే మరి దీనికి రుణ సదుపాయం లేకపోతే వాళ్ళకు పనిముట్లు ఉచితంగా ఏమో ఇవ్వబడుతుందా? ట్రైనింగ్ పీరియడ్ లో ఏదైనా భోజన వసతి, ఇంకా ఏమన్నా ఉచిత స్టే ఇవ్వండి, ఏమన్నా అరేంజ్ చేస్తున్నారా వాళ్ళకి?
0: వీళ్ళకు ట్రైనింగ్ టైమ్ లో ఏమో ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా దూరం నుంచి వచ్చారనుకోండి బెనిఫిషియరీ, వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. హాస్టల్ ఉంటది విత్ ఫుడ్ ఉంటది. మేము ఉండలేము హాస్టల్లో అంటే వాళ్ళు బాక్స్ తెచ్చుకున్నప్పుడు ప్రాబ్లం. సో ఈ ట్రైనింగ్ కి వచ్చినందుకు గాను డైలీ 500 రూపీస్ చొప్పున వాళ్ళకి అకౌంట్ లో పడితే, 5 డేస్ కి వచ్చినందుకు డైలీ 500 చొప్పున వాళ్ళకి అకౌంట్ లో పడితే టోటల్ 4,000 రూపీస్ పడతాయి. 3,000 రూపీస్ ఏమో వచ్చి అటెండ్ అయినందుకు, 1,000 రూపీస్ ఏమో ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి 4,000 రూపీస్ పడతాయి. బట్ ఈ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ 5 డేస్ అయిన తర్వాత 1 మంత్ లోపల పడతాయి వాళ్ళకి డబ్బులు. ఎలా పడతాయంటే వాళ్ళు మీ సేవలు అప్లై చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ లో మాత్రం పడతాయి. మళ్ళీ ఈ 5 డేస్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ట్రైనింగ్ సర్టిఫికేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ అయితే కార్పెంటర్ సర్టిఫికేట్, ధోబీ అయితే ధోబీ సర్టిఫికేట్ సర్టిఫైడ్ అని ఒక్కటి వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ అంతా, ఏదైతే ట్రైనింగ్ పార్ట్నర్ దగ్గర ఉన్న లిస్ట్ అంతా బ్యాంకు వాళ్ళకు పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి ఒక బెనిఫిషియరీ అనుకుందాం, నాకు బ్యాంక్ అకౌంట్ వినాయక్ నగర్ లో ఉంది SBI బ్రాంచ్ లో, సో అక్కడికి నా లిస్ట్ అనేది పోతుంది, పలానా మహేష్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు, లోన్ కి అర్హుడు, 1,00,000 రూపాయలు లోన్ కి అర్హుడు అని వెళ్తుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, చేసి మీకు పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదండి, మీరు వచ్చి మా దగ్గర లోన్ అప్లై చేస్తారా అని వాళ్ళే ఫోన్ చేస్తారు. మనకు అవసరం ఉంటే వెళ్ళి లోన్ తీసుకుంటాం, లేదు అని అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే వాళ్ళు అడిగే ప్రూఫ్ ఏంటంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకపోయి బ్యాంక్ లో చూపించాలి. ఆ బ్యాంక్ లో చూపిస్తేనే, అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే లోన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు.
1: ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రైనింగ్ కంప్లీట్ చేయాలా, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది, ఈ సర్టిఫికేట్ ను చూసి మాత్రమే బ్యాంక్ మీకు లోన్
0: ఇస్తుంది. బాగుంది. దాంతోపాటు టూల్ కిట్ విషయానికి వస్తే 15,000 రూపాయలు సామాన్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైలర్ గానే తీసుకుందాం, మనం ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్తే చాలా కుప్పలు కుప్పలు పిఎం విశ్వకర్మ సామాన్ ఉన్నది, టూల్ కిట్స్. ఎలా వస్తాయనంటే, ఎప్పుడైతే మనం ఆధార్ కార్డ్ పెట్టి మీ సేవలు అప్లై చేస్తామో, అప్లై చేసిన వెంటనే మీరు టూల్ కిట్ కి అర్హులు. మీరు ట్రైనింగ్ కి రాకున్నా పర్లేదు, మీరు ఏం చేయకున్నా పర్లేదు, జస్ట్ అప్లై చేస్తే 15,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్ కిట్ అనేది వస్తుంది.

0: సో దాంట్లో మంచి మిషనరీ ఉన్నది. ఇప్పుడు టైలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి ఐరన్ బాక్స్ వస్తున్నది, ఐరన్ చేసే స్టాండ్ వస్తున్నది, అండ్ టైలర్ మిషన్ వస్తున్నది, కుట్టు మిషన్, ఇవన్నీ వస్తున్నాయి. సో దీనికి మనం ఎలాంటి పైసలు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలా వస్తుంది అంటే టూల్ కిట్, మన అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఆధార్ కార్డ్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. అండ్ మీరు టూల్ కిట్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఫోన్ వస్తుంది పోస్ట్ ఆఫీస్ నుంచి. పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఓటీపీలు చెప్పడం కానీ లేకపోతే ఫొటోస్ వీడియోస్ అండ్ అలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అయిన తర్వాత మీకు టూల్ కిట్ అనేది ఇచ్చేస్తారు. డైరెక్ట్ పోస్ట్ లోనే వస్తుంది టూల్ కిట్ అనేది, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. చాలా మట్టుకు నేను విన్నది ఏంటంటే బయట ఫ్రాడ్ ఏం జరుగుతున్నది అంటే, మేము మీకు టూల్ కిట్ ఇస్తాం, మాకు 2,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి టూల్ కిట్ ఇస్తామని. సో ఇలాంటి విషయాలు నమ్మకూడదు. మీకు డైరెక్ట్ గవర్నమెంట్ పోస్ట్ లో మీ అడ్రస్ కి టూల్ కిట్ అనేది పంపిస్తారు,
1: పార్సల్
0: పంపిస్తారు. క్లియర్?
1: బాగుంది. అయితే ఇక ఈ రుణ సదుపాయం తీసుకుని అర్హులైనటువంటి వాళ్ళు రుణం తీసుకొని దాని పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది?
0: అయితే రుణ సదుపాయం అంటే లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే, యాక్చువల్ గా పిఎం విశ్వకర్మ కింద 3 lakhs లోన్ ఇవ్వాలి. దీన్ని 2 tranches చేశారు, అంటే 2 installments అంటారు కదా అలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే 1 lakh. ఎలా అంటే 5 days ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 1 lakh. ఇది 18 months లో కట్టేయాలి, ఈఎంఐ రూపంలో. వడ్డీ చాలా తక్కువ, 5%, దాదాపు 30 paisa కంటే తక్కువ అనుకోండి, ఇంకా 27 paisa 28 paisa అలా పడుతుంది. సో 5% అంటే 18 months లో వాళ్ళు 5,000 ఎవ్రీ మంత్ అలా కట్టుకుంటే, 5,000 చేంజ్ అలా కట్టుకుంటే అయిపోతుంది. సో ఈ 1 lakh ఎవరిదైతే ఫినిష్ అయిపోతుందో మళ్ళా వాళ్ళకి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళా 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ లో హెవీ మిషనరీ ఉంటుంది కదా, హెవీ మిషనరీ. ఇప్పుడు ఒక వుడ్ కట్ చేయాలనుకుంటే కార్పెంటర్ హ్యాండ్ కట్టర్ వాడతాడు, ఇంకా పెద్ద పెద్ద వుడ్స్ కట్ చేయాలంటే పెద్ద పెద్ద మిషనరీ ఉంటుంది. వాటి గురించి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఆ 15 రోజులు ట్రైనింగ్ అటెండ్ అయినందుకు వాళ్ళకి 7,500 rupees వస్తాయి. మళ్ళీ 36 months గాను 2 lakhs rupees లోన్ అనేది వస్తుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ కి గాను 7,500 rupees వస్తాయి, అలాగే 2 lakhs rupees లోన్ వస్తుంది. ఈ పిఎం విశ్వకర్మ బెనిఫిట్ ఏంటంటే ఈ 3 lakhs లోన్ అనేది వస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైతే 5 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నామో దాన్ని బేసిక్ ట్రైనింగ్ అంటాం, ఒకవేళ 15 రోజులు ట్రైనింగ్ ఇస్తే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అంటాం.
1: ఓకే. సో ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ చేస్తే దాదాపు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా 3 lakh rupees ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది అంటారు.
0: అవునండి,
1: బాగుంది.
0: సో ఇదండి. ఇంకా మీరు పర్టికులర్ గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అంటే పిఎం విశ్వకర్మ వెబ్సైట్ లోకి వెళ్తే మనకు అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. గూగుల్లో జస్ట్ పిఎం విశ్వకర్మ అని కొడితే అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ వస్తాయి, అండ్ ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటాయి.
1: సో అక్కడికి మనం టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మనం మనకున్న డౌట్స్ ని క్లారిఫై
0: చేసుకోవచ్చు.
1: బాగుంది మహేష్ గారు, ఈరోజు చక్కగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి మా శ్రోతలకు వివరించారు. ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను మన స్టూడియోకి పిలిచి మా పిఎం విశ్వకర్మ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.
2: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం మేనేజర్ అల్లోళ్ళ మహేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మానిటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

శ్రోతలు, మీకు నచ్చిన కార్యక్రమాలు వినాలి అనుకుంటే మా నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన కార్యక్రమాలు వినండి. ఇంకా అభిరుచి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా అడ్రస్కు లెటర్స్ రాయండి. మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేరప్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్, పిన్కోడ్ నంబర్ 50301.

అభిరుచి కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మానవిత వీరందరూ కోరుతున్నారు దేవి చిత్రం నుండి పాట వినిపించమని. బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడిన పాట వినండి.

0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, ఆపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: సర్కిల్ మీరిటర్న్ చేశారు 103.2 మెగా హెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ కుషునగర్ నుండి రేఖ, సాయి, ప్రీతం, గౌతమ్, బత్తుల అంజయ్య, పద్మ, వరుణ్, తరుణ్ వీరందరూ కోరుతున్నారు రిక్షా ఓడు చిత్రం నుండి పాట వినిపించమని. మరి విందాం వీరి కోసం ఈ పాట.

0: డాక్టర్ సీనునాయక్
1: అడ్వాన్స్ టెక్నాలజీతో
0: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
1: డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
0: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
1: సెల్
0: 7799050505. డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9440004837.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, సిద్దిపేట నుండి వెంకటలక్ష్మి, శ్రీనివాస్, సోను, మోను, వరుణ్, మౌనిక, ప్రవీణ్ గౌడ్, రమేష్, శ్రీనివాస్, అపర్ణ, సంజన, మిన్ను. ఇంకా ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ సాయి ప్రియ నగర్ నుండి నవనిత, రమేష్, నవీన్, స్రవంతి, చిన్నారి, హేమశ్రీ, చెర్రీ, స్మైలీ, పద్మ వీరందరూ కోరుతున్నారు. దేవదాసు చిత్రం నుండి

సర్లీ మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఎల్ఆర్ఈశ్వరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట. సూత్రధారులు చిత్రం నుండి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నవిపెట్ నుండి శ్రీలేఖ, జ్యోతి, మహేశ్వరి, తేజస్విని, పవిత్ర, సిద్దీక్ష, నైనిత వీరందరూ కోరుతున్నారు సూత్రధారులు చిత్రం నుండి పాట వినిపించమని. మరి విందాం వీరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీరు విన్న ఆ పాట కామారెడ్డి నుండి నైనిత, కావ్య, శివాని, రిషిత, భాగవతి చిత్రం నుండి పాట వినిపించమని కోరినారు. మరి విన్నాం వీరి కోసం ఈ పాట. అభిరుచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

వార్తం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. ఇప్పుడు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: శ్రోతలు, మీరు వింటున్నారు జానపద గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరొక పాఠం.

శ్రోతలు, మీరు ఇంతవరకు జానపద గీతాల కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అలనాటి మేటి గీతాలతో మధుర గీతాలు వినవచ్చు. 10:00 మళ్ళీ కలుద్దాం మధుర గీతాలతో.

శ్రోతలు, మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీవారి ముచ్చట్లు చిత్రం నుండి పాట.

0: కోలాటము,
1: కాలు కాలు ముట్టుకుంటే బులబాటము,
0: బుగ్గ బుగ్గ రాసుకుంటే ఇరకాటము,
1: మనసు ఎత్తి కప్పుకుంటే అసలైన సిసలైన ఆరాటము.

0: అలా గడ్డి పెట్టి మాయా టికెట్
1: కొక్కిరాయి ఆటంట చచ్చచ్చా
0: టికెట్
1: చురాయి పాటంట చచ్చచ్చా
0: టికెట్
1: బట్ట

శ్రోతలు మీరు విన్న పాట విజయ చిత్రం నుండి. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన ఈ పాట త్రిశూలం చిత్రం నుండి.

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగా హెర్ట్స్ పై మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడిన ఈ పాట శ్రీమతి వెళ్ళొస్తా చిత్రం నుండి.

0: నా హృదయమనే ప్రేమ అండ్ కంపెనీలో ప్రేమికుడిగా జాయిన్ కాబోయే ముందు మీ డీటెయిల్స్ కొంచెం చెబుతారా?
1: ఓకే, షూర్.
0: మీ ఎత్తు
1: 6 అడుగులు,
0: వయసు
1: వరద పొంగులు,
0: భాష
1: చిలిపి పలుకులు,
0: ఇంతకు ముందు అనుభవం
1: అబ్బే అసలు లేదండి, నేనే తొట్టు

0: ఓకే, మీ పర్సనల్ టేస్ట్ తెలుసుకోవడానికి మూడు ప్రశ్నలు
1: అడగండి.
0: మీకు నచ్చే రంగు?
1: ఎరుపు.
0: ఎందుకు?
1: అది మీ పెదాల రంగు కాబట్టి.
0: మీకు నచ్చే పువ్వు?
1: రోజ్.
0: ఏ?
1: అది మీ ఒంటి రంగు కాబట్టి.
0: మీరు మొక్కే దేవుళ్ళు?
1: మీ అమ్మా నాన్నలండి.
0: అదేలా?
1: ఇంత అందమైన మిమ్మల్ని కన్నారు కాబట్టి. ఎస్.

శ్రోతలు, మీరు విన్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన పాట, చిత్రం తోటరాముడు. ఇప్పుడు వినండి మానవుడు దానవుడు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు, మీరు విన్న పాట నాటకలరాయుడు చిత్రం నుండి. ఇప్పుడు వినండి ముద్దమందారం చిత్రం నుండి ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన పాట వినండి.

శ్రోతలు, మీరు విన్న ఆ పాట నకిలీ మనిషి చిత్రం నుండి. ఈ పాటతో ఈనాటి మధుర గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తుంది. ఇప్పుడు వింటారు హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.